ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 9వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ నెల 1వ తేదీ గురువారం, నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. పుట్టిన నేలపై మనకున్న మమకారం, దేశం కోసం మనసులో రగిలే తపన, ప్రతి భారతీయుడి గుండెల్లో నిత్యం వినిపించే మౌన పిలుపు, ఆ మాతృభూమి కోసం తన వంతు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ మనలో దేశభక్తి స్ఫూర్తిని నింపే గీతాన్ని ఇప్పుడు విందాం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ షిరిడీ సాయి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సూక్తి రత్నావళి.
1: ఒకరోజు సత్సంగం మీద నారదుడికి సందేహం కలిగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి, స్వామి, సత్సంగం అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగమేమిటి? అంటే శ్రీ మహావిష్ణువు, దీనికి నేను సమాధానం చెప్పాలా? వెళ్ళి అక్కడ ఒక పురుగు ఉంది, దాన్ని అడుగు అన్నాడు. నారదమహర్షి పురుగు దగ్గరికి వెళ్ళి, సత్సంగం అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగమేమిటి అని అడిగాడు. పురుగు నారదమహర్షిని చూసిన వెంటనే చనిపోయింది. వెంటనే, స్వామి, సత్సంగం గురించి అడిగితే పురుగుడు అడగమన్నారు, అయితే అది చనిపోయింది అన్నాడు. భగవంతుడు మందహాసంతో, అయితే ఇప్పుడు ఒక పావురాన్ని అడగమన్నాడు. నారదుడు వెళ్ళి పావురాన్ని అడిగాడు. పావురం కూడా మహర్షిని చూసి చనిపోయింది. మహర్షికి బాధ కలిగి, అయ్యో, ఏంటి సత్సంగం గురించి అడిగితే ఇలా చనిపోతున్నాయి అని మళ్ళా భగవంతుని దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. అప్పుడు ఆయన ఇప్పుడే పుట్టిన లేగదూడని అడగమని చెప్తాడు. వెళ్ళి లేగదూడతో, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగమేమిటి అనగానే మహర్షి వైపు చూసి, అది కూడా చనిపోతుంది. అంతటా నారదుడు ఎంతో బాధతో, ఇక ఎవరిని సత్సంగం గురించి అడగను, అడిగితే అందరూ చనిపోతున్నారు అని నిర్ణయించుకుంటాడు. కాని మళ్ళా ఇంకొకసారి భగవంతుని అడుగుదామని భగవంతుని దగ్గరికి ధైర్యంగా వెళతాడు. తన ప్రశ్న అడుగుతాడు. ఆ భగవంతుడు మాత్రం, చివరిసారిగా రాజ్యంలో అప్పుడే పుట్టిన యువరాజున్నాడు, వెళ్ళి అతన్ని అడగమంటాడు. అప్పుడు నారదుడు భయపడుతూ, ఇంతవరకు పురుగును అడిగాను, పావురాన్ని అడిగాను, లేగదోడను అడిగాను, కానీ అవన్నీ చనిపోయినాయి. ఈసారి ఈ పిల్లవాడిని అడిగితే వీడికేమవుతుందో అని భయపడుతూ పిల్లవాడి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా అడిగాడు, సత్సంగం అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగం ఏమిటి? పిల్లవాడు నారదుని చూసి, నారదా, నేనెవరో గుర్తుపట్టలేదా? నేనే ఆ పురుగును, ఆ పావురాన్ని, ఆ లేగదోడని. మీరు వచ్చి నాతో మాట్లాడటం వల్ల పురుగుగా ఉన్న నేను పావురాన్నయ్యాను, పావురంగా ఉన్న నేను లేగదూడగా పుట్టాను. మళ్లీ వచ్చి మాట్లాడటం వల్ల 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్తమమైన ఈ మానవ జన్మను పొందాను. మన ఇద్దరి మధ్య ఉన్న ఈ సత్సంగత్యం వల్ల అపురూపమైన మానవ జన్మను పొందగలిగాను. ఇదే సత్సంగం యొక్క గొప్పతనం. ఎందరో మహాపురుషుల సత్సంగం వల్ల మనకి మానవ జన్మ ప్రాప్తించింది. దీన్ని సార్థకం చేసుకోవాలి. అసలు ఈ సత్సంగత్యము అనగా, సత్ అంటే మంచి, సాంగత్యము అంటే సహవాసము.

లేక స్నేహము. భారతీయ తత్వశాస్త్రం మానవ మనస్సులు చాలా సులభంగా ప్రభావితమవుతాయని నొక్కి చెప్తుంది. మనం ఎవరితో సమయాన్ని గడుపుతామో వారి అలవాట్లు, గుణాలు మరియు శక్తిని మనం సహజంగా గ్రహిస్తాం. నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపాన్ని తీసుకున్నట్లే మన స్వభావం కూడా మన చుట్టూ ఉన్న స్నేహితుల బృందాన్ని బట్టి మారుతుంది. ఒక ప్రసిద్ధ సంస్కృత శ్లోకం ఒకే ఒక నీటి బిందు యొక్క ప్రయాణాన్ని సజ్జన సాంగత్యం గురించి, దాని యొక్క శక్తి గురించి అద్భుతంగా వివరిస్తాడు. ఒక నీటి బిందువు కాల్చిన ఇనపకడ్డీపై పడితే అది వెంటనే ఆవిరై అదృశ్యమవుతుంది. అంటే అది చెడు లేదా వినాశకరమైన వ్యక్తులతో సహవాసానికి సంకేతం. అదే నీటి బిందువు తామర ఆకుపై పడితే అది తాత్కాలికంగా ముత్యంలా అందంగా మెరుస్తుంది. ఇది సాధారణమైన వ్యక్తుల తోడుకు సంకేతం. అదే నీటి బిందువు స్వాతి నక్షత్రయుక్త సమయంలో ముత్యపు చిప్పలో పడితే అది నిజమైన అమూల్యమైన ముత్యంగా మారుతుంది. ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలిసిందేంటంటే ఆ నీటి బిందువు మారలేదు, కానీ అది చేరిన తోడు లేదా సహవాసము దాని విలువను, భవితవ్యాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ సజ్జన సంగత్యం వల్ల కలిగే ప్రయోజనాలను భర్తృహరి ఎలా వివరించారో తెలుసుకుందాం. జాడ్

0: అనగా మంచివారి సహవాసం మనిషి బుద్ధిలోని మందగమనాన్ని పోగొడుతుంది, మాట్లాడే మాటలలో సత్యాన్ని నింపుతుంది, సమాజంలో గౌరవాన్ని ఉన్నత స్థానాన్ని కలిగిస్తుంది, పాపాలను చెడు ఆలోచనలను దూరం చేస్తుంది, మనస్సుకు ప్రశాంతతనిస్తుంది, అన్ని దిక్కులా కీర్తిని వ్యాపింపచేస్తుంది. కావున సజ్జనుల సహవాసంతో శుభాలనే మనమందరము పొందుదాము.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ యు శ్రీనివాసమూర్తి. ఆకాశవాణి కడప కేంద్రం.

0: పొలం కబుర్లు.
1: జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పురుగుల నివారణ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకృతిలోని పరాన్నజీవులు, పరాన్నభుక్కులు, కొన్ని రకాలైన వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ వ్యాధులు పంటలపై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచడంలో తమ వంతు పాత్రను నిర్వహిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రువులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకుంటూ చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడాన్ని జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా సస్యరక్షణ చేసుకోవటం అని అంటారు. ఎక్కువ విషప్రభావం గల పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారీ చేయటం వలన పరాన్నజీవులు, పరాన్నభుక్కులు పూర్తిగా నాశనమవుతాయి. పైగా చీడపురుగులు క్రమంగా ఈ మందులకు తట్టుకునే శక్తిని సంతరించుకుని వీటిని అదుపు చేసే మిత్ర పురుగులు పంట పొలాల్లో నాశనమవటం వలన తిరిగి విజృంభిస్తున్నాయి. కాబట్టి చీడ పురుగులను అదుపులో ఉంచేందుకు తక్కువ విషప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తే కొంతవరకు ఈ పరాన్నజీవులను, పరాన్నభుక్కులను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా జీవ నియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా జీవ నియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందని చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా వాడటం వల్ల పర్యావరణ సమతుల్యతతో పాటు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులను మనం సాధించవచ్చు. ప్రతి పురుగు జీవిత చరిత్ర గ్రుడ్డు దశ, గొంగళి పురుగు దశ, నిద్రావస్థ దశ మరియు రెక్కల పురుగు దశ అనబడే 4 దశలలో పూర్తవుతుంది. సహజ సిద్ధంగా ప్రతి దశ శత్రు పురుగు

పురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడపురుగు యొక్క గుడ్ల మీద పరాన్నజీవుల దాడి వలన గొంగలి దశ రాకుండా నాశనమై అందులోంచి పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గుడ్డు పరాన్నజీవులుగా వ్యవహరిస్తారు. గుడ్డు దశను నశింపజేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనది ట్రైకోగ్రామా పరాన్నజీవి. ఇది వివిధ రకాల పంటలలో పలు రకాల పురుగులపై గుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకో కార్డులుగా పిలిచే పరాన్నజీవులు ఆశించిన గుడ్ల కార్డులను రైతు సోదరులు పంట పొలాలలో ఎకరాకు 4 చొప్పున ఆకు అడుగు భాగంలో అమర్చుకున్నట్లయితే ఆశించిన ఫలితాలు పొందవచ్చు. పరాన్నజీవులను రైతులు తాము కూడా ఇప్పుడు చెప్పబోయే విధంగా పెంపొందించుకోవచ్చు. బాగా ఎండిన జొన్నలను మరపట్టించి పిండిని ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారు చేయబడిన చెక్క డబ్బాలు, గాజు జాడీలలో ఆరపెట్టిన పిండిని వేయాలి. బియ్యపు పురుగు గుడ్లను పిండి మీద చల్లి మూత పెట్టేసేయాలి. గాలి సోకడానికి వీలుగా రంధ్రాలుండే మూతలను వాడాలి. గాజు జాడీలైతే పల్చాటి గుడ్డలను మూతగా ఉపయోగించుకోవచ్చు. సుమారు 40 రోజుల తర్వాత వీటి నుండి రెక్కల పురుగులు బయటకు రావటం మొదలవుతుంది. ప్రతిరోజు రెక్కల పురుగులను సేకరించి గుడ్లను పెట్టడానికి జల్లడమర్చిన గరాటులు వేయాలి. ఈ గరాటులను తెల్లని చాటు అట్టలపై అమర్చాలి. ప్రతిరోజు తల్లి పురుగులు పెట్టిన గుడ్లను జల్లెడ క్రింద తెల్ల చాటు మీద నుండి తీసేసి శుభ్రం చేసి వాలుగా ఉన్న పేపరు పైన కిందకు జారే విధంగా ఆ విధంగా వచ్చే మంచి గుడ్లను వేరు చేయాలి. ఈ గుడ్లలో కొన్నిటిని పరాన్నజీవులు పెంచటానికి, మరికొన్నిటిని పిండి పురుగులను పెంచటానికి ఉపయోగించాలి. గుడ్లను జిగురు రాసిన కార్డులపై చల్లి అతికించి ఆరిన తర్వాత గాజు గొట్టాల్లో ఉంచాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవులను ఈ కార్డున్న గాజు గొట్టాలలో వదిలి దూది బిరడాలతో మూసేయాలి. పరాన్నజీవులకు ఆహారంగా తేనెను గాజు కాగితం పైన బొట్లు బొట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి. ఒక రోజు తర్వాత గుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిరడాతో మూయాలి. 4వ రోజుకు పరాన్నజీవి గల గుడ్లు నలుపు రంగుగా మారతాయి. వీటిని ట్రైకో కార్డులు అంటారు. 8 నుంచి 9 రోజుల్లో ఈ ట్రైకో కార్డుల నుండి ట్రైకోగ్రామా పురుగులు బయటికి వస్తాయి. ఈ పరాన్నజీవిని పంట పొలాల్లో వాడుకోవాలి. అనుకున్నప్పుడు 2 రోజుల ముందు అంటే 7వ రోజున ట్రైకో కార్డులను చిన్న చిన్న ముక్కలుగా వేసి పంట పొలాల్లో 5 మీటర్లకు 1 చొప్పున ఆకు అడుగు భాగాన పించేయాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవులు మరుసటి రోజున బయటకు వచ్చి హానికారక పురుగుల గుడ్లను తినేసి వాటిని నాశనం చేస్తాయి. ప్రత్తి, కూరగాయలు మొదలైన పంటల మీద వచ్చే శనగ పచ్చ పురుగు, ఆముదంను ఆశించే నామాల పురుగు, వరిలో కాండం తొలచు పురుగు, ఆకుముడత పురుగు, చెరకును ఆశించే కాండం తొలచు పురుగుల యొక్క గుడ్ల మీద ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవులను వాడుకుంటూ వాటి ఉధృతిని మనం నివారించుకోవచ్చు. ఇదే విధంగా గొంగళి దశ, కోశస్థ దశ మీద దాడి చేసే పరాన్నజీవులు పరాన్న బుక్కులను పరిశోధన స్థానాల్లో పెంచి సరఫరా చేస్తారు. రెక్కల పురుగు దశను ఎక్కువగా పక్షులు, తొండలు, బల్లులు, సాలి పురుగులు వంటివి దాడి చేసి నాశనం చేస్తాయి. కాబట్టి ఈ మిత్ర పురుగులను పంట పొలాలలో సంరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. బ్యాక్టీరియా, ఫంగస్లను ఉపయోగించి చీడ పురుగులను నియంత్రించటం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బాసిల్లస్ అనే బ్యాక్టీరియా మందులు ద్రవ రూపంలోనూ, పొడి రూపంలోనూ డైపెల్, బయోపెల్, బయోలెప్, బయోబిట్, అగ్రి హాట్, బయో ఆఫ్ డెల్ఫిన్ అనే పేర్లతో లభ్యమవుతున్నాయి. వీటిని ఎకరాకు 200 నుండి 400 గ్రాముల వరకు సాయంత్రం వేళల్లో పిచికారీ చేస్తే చీడపురుగులు వ్యాధికి గురి అయ్యి చనిపోతాయి. ప్రత్తి, కంది, శనగ, కూరగాయల మీద వచ్చే శనగ పచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగులను వీటి వాడకం ద్వారా నివారించవచ్చు. ఫంగస్ వ్యాధి కలుగజేసే మందులు కొన్ని పొడి రూపంలో లభ్యమవుతున్నాయి. మెటారైజియంను ఉపయోగించి కొబ్బరిపై వచ్చే ముక్కు పురుగు, వేరుశనగపై వచ్చే వేరు పురుగులను నివారించవచ్చు. అదేవిధంగా బవేరియా బాసియానా, వరి,
ప్రతి పంటలలో రెక్కల పురుగుల కోసం లీక్కాని సిల్లియం పిండి పురుగులను నివారించడానికి వాడుకోవచ్చు. ఈ ఫంగస్ వ్యాధి కలుగజేసే జీవ రసాయనాలు

సాధారణంగా పొడి రూపంలో లభ్యమవుతాయి. వీటిని వాడుకుంటూ పురుగు ఉధృతిని తగ్గించుకోవటానికి లీటర్కు 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. శనగపచ్చి పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగులను నివారించడానికి న్యూక్లియర్ పాలిహైడ్రోసిన్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిని 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. దీనినే NPV ద్రావణం అని కూడా అంటారు. దీని తయారీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ద్రావణం తయారు చేయటానికి 7 నుండి 8 రోజుల వయసున్న పొగాకు లద్దె పురుగు లేకుంటే 5 నుండి 7 రోజుల వయసు గల శనగపచ్చి పురుగు లార్వాలను ఎన్నుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా ఉంచాలి. పొగాకు లద్దె పురుగు లార్వాలకు వైరస్ వ్యాధి సోకించటానికి ఆముదం ఆకులను NPV ద్రావణంలో 12 నుండి 20 నిమిషాల ముంచి ఆకులు రాలేక వాటిని ఒక పాత్రలో ఉంచి 50 నుండి 70 లార్వాలను ఆకులపై వదలాలి. శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధి సోకించేందుకు 3వ దశకు చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాల్లో ఉంచాలి. వాటికి నీటిలో నానిన శనగ గింజలను వైరస్ ద్రావణంలో ముంచి రోజుకు 1 లేదా 2 గింజలను ఆహారంగా ఇవ్వాలి.

పలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45, ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. సంక్షేమ పథకాలను పేదలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర అని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ది సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్యఘర్ యోజన అమలు చేస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల

0: ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశవ్యాప్తంగా రైతుల ఆదాయాలను పెంచేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం డీఏడీ 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. గువాహటిలోని బర్సపారా స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో వెస్టిండీస్ విధించిన 406 పరుగుల లక్ష్యాన్ని అవలోకంగా ఛేదించిన భారత్ సిరీస్ను 2-0 కైవసం చేసుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ప్రతి ఉదయం ఒక కొత్త ఆశకు ఆరంభం, ప్రతి మంచి ఆలోచన ఒక కొత్త దారికి నాంది. మనసులోని చీకటి మూలాలను తొలగిస్తూ జీవన పయనానికి వెలుగుబాట చూపించే ఆలోచన కిరణాల సమాహారం కాంతిరేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ సి జమాల్ బాషా గారితో పరిచయం, అనంతరం శ్రీ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి గారి స్వీయ కవితలు, అలాగే దార్శనిక భారత్ ఆధునిక మౌలిక వసతుల గురించి శ్రీమతి బి స్వరూపరాణి అందించే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. శ్రీ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు 1862 సంవత్సరం ఇదే రోజున జన్మించారు. విద్యావేత్త, సంఘ సంస్కర్త అయిన వీరు తెలుగు ప్రాంతాల్లో బ్రహ్మర్షిగా ప్రసిద్ధి చెందారు. 1925 సంవత్సరంలో మద్రాసు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా నియమించబడ్డారు. ఆయన ఆంధ్ర విశ్వకళా పరిషత్ బిల్లును రూపొందించి శాసనసభలో ఆమోదింపజేశారు. సర్ సుబ్బియర్ సుబ్రహ్మణ్య అయ్యర్ వీరు 1842 సంవత్సరంలో మధురైలో జన్మించారు. ఆయన భారతీయ న్యాయవాది, న్యాయశాస్త్రవేత్త, అలాగే స్వాతంత్ర సమరయోధులు. అనిబిసెంట్తో కలిసి హోంరూల్ ఉద్యమాన్ని స్థాపించారు. ఆయనను దక్షిణ భారతదేశపు వృద్ధ మహానుభావుడు అని పిలుస్తారు.

వీరచంద్ర సింగ్ గర్వాలి. ఈయన భారత స్వాతంత్ర సమరయోధుడు, అలాగే బ్రిటిష్ భారత సైన్యంలో అసాధారణ సైనికులు. 1979 ఇదే రోజున మరణించారు. 1930 జరిగిన ప్రసిద్ధ పెషావర్ కాండ్ నాయకుడిగా దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. అలాగే ఈరోజు హిందీ చిత్ర సంగీత దర్శకులు ఎస్డి బర్మన్, హిందీ సినీ గేయ రచయిత మజ్రుహ్ సుల్తాన్పురి జన్మించిన రోజు. చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని విశేషాలను పరిశీలిస్తే, ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన మిలిటరీ నర్సింగ్ సర్వీస్ రైజింగ్ డే జరుపుకుంటారు. 1920

0: 2006 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన ఇండియన్ ఆర్మీలో శాశ్వత నర్సింగ్ సర్వీస్గా ఈ రోజున అధికారికంగా ప్రకటించారు. ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన జరుపుకుంటారు. పెద్దల పట్ల నేటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణనలోకి తీసుకుని వారికి వృద్ధుల పట్ల స్నేహాన్ని ప్రేమను కలిగేలా ఉంచడం గురించినటువంటి అవగాహన కలిగించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాకాహార దినోత్సవం జరుపుకుంటారు. మూగజీవాలపై మానవ ప్రేమను ప్రోత్సహించి పర్యావరణాన్ని ఆరోగ్యాన్ని కాపాడే దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ రోజును జరుపుకుంటారు. అలాగే సినీ నటుడు నిర్మాత తన హాస్యంతో 3 తరాల సినీ ప్రేక్షకులను అలరించిన అల్లు రామలింగయ్య 1922 సంవత్సరం అక్టోబర్ 1న జన్మించారు. వీరు 1952లో పుట్టిల్లు చిత్రంలో తొలుత నటించారు. వీరు దాదాపు 1030 చిత్రాల్లో నటించారు. 1990లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. శ్రీ గూడవల్లి రామబ్రహ్మం గారు 1946 సంవత్సరం అక్టోబర్ 1వ తేదీన మరణించారు. ఆయన సినీ దర్శకులు, సంపాదకులు. సినిమాకు పరమార్థం వినోదం మాత్రమే కాదు, అంతకుమించి సామాజిక ప్రయోజనం ఉంది అని తెలిపిన దార్శనికులు. అలాగే ఈరోజు సినీ నటుడు శివాజీ గణేశన్ 1928 సంవత్సరంలో ఇదే రోజున జన్మించారు. ఆయన శివాజీ నేషనల్ పిక్చర్స్ వారి పరాశక్తితో చిత్రరంగంలో ప్రవేశించారు. ఇవండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలు. ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతి రేఖలు. కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య సౌభాగ్యం. జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ సి జమాల్ బాషా గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి.
1: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట జాతీయ స్వచ్ఛంద రక్తదాన అవసరం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వివరాలను మనకు అందివ్వడానికి డాక్టర్ సి జమాల్ బాషా గారు స్టూడియోలో సిద్ధమున్నారు. వారిని పరిచయం చేసుకుని జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం యొక్క ఆవశ్యకత ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం.
2: నమస్కారం సార్.
1: అక్టోబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కదా, ఈ దినోత్సవం యొక్క ఉద్దేశం ఏంటో చెప్తారా?
2: ప్రతి సంవత్సరము జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం అని అక్టోబర్ 1న మనం జరుపుకుంటుంటాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రజల్లో రక్తదానం గురించి, దాని ఆవశ్యకత గురించి తెలియజేయడము, అలాగే ముఖ్యంగా మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన కొలీగ్స్, మనకు తెలిసిన వాళ్ళల్లో రక్తదానం పైన ఉండే అపోహలు తొలగించడము, రక్తదానం గురించి దాని ఇంపార్టెన్స్ గురించి చెప్పడము, ఎవరికి ఇవ్వాలా, ఎప్పుడు ఇవ్వాలా, ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలనేది దానిపైన అవగాహన కల్పించే దానికోసము ప్రతి సంవత్సరము ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్నామండి. అలాగే స్వచ్ఛంద రక్తదాతలు ముందుకొచ్చి, వాలంటరీ బ్లడ్ డోనర్స్ అంటాము, వాళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేసేదానికోసము, ఎంకరేజ్ చేసేదానికోసము ఈ రక్తదాన దినోత్సవాన్ని కూడా మేము జరుపుతుంటాము. అలాగే ప్రతి సంవత్సరము ఒక్కొక్క థీమ్ ఉంటుంది. ఈసారి మానవత్వపు ఒక్క చుక్క, రక్తదానం చేయండి ప్రాణాలను కాపాడండి, అంటే 1 drop of humanity, గివ్ బ్లడ్ సేవ్ లైఫ్స్ అనే నినాదంతో ఈ సంవత్సరము మనము స్వచ్ఛంద రక్తదాత దినోత్సవం జరుపుకుంటున్నాము. అందరికీ శుభాకాంక్షలు అండి.
1: డాక్టర్ గారు, ఈ రక్తదానం యొక్క అవసరం గురించి జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటున్నాం కదా, రక్తంలో ఏ ఏ గ్రూపులు ఉన్నాయో ఒకసారి మా శ్రోతలకు చెప్తారా?
2: ప్రతి మనిషికి రక్తంలో ఏ గ్రూపు, బి గ్రూప్,

0: గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూప్ అని నాలుగు రకాల గ్రూపులు ఉంటాయి. అలాగే ఆర్హెచ్ పాజిటివ్ అని, ఆర్హెచ్ నెగిటివ్ అని కూడా ఉంటాయండి. ఇవి కామన్ గా ఉంటాయి అన్నమాట. అలాగే బాంబే గ్రూప్ అని, అవి చాలా అరుదుగా ఉంటాయి. కానీ చాలా మందిలో ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూప్ ఉంటుంది. కాబట్టి ఏ గ్రూప్ ఆ గ్రూప్ మాత్రమే ఎక్కించాలి. మనం హాస్పిటల్స్ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చిన్న పరీక్ష చేస్తారు, ఒక రక్తం చుక్క తీసుకుని పరీక్ష చేస్తారు, అది ఏ గ్రూపో బి గ్రూపో చెప్పేస్తాను అనమాట అప్పటికప్పుడే. ఈ గ్రూపులో ఏ గ్రూప్కు ఆ గ్రూప్ ఉంటే గనా సూటబుల్ అవుతుంది, అదే గ్రూప్ ఇస్తాము అనమాట, ఎక్కిస్తాము రోగికి కూడా. రోగికి కూడా పరీక్ష చేస్తాము, వాళ్ళది కూడా ఏ గ్రూప్ అని, ఏ ఉంటే ఏ గ్రూపు, బి ఉంటే బి గ్రూపు, ఏబి ఉంటే ఏబి గ్రూప్ ఇస్తాము, అలాగే ఓ గ్రూప్ ఉంటే ఓ గ్రూప్ రక్తాన్ని మాత్రం ఇస్తాము. అంటే దాంట్లో పాజిటివ్ నెగిటివ్ అని ఉంటాయి, ఏ పాజిటివ్, ఏబి పాజిటివ్, ఓ పాజిటివ్, బి పాజిటివ్, ఇటువంటి నెగిటివ్ కూడా ఉంటాయి సార్. ఏ దేనికి అది సూట్ అయితే అదే చూస్తామంట. ఆ రక్తాన్ని రెండు కలిపి కూడా మైక్రోస్కోప్లో పరీక్ష చేసి నిపుణులైన డాక్టర్లు ఉంటారు, స్టాఫ్ నర్సెస్, తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ వీళ్ళంతా పరీక్ష చేసి ఆ పరీక్ష చేసిన రక్తాన్ని ఇస్తారనమాట.
1: అంటే ఈ రక్తదానం చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలతోనే రక్తం తీసుకోవడం జరుగుతుంది, మళ్ళీ మరొక వ్యక్తి అందివ్వడం జరుగుతుంది అంటారు?
0: ఎస్ అండి, కరెక్ట్గా. ఎందుకంటే బాగా ట్రైన్డ్ స్టాఫ్ ఉంటారు, ఎటువంటి పొరపాట్లు కానీ జరిగే అవకాశం లేదు. ఒకటికి రెండు సార్లు పరీక్ష చేస్తారండి, పరీక్ష చేసి సురక్షితమైన రక్తాన్ని మాత్రమే ఇస్తారు.
1: మన సమాజంలో ప్రతినిత్యం ఏవో ఒక అవసరాలు ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరగవచ్చు, ప్రతి వ్యక్తికి రక్తం అవసరం అవుతుంది, మరి వాటి అవసరం ఏ విధంగా ఉందండి?
0: ఈ రక్తదానం అనేదండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా రావచ్చు. ముఖ్యంగా మనము దాతలు ఇచ్చే రక్తాన్ని మనం హాస్పిటల్స్ లో రక్తహీనత ఉన్న వారికి, అంటే సివియర్ అనీమియా అంటాము, హిమోగ్లోబిన్ లెవెల్స్ లెస్ దాన్ 7 grams ఉన్న వాళ్లకు, అలాగే రక్తస్రావం జరిగిన వాళ్లకు, బ్లీడింగ్ జరిగిన వాళ్లకు, అలాగే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు రోగికి ఎక్కువ బ్లీడింగ్ జరిగి రక్తం కోల్పోతుంటారు యాక్సిడెంట్స్ లో, అలాగే కాలిన రోగులకు శరీరం నుండి ప్లాస్మా అనేది కూడా పోతుందండి, వారికి కూడా రక్తం అవసరం ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద ఆపరేషన్స్ లలో రక్తం ఎక్కిస్తాము. పెప్టిక్ అల్సర్స్ అని స్టమక్ లో పుండ్లు ఏర్పడి దాని ద్వారా కూడా రక్తము పోయి తర్వాత హిమటెమిసిస్ అంటాం, వాంతిలో రక్తం రావడం, ఇవన్నీ జరుగుతుంది. అలాగే మెలీనా అంటాం, రక్తము మలం ద్వారా విసర్జించబడి పేగులో నుండి బయటకు వస్తుంది, అది మెలీనా అంటాము. నల్ల రంగుతో అది మలంలో బయటకు వస్తుంది, అంటే సివియర్ లోపల హెమరేజెస్ ఉన్నప్పుడు, మన స్టమక్ లో కానీ పేగుల్లో కానీ ఉన్నప్పుడు అటువంటి వాళ్లకు ఈ హెమటమిసిస్ మెలీనా కేసెస్ లో రక్తం ఇస్తామండి. అలాగే దీర్ఘకాలిక పైల్స్ జబ్బు వల్ల రక్తం ఎక్కువ పోతుంటుంది మలంలో, వాళ్ళకు కూడా ఈ పైల్స్ వాళ్ళకు కూడా ఎక్కువ రక్తం పోయినప్పుడు రక్తహీనత ఏర్పడి అటువంటి వాళ్ళకు కూడా రక్తం ఎక్కించాల్సి వస్తుంది. తర్వాత యాక్సిడెంట్స్ లో కాళ్ళు చేతులు విరిగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, అలాగే ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ వాళ్ళు కూడా బ్లడ్ డొనేషన్స్ కోసం అడుగుతుంటారు, వాళ్ళు బ్లడ్ డోనర్స్ పోయి అప్పుడు వాళ్ళకు ఆపరేషన్స్ కోసం కూడా ఇస్తారండి. ఇంకా ఓబీజీ డిపార్ట్మెంట్ అంటాం, ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనిక్ డిపార్ట్మెంట్ లో గర్భిణీ స్త్రీలలో గర్భవతిగా ఉన్నప్పుడు యాంటీపార్టమ్ హెమరేజ్ అనే రక్తస్రావం జరుగుతుంది, చాలా సివియర్ గా ఉంటుంది అది. వాళ్లకు రక్తస్రావం జరిగి రక్తం ఎక్కువ పోతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు అవసరం ఉంటుంది. అలాగే కాన్పు జరిగేటప్పుడు ఇంట్రాపార్టమ్ హెమరేజ్ అంటాము, వాళ్ళకు కూడా రక్తం ఎక్కించాల్సి వస్తుందండి. ఒకసారి బిడ్డ పుట్టినాక మాయ రాకుండా బయట, ప్లసెంటా అంటాము, బయటికి రాకుండా ఉన్నప్పుడు పోస్ట్ పార్టమ్ హెమరేజ్ అంటాం, అది చాలా సీరియస్ అన్నమాట. ఒకసారి తల్లి ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళకు కూడా రక్తం ఇస్తాము. ఇంతేకాక సిజేరియన్ సెక్షన్స్ మనం చాలా మందికి చూస్తుంటాము, అలాగే ఏదైనా గర్భసంచిలో క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సర్ ఉన్నప్పుడు వాళ్ళకు హిస్టెక్టమీ ఆపరేషన్, గర్భసంచి తొలగించడము, ఇవన్నీ జరుగుతుంటాము అటువంటి ఆపరేషన్స్ లో. తర్వాత గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ లో అయితే బైపాస్ సర్జరీ, సిఏబీజీ అంటాము, బైపాస్ సర్జరీ వాళ్ళకు కూడా రక్తం అవసరం ఉంటుందండి. అలాగే మెడికల్ లీగల్ కేసెస్, కత్తిపోట్లకు గురైనప్పుడు, ఏదైనా యాక్సిడెంట్స్ లో రక్తస్రావం జరిగినప్పుడు ఇస్తాము. క్యాన్సర్ జబ్బుతో బాధపడే వాళ్ళకు కూడా ఈ రక్తం ఎక్కించాల్సి వస్తుందండి. అలాగే వివిధ జ్వరాలు, డెంగ్యూ ఫీవర్ అంట, ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీళ్ళలో ప్లేట్లెట్స్ తగ్గిపోతుంటాయి, మనం రొటీన్ గా చూస్తుంటాము. డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ప్లేట్లెట్స్ బాగా తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కించాల్సి వస్తుంది. అలాగే హిమోఫిలియా, థాలసీమియా అనే అరుదైన జబ్బులు ఉంటాయి, ఇవి కూడా రక్తహీనత కలుగజేస్తాయి కాబట్టి వీటిలో వీళ్ళ

0: వీళ్ళకు కూడా 7 గ్రామ్స్ 8 గ్రామ్స్ కంటే హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళకు కూడా మనం బ్లడ్ ఎక్కించాల్సి వస్తుందండి.
1: ఇన్ని సందర్భాలలో రక్తం అవసరం అవుతుంది మనిషికి, మరి ఇంత అవసరం ఉన్నప్పుడు సప్లై ఎలా ఉందండి, ఎంత శాతం ప్రజల్లో అవగాహన ఉందండి?
0: మన భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మన జిల్లాలో కూడా మనకు సరైన మోతాదులో మనకు బ్లడ్ దొరకడం లేదండి. అక్కడికి కూడా ఎమర్జెన్సీలో చాలామంది అడుగుతుంటారు, ఫోన్లు చేస్తుంటారు. ఏదైనా ఆపరేషన్ సిద్ధం చేసినప్పుడు ఒకరోజు ముందుగా అయినా పర్వాలేదు, ఒకసారి ఎమర్జెన్సీ ఆపరేషన్స్లో అయితే అప్పటికప్పుడు బ్లడ్ కావాలని కూడా అడుగుతుంటారు. చాలామంది రక్తదాతలు ముందుకొచ్చి ఇస్తుంటారు, కానీ కంపేర్ చేస్తే గనక రక్తం అవసరమే ఎక్కువ ఉంటుంది, రక్తదాతలే తక్కువ ఉన్నారు. రక్తం అలాగే సరఫరా చేసే హాస్పిటల్స్ మనకు కడపలో అయితే రిమ్స్ ఉంది, అలాగే ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఫాతిమా మెడికల్ కాలేజ్ ఉంది, బృహదా బ్లడ్ బ్యాంక్ అని ఒకటి ఉంది, అలాగే భోగా పర్వతమ్మ బ్లడ్ బ్యాంక్ ఉందండి ఒకటి, అలాగే పొద్దుటూరులో కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది. ఇవి ఇన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి కానీ దాతలు కొంచెం తక్కువ ఉన్నారు కాబట్టి ఈ అంత సరైన సరఫరా లేదనే చెప్పొచ్చండి.
1: ఈ సందర్భంగా ఎవరు రక్తం ఇవ్వాలి, ఎవరు ఇవ్వచ్చు, ఆ విషయాన్ని కూడా చెప్పండి.
0: రక్తం అనేది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 60 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. ముఖ్యంగా వీళ్ళకు ఒకసారి బ్లడ్ డొనేషన్ ఇచ్చే వాళ్ళకు ఒక కార్డు ఉంటుంది అన్నమాట. బ్లడ్ డొనేట్ చేస్తామంటే ఆ కార్డు ఫిల్అప్ చేస్తాం మనం బ్లడ్ బ్యాంక్ లో. వీళ్ళకు ఎంత హిమోగ్లోబిన్ ఉంది, 12.5 గ్రాముల కంటే ఎక్కువ ఉండాలి హిమోగ్లోబిన్ రక్తదాతకు. అలాగే బరువు 45 కేజీస్ ఉండాలండి. తర్వాత మంచి ఆరోగ్యవంతులే ఉండాలి. వాళ్ళకు పల్స్ బీపీ కూడా చెక్ చేస్తాము. పల్స్ 72 పర్ మినిట్ ఉంటుంది. అలాగే బీపీ 120/80 ఉన్న వాళ్ళకు ఎలాంటి జబ్బులు లేకుండా ఉండాలండి. ఎలాంటి జబ్బులు లేకుండా అంటే మామూలుగా వాళ్ళకు హెచ్ఐవి కానీ, తర్వాత హెపటైటిస్ బి కానీ, లైంగిక వ్యాధులు కానీ, అలాగే జాండీస్ వచ్చి కొన్ని 3 నెలలు 6 నెలలు అయినా కానీ అటువంటి వాళ్ళకు, అలాగే గుండె జబ్బుతో బాధపడే వారి నుండి రక్తం తీసుకోము, అలాగే ఊపిరితిత్తులతో బాధపడే జబ్బులతో బాధపడే వాళ్లకు, ఇటువంటి వాళ్లకు కూడా, రక్త క్యాన్సర్ ఉన్న వాళ్లకు, ప్రెగ్నెంట్ లేడీస్కు కూడా మేము తీసుకోమండి. కాబట్టి ఇటువంటి వాళ్లకు కొంచెం అవాయిడ్ చేసి హెల్దీ డోనర్స్ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఇచ్చే బ్లడ్ డొనేట్ చేసేది కాబట్టి డోనర్ హెల్దీగా ఉండాలి, అలాగే స్వీకరించిన పేషెంట్ కూడా బాగుండాలి. కాబట్టి ఇవన్నీ క్రైటీరియా చూస్తాం అన్నమాట.
1: ఇవి కాకుండా బీపీ షుగర్ వ్యాధిగ్రస్తులు అదుపులో ఉన్నప్పుడు ఈ రక్తదానం చేయొచ్చు?
0: చేస్తారండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళ దగ్గర కూడా తీసుకుంటాము, కాకపోతే ఎమర్జెన్సీలో తీసుకుంటాము. షుగర్ వ్యాధిగ్రస్తులు అయితే టాబ్లెట్స్ పైన ఉన్న వాళ్ళ దగ్గర అయితే తీసుకుంటాము. ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం అవాయిడ్ చేస్తాం అన్నమాట. అక్కడికి కూడా కాకపోతే వాళ్ళు ఏదన్నా ఎమర్జెన్సీ ఉంటే తీసుకుంటాం, కానీ ఎలక్టివ్ గా తీసుకోము.
1: సంవత్సరంలో ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి ఎన్నిసార్లు రక్తదానం చేయడానికి ఆస్కారం ఉంటుంది?
0: ప్రతి 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు అండి. 3 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, ఎందుకంటే ఆర్బీసీ లైఫ్ స్పాన్ వచ్చేసి 120 డేస్ ఉంటుంది కాబట్టి ప్రతి 3 నెలలకు 4 నెలలకు అట్లా తీసుకుంటాం.
1: ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా అవగాహన పెరగడానికి ప్రభుత్వ పరంగా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు యువతల అవగాహన కోసం?
0: ప్రతి ఒక్కరికి మన గవర్నమెంట్ తరఫున కాలేజెస్ లో మంచి అవగాహన కల్పిస్తున్నామండి. ముఖ్యంగా యూత్ అంతా ముందుకొచ్చి ఈ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవంలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే మన కడపలో అయితే జిమ్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని జిమ్ సెంటర్స్ వాళ్ళు కూడా చాలా మంది రక్తదానం చేస్తుంటారు. ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయితేనేమి, ఎన్సీసీ క్యాడెట్స్ అయితేనేమి, వీళ్ళందరూ ముందుకు వస్తున్నారండి. చాలా ప్రజల్లో ముందుకంటే ఇప్పుడు బాగా అవగాహన ఉంది. ముఖ్యంగా యూత్ లో వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, ఖూన్ కా రిష్తా అని చెప్పి ఇంకా కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి బ్లడ్ డోనర్స్ లిస్ట్ కూడా మెయింటైన్ చేస్తారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కూడా వీళ్ళు బ్లడ్ ఇస్తున్నారండి అన్ని చోట్ల. రిమ్స్ లో అయితేనేమి, ఫాతిమా కాలేజ్కి అయితేనేమి, అలాగే బృహదా బ్లడ్ బ్యాంక్ లలో అన్నిట్లో వీళ్ళు పోయి బ్లడ్ ఇస్తున్నారు. ముఖ్యంగా యువత బాగా అవగాహన యువతలో కల్పిస్తున్నాము, వాళ్ళందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
1: ఇప్పుడు రక్తదానం చేయడం వల్ల మరొక ప్రాణం బ్రతుకుతుంది అన్నది అందరికీ తెలిసిందే. రక్తదానం ఇస్తున్న వ్యక్తికి చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా?
0: అంటే ఎటువంటి నష్టమేమి ఉండదండి, బ్లడ్ ఇచ్చిన వాళ్ళకు నష్టమేమి ఉండదు. కాకపోతే ప్రతి ఒక్కరికి 5 లీటర్స్ వరకు బ్లడ్ ఉంటుంది నార్మల్ ఎవరైనా కానీ మానవునికి. వాళ్ళు ఈ దాన ప్రక్రియలో 450 ml మాత్రమే తీసుకుంటాం, కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టమేమి ఉండదు. వాళ్ళు ఆల్రెడీ ఒకసారి బ్లడ్ ఇస్తే మళ్ళీ కొత్త ప్లేట్ కూడా ఏర్పడి

0: ప్లస్ చేస్తుంది అన్నమాట బాడీ, కాబట్టి వాళ్ళకి ఎటువంటి నష్టం ఏమి ఉండదు సార్.
1: రక్తదానం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి, ఏమైనా ప్రత్యేకమైనటువంటి నెంబర్లు అందుబాటులో ఉన్నాయా అండి?
0: అంటే ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చు, ఎనీ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులు వెళ్ళొచ్చు, వెళ్ళి స్వచ్ఛందంగా మనం రక్తదానం ఇవ్వచ్చు. ముఖ్యంగా మనకు నేను ఇప్పుడే చెప్పాను కదా, రిమ్స్లో అయితే ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాము. అలాగే ఈ మధ్య ఫాతిమా మెడికల్ కాలేజీలో కూడా మంచి బ్లడ్ బ్యాంక్ ఉందండి, అక్కడ కూడా ఈ ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ కూడా మనం పోయి ఇవ్వచ్చు. ఇస్తే గనా వాళ్ళు కూడా తీసుకుంటారు, యాక్సెప్ట్ చేస్తారు, తీసి వీళ్ళకి కూడా మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. డోనర్స్ కూడా బ్లడ్ను కూడా టెస్ట్ చేస్తారు, టెస్ట్ చేసి సురక్షితమైన రక్తం ఉంటే తీసుకొని రోగికి అందజేస్తారనమాట.
1: ఈ జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకి ఒక వైద్యులుగా ఏం చెప్పదలుచుకున్నారండి?
0: ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 18 నుండి 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు, ఆరోగ్యవంతులైన వాళ్ళు ముందుకొచ్చి రక్తదానం చేస్తే మనం ఇచ్చే రక్తము ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. నిండు ప్రాణాన్ని కాపాడినప్పుడు ఆ ఫ్యామిలీలో అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ఈ రక్తం అనేది బయట ఎక్కడా దొరకదు, మామూలు మందులు ఇంజెక్షన్స్ అయితే బయట షాపుల్లో దొరుకుతాయండి. ఆ రక్తం అనేది మనం సాటి మనిషికి మనం ఇవ్వాల్సిందే, కాబట్టి అది మానవత్వంతో విలువలతో ఉండే ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ముఖ్యంగా యువత ఈ రక్తదానం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రక్తం చాలామందికి అపోహలు కూడా ఉంటాయి, ఈ బ్లడ్ మంచిదో కాదో అని చెప్పి వాళ్ళకు కూడా మనం టెస్ట్ చేస్తామన్నమాట. వాళ్ళు ఇచ్చిన రక్తాన్ని హెచ్ఐవి పరీక్ష, హెపటైటిస్ బి పరీక్ష, హెపటైటిస్ సి పరీక్ష, విడిఆర్ అని సిఫిలిస్ టెస్ట్, లైంగిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, అలాగే మలేరియల్ పారాసైట్ మలేరియా జబ్బు ఏమైనా ఉందా, ఈ 5 జబ్బులు లేవని తేలితే అది సురక్షితమైన రక్తంగా పరిగణించి మనము రోగికి అందజేస్తామన్నమాట. కాబట్టి రోగి కూడా సేఫ్గా ఉండాలి, దాత కూడా సేఫ్గా ఉండాలండి. కాబట్టి ఎటువంటి అపోహలు గురి కాకుండా ప్రజలందరూ ఈ రక్తదాన దినోత్సవంలో పాల్గొని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం.
1: చివరిగా ఒకసారి ఒక వ్యక్తి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితికి, అంటే ఇచ్చిన రక్తం తిరిగి శరీరంలోకి రావడానికి ఎన్ని రోజులు పడుతుందండి?
0: ఇలా వెంటనే వచ్చేస్తుందండి వెంటనే, ఎందుకంటే అతనికి రెస్ట్ కొంచెం ఒక 1 అవర్ 2 అవర్స్ రెస్ట్ తీసుకుంటే మళ్ళీ బోన్ మ్యారో నుండి ప్రొడక్షన్ అంతా వచ్చేస్తుంది. ఆర్బిసిస్ అంట ఇవన్నీ డెవలప్ అవుతుంది. మన బ్లడ్ లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి 5 to 6 లీటర్స్, ఎటువంటి నష్టం కూడా కలగదు. కొంచెము ఆ రోజుకి ఒక హాఫ్ డే సీఎల్ కానీ ఏదైనా పెట్టుకొని కొంచెం వాళ్ళు రెస్ట్ తీసుకొని తర్వాత వాళ్ళ దైనందిక చర్యలో పాల్గొనొచ్చు, ఎటువంటి నష్టం ఉండదండి, వెంటనే ఇది ఉత్పత్తి అవుతుంది.
1: అక్టోబర్ 1 జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా రక్తదాన అవసరం గురించి చాలా విలువైన వివరాలను డాక్టర్ సి జమల్ బష్ గారు ఇప్పుడు మా శ్రోతలకు అందించారండి. రక్తదానం ఏ సందర్భంలో చేస్తారు, ఎవరెవరు చేయొచ్చు, చేసిన తర్వాత మళ్ళీ మామూలు స్థితి రావడానికి ఎక్కువ సమయం లేదు, సమయం పట్టదు అంటున్నారు, మరి అపోహలన్నీ వీడి మనం చేసే రక్తదానంతో మరొక ప్రాణం బ్రతుకుతుంది అన్న ఆలోచన ఉంటే ఏదైనా ఒక మంచి సందర్భంలో మనం కూడా కాపాడవచ్చు, మంచి విషయాలను మా శ్రోతలు చెప్పారండి. జమాల్ బష్ గారు మీకు మరొకసారి ధన్యవాదాలండి. నమస్కారం అండి.
0: నమస్కారం సార్. థ్యాంక్ యూ సార్.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరింతవరకు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం సందర్భంగా డాక్టర్ సి జమాల్ బాషా గారితో శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి గారు జరిపిన పరిచయం విన్నారు.

తల పండిన అనుభవం, తలవంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈరోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0855622441 మరో నంబర్ 2444

0: 4:09 సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు కాంతిరేఖలు. కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి స్వీయ కవితలు వింటారు.
2: కవిత పేరు స్వయం సిద్ధ. ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు, ఏ దేశము ఒంటరి కాదు. ఎప్పుడో వేల తరాల కింద మనిషి ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టి ఉండొచ్చు. అవసరాల్ని తీర్చుకునేందుకు దేశాల్ని ఖండాల్ని దాటి ఉండొచ్చు. ఇప్పుడు మనిషి ఉన్న చోటనే ఉండి ప్రపంచమంతటిని తన అవసరాలు తీర్చుకునే కార్ఖానాగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు. ఇప్పుడు ప్రపంచమంతా ఒకదానితో ఒకటి అల్లుకుపోయిన దేశాల వల, ఒకదానితో ఒకటి అల్లుకుపోయిన దేశాల వల. పెద్ద దేశమని విర్రవీగాల్సిన పని లేదు, చిన్న దేశమని భయపడాల్సిన అవసరమూ లేదు. అందరి జుట్టు పట్టుకుని వంగదీయాలనుకుంటే నీ జుట్టు కూడా ఎవరొకరి చేతికి చిక్కుతుంది. అడ్డు లేదనుకున్న అమెరికాకు నిద్ర నిండా ఇరాన్ పీడకలలే. సాటి లేదనుకున్న సోవియట్ రష్యాకు గుండెల మీద ఉక్రెయిన్ డ్రోన్ కుంపట్లే. ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు. మనం యుద్ధరంగంలో నిలబడాల్సిన పని లేదు, మన మీదనే క్షిపణి పేలాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఏ చిన్న దేశం మీద బాంబు పడినా ఆ వేడి సెగ మన ఇంటిదాకా మన గోడలకు సోకుతుంది. ప్రపంచంలో ఏ దేశం దివాలా తీసినా ఆ యాచకత్వం మన ఇంటి ముంగిలిదాకా పాకుతుంది. ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు. టెల్ అవిన్ మీద పడిన క్షిపణుల శకలాలు మన పొలాల్లో దున్నే నాగలి మొనలకు తగిలి బయటపడచ్చు. టెహరాన్ మీద జార విడిచిన బాంబుల మంటలు మన పంట పొలాల్లో రగిలి పెనుమంటలు కావచ్చు. హర్ముజ్జల సంధిలో చమురు ఓడలు చిక్కుకుంటే ఇక్కడ మన బైకులు కార్లు ఎక్కడి ఒక్కడ స్తంభించిపోవచ్చు. ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు. అరబ్ దేశాలు యుద్ధ జ్వాలల్లో విలవిల్లాడితే ఇక్కడి అమాయకపు పల్లె కొంపల్లో పొయ్యి మండకపోవచ్చు. అక్కడెక్కడో అమెరికా కంపెనీలు దివాలా తీస్తే ఇక్కడి ఐటీ ఉద్యోగులు ఈఎంఐలు కట్టలేక ఉరితాళ్లు వెతుక్కోవచ్చు. ప్రపంచం ఇప్పుడొక దేశాల వల, అవసరాల పరాధీన. కొత్త అవసరాలు పుట్టుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏ దేశము స్వయం సిద్ధ కాదు. కవిత పేరు కళ్లను చనుబాలుతో కడగండి. చెట్టు మనిషిని చూసి వణికిపోతూ ఉంది. తమ కొమ్మనే గొడ్డలిలో దూర్చి తమ మొదలు నరికే భయానక దృశ్యాన్ని ఊహించలేక చెట్టు మనిషిని చూసి వణికిపోతూ ఉంది. వంక బోర్లా తిరిగి పాకుతూ ఉంది. ఇసుక తిన్నెల వక్షాలను రాబందుల్లా పీకుతినే రాక్షస హస్తాల దాడిని సహించలేక వంక బోర్లా తిరిగి పాకుతూ ఉంది. కొండలు పగిలి పగిలి ఏడుస్తున్నాయి. కంకరగా మార్చి పచ్చదనాన్నంతా కాపివేసే మనిషి ఆశల బరువును మోసే శక్తి లేక కొండలు పగిలి పగిలి ఏడుస్తున్నాయి. మనిషి తిండి మారిపోయింది. గతంలో ఉండేది కాదు, మనిషి తిండి మారిపోయింది. తరతరాల అలవాట్లన్నీ కనుమరుగయ్యాయి. రుచిమొగ్గలు ఎండిన నోరొకటి విస్తరిస్తూ ఉంది. కేవలం నోరే, కడలిలా మారిన కడుపొకటి దానికి తోడయ్యింది. కాయో కసరో నమిలేవాడు కాస్త వేర్లతో సహా చెట్టునే మేసేస్తున్నాడు. కాయో కసరో నమిలేవాడు కాస్త వేర్లతో సహా చెట్టునే మేసేస్తున్నాడు. నీళ్ళో తేమో పీల్చేవాడు కాస్త ఇసుకతో సహా ఏరునే తాగేస్తున్నాడు. నీళ్ళో తేమో పీల్చేవాడు కాస్త ఇసుకతో సహా ఏరునే తాగేస్తున్నాడు. తేనో బంకో తెచ్చుకు బతికేవాడు కాస్త రాళ్ళు చెట్లతో సహా కొండనే నమిలేస్తున్నాడు. గింజలు కాయలతో పొట్టనింపుకునేవాడు కాస్త మట్టితో సహా నేలనే బొక్కలాడుతున్నాడు. చెట్టును మేసేస్తున్నాడు, ఏరును తాగేస్తున్నాడు, కొండను నమిలేస్తున్నాడు, నేలను బొక్కలాడుతున్నాడు. ఎంత దరిద్రమైన పరిస్థితిది. మనిషికి ఏదో అంతుబట్టని జబ్బొచ్చింది. ఔషధాలతో నయం చేయలేని జబ్బు అది. ఈ భూగోళాన్ని నోట్లో వేసి కరకర నమలు

పుట్టుతూ మరో భూగ్రహం కోసం విశ్వమంతా వెతికే ఆకలి జబ్బొచ్చింది మనిషికి. అమ్మా నాన్నల్లారా, ఓ అమ్మలారా, ఓ నాన్నల్లారా, ఉగ్గుపాలతో మీరేదో కలిపి తాగిస్తున్నారు. మీ బిడ్డకు ఉగ్గుపాలతో మీరేదో కలిపి తాగిస్తున్నారు. అంతులేని ఆకలి జబ్బును పోషి పెంచుతున్నారు. దయచేసి మీ పోషణ శైలిని మార్చండి. దయచేసి మీ పోషణ శైలిని మార్చండి. చిన్నతనాన్నే కడుపు చుట్టూ నారతడప బిగించి కట్టండి. నోటి నిండా రేగటి మట్టి కుక్కండి. కళ్లకు ఆకుల గంతలు చుట్టి వదలండి. అవునమ్మా, ముందుగా కళ్లను చనుబాలతో శుభ్రంగా కడగండి, వాడు బాగుపడతాడు. కవిత పేరు ఎల్లలోకములొక్క ఇల్లై. పువ్వులకు సంగీతాన్ని వినిపించి చరణాల స్పర్శతో గిలిగింతలు రేపి కోల్పోవటాన్ని మధురానుభూతిగా ఎదకెత్తి నొప్పి తెలియకుండా తేనె బొట్టును దోషులతో తెచ్చి కూడేస్తుంది తేనెటీగ. నొప్పి తెలియకుండా, పువ్వుకు నొప్పి తెలియకుండా తేనె బొట్టును దోషులతో తెచ్చి కూడేస్తుంది తేనెటీగ. ఓ మనిషి, నీకా నేర్పరితనం లేకనే కదా తుట్టెలను ఛిద్రం చేసి ఈగల్ని హింసించేది. ఓ మనిషి, నీకా నేర్పరితనం లేకనే కదా తుట్టెను ఛిద్రం చేసి ఈగల్ని హింసించేది. భూమిని ఒళ్లంతా తడివి బుజ్జగించి నీళ్లతో పాదాభిషేకం చేసి ప్రేమించి ఇవ్వటాన్ని అమ్మదనంగా ఒడికెత్తి పైరుగా మారిన మట్టిని గాఢంగా కౌగిలించి పంటగా తెచ్చుకుంటాడు రైతు. పైరుగా మారిన మట్టిని గాఢంగా కౌగిలించి పంటగా తెచ్చుకుంటాడు రైతు. సమాజమా, నీకంతటి పోషించే తత్వం లేకనే గదా సేద్యాన్ని ఉరితాళ్లకు వేలాడేసేది. ఓ సమాజమా, నీకంతటి పోషించే తత్వం లేకనే గదా సేద్యాన్ని ఉరితాళ్లకు వేలాడేసేది. అక్షరాలను మునివేళ్ల మీద అంటించి జ్ఞానంతో మెదడు రగులుకొనేలా చేసి వెలగట్టాన్ని జీవికగా తలకెత్తి దీపస్తంభంగా మారిన విద్యార్థి నీడ కింద ఒత్తిలా నిలుచుంటాడు ఉపాధ్యాయుడు. దీపస్తంభంగా మారిన విద్యార్థి నీడ కింద ఒత్తిలా నిలుచుంటాడు ఉపాధ్యాయుడు. దేశమా, నీక ఇంధనతత్వం లేకనే కదా దీపాల్ని విదేశాల వీధుల పాలు చేసేది. ఓ దేశమా, నీక ఇంధనతత్వం లేకనే కదా దీపాల్ని విదేశాల వీధుల పాలు చేసేది. ఖండాలన్నింటినీ పిడికెడు గింజలుగా ఒడికెత్తి సముద్రాలన్నింటినీ పుడిశ్చడు నీటిగా ముక్కునబట్టి సరిహద్దుల్లేని ఆకాశదారుల్ని రెక్కల కింద దాచుకుని ఎల్లలోకములొక్క ఇల్లుగా మార్చుకుని విశ్వగీతాన్ని పాడుతూ ప్రయాణిస్తుంది పిడికెడు పిట్ట. ఎల్లలోకములొక్క ఇల్లుగా మార్చుకుని విశ్వగీతాన్ని పాడుతూ ప్రయాణిస్తుంది పిడికెడు పిట్ట. ప్రపంచమా, నీకా ఎల్లలిరుగని చూపులు లేకనే కదా విధ్వంస గీతాల్ని వినిపిస్తూ ఉన్నావు. ఓ ప్రపంచమా, నీకా ఎల్లలిరుగని చూపులు లేకనే కదా విధ్వంస గీతాలు వినిపిస్తూ ఉన్నావు. అతడిని బతికించుకుంటే చాలు. కవిత పేరు రాత్రంతా వానలో తడిసి నాని ఉదయం రేపటెండ్లకు తలారబెట్టుకుంటూ కమనీయమైన కావ్యంగా మారింది చేను. రాత్రంతా వానలో తడిసి నాని ఉదయం రేపటెండ్లకు తలారబెట్టుకుంటూ కమనీయమైన కావ్యంగా మారింది చేను. ఉపమానాలు, ఉత్ప్రేక్షలు, రూపకాలంకారాలు సందడి చేసే అందమైన కందపద్యమై ఊగుతోంది పైరు. నిన్నటిదాకా వాడిపోయిన ఆకులతో, వంగిపోయిన లేలేత కాండాలతో ప్రశ్నార్థకాలై మిగిలిన మొక్కల వాక్యాలు కాస్త ఇవాళ పొద్దునకంతా నిటారుగా నిలబడ్డ ఆశ్చర్యార్థకాలయ్యాయి. ఎందుకంటే వాన కురిసింది కాబట్టి. పొలం నిండా ఆనందంతో ఊగే పంట పద్యాల్ని గొంతెత్తి రాగయుక్తంగా పాడుతూ పరవశించిపోతున్నాడు గట్టుమీద పక్షిలా మారిన రైతు. చెదలు పురుగుల్లా పట్టి ఒంటినంతా తినేసిన కరువుల్ని మరిచిపోయాడు. ఖాళీ కుండలకు ఆకలి కడుపులు తోడయి ఆలపించిన జోడు తప్పెట్లా వాయిద్యాల్ని మరిచాడు. నిన్నలేదు, రేపు తెలియదు. ఒళ్లంతా కుమలనానిన నేడు మాత్రమే ఆస్తిగా లెక్కేసే అమాయకపు మట్టి మనిషివాడు. నిన్నలేదు, రేపు తెలియదు. ఒళ్లంతా కుమలనానిన నేడు మాత్రమే ఆస్తిగా లెక్కేసే అమాయకపు మట్టి మనిషివాడు. భూములన్నీ కొల్లశిలలతో విభజించబడి స్థిరాస్తి వ్యాపార కంచెలతో చెరసాలలుగా మారి చుట్టుముడుతోంటే
విత్తయి మొక్కయి మట్టిలో

0: నుంచి బయటికి రాని అమాయకపు అన్నం ముద్దవాడు. బొట్టు బొట్టు మకరందాన్ని సేకరించి మూటగట్టి కొమ్మకు వేలాడేసే తేనెటీగలాంటి వాడు. వాన్నొక్కని బతికించుకుంటే చాలు, ప్రపంచమంతా నిర్భయంగా బతికిపోవచ్చు.
1: మీరింతవరకు శ్రీ సన్నపురెడ్డి వెంకటరామరెడ్డి గారి స్వీయ కవితలు విన్నారు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు దార్శనిక భారత్, ఆధునిక మౌలిక వసతుల గురించి శ్రీమతి బి స్వరూపరాణి అందించే కొన్ని వివరాలు.
2: శ్రోతలకు నమస్కారం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు, గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల

0: ముఖ్యమైన కార్యక్రమాలు ఏవి? సంక్షోభాల సమయంలో దేశం ఎలాంటి చర్యలు చేపట్టింది? భారతదేశాన్ని ఆధునిక మౌలిక వసతుల శక్తిగా తీర్చిదిద్దుతున్న నిర్మాణాలు ఏవి? దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే ఆలోచనలు, సంస్కరణలు ఏమిటి? ఈ ప్రశ్నలకు సంబంధించిన సమాచారం, వాస్తవాలు, విజయాలు, సవాళ్లు, ప్రజల జీవితాలలో వచ్చిన మార్పుల గురించి ప్రత్యేక కార్యక్రమం దార్శనిక భారత్. ఈ దార్శనిక భారత్ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పథంలో ఈశాన్య భారతం గురించిన విశేషాలు తెలుసుకుందాం. భారతదేశ పటంలో ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా కొంత దూరంగా కనిపించినా దేశ అభివృద్ధిలో వాటి ప్రాధాన్యత మాత్రం ఎంతో సమీపంగా ఉంటుంది. కొండలు, దట్టమైన అడవులు, నదులు, క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా ఎన్నో దశాబ్దాల పాటు ఈ ప్రాంతానికి రవాణా, రైల్వే, మౌలిక వసతుల కల్పన ఒక సవాలుగా నిలిచింది. అయితే అభివృద్ధి అంటే కేవలం నగరాలను నిర్మించడం కాదు, దూరంగా ఉన్న ప్రాంతాలను దేశ ప్రధాన స్రవంతితో అనుసంధానించడం కూడా. అందుకే ఈశాన్య భారతంలో రైల్వే, రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలు, విమానాశ్రయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. అగర్తల, నహర్లగున్ వంటి ప్రాంతాలకు బ్రాడ్గేజ్ రైల్వే చేరటం, 2025 సెప్టెంబర్లో బైరాబి సైరాంగ్ రైల్వే మార్గం ద్వారా ఐజ్వాల్ రైల్వే నెట్వర్క్తో అనుసంధానం కావటం ఈ ప్రయాణంలో కీలక మైలురాళ్లు. ఒక ప్రాంతానికి రైలు చేరడం అంటే కేవలం ప్రయాణ సౌకర్యం పెరగడం కాదు, వ్యాపారం, విద్య, వైద్యం, పర్యాటకం, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కొత్త ద్వారాలు తెరుచుకోవడం. మౌలిక వసతులు మెరుగుపడితే రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్లకు వేగంగా తీసుకెళ్లగలరు. యువత విద్య, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు సులభంగా వెళ్లగలుగుతారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకుల రాక పెరుగుతుంది. స్థానిక ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా మార్కెట్ లభిస్తుంది. అంటే రవాణా అనుసంధానం ఆర్థిక అనుసంధానంగా, చివరికి సామాజిక అనుసంధానంగా మారుతుంది. ఈశాన్య భారతం అభివృద్ధికి మాత్రమే కాదు, దేశ వ్యూహాత్మక భద్రతకు కూడా అత్యంత కీలకం. ఈ ప్రాంతం చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, భూటాన్ వంటి దేశాలతో అంతర్జాతీయ సరిహద్దులను పంచుకుంటుంది. అందువల్ల సరిహద్దు ప్రాంతాలకు అన్ని కాలాల్లో పనిచేసే రహదారులు, రైల్వేలు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉండటం జాతీయ భద్రతకు ఎంతో అవసరం. అదే సమయంలో ఈశాన్య రాష్ట్రాలు దక్షిణాసియా దేశాలతో భారతదేశ వాణిజ్య రవాణా సంబంధాలకు సహజమైన ద్వారంగా కూడా నిలుస్తాయి. యాక్ట్ ఈస్ట్ విధానంలో ఈశాన్య భారతం ఒక కీలక భౌగోళిక వారధి. కాశ్మీర్లోనూ ఇదే అనుసంధాన శక్తి కనిపిస్తుంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే మార్గం 28 ఏళ్ల నిర్మాణ ప్రయాణం తర్వాత 2025లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావటం, చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ద్వారా కాశ్మీర్ లోయను దేశ రైల్వే నెట్వర్క్తో కలపడం చారిత్రాత్మక ఘట్టం. ఒకప్పుడు చేరుకోవడానికి చాలా దూరం అనిపించిన ప్రాంతాలు ఇప్పుడు చేరుకోగలిగే ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇదే మౌలిక వసతుల అసలైన శక్తి. రైలు పట్టాలు, వంతెన్నలు, రహదారులు కేవలం భూమిని కలపవు, ప్రజలను అవకాశాలతో, ప్రాంతాలను ఆర్థిక వ్యవస్థతో, సరిహద్దులను దేశ భద్రతతో, చివరికి భారతదేశంలోని ప్రతి ప్రాంతాన్ని జాతీయ అభివృద్ధి ప్రవాహంతో కలుపుతాయి.
1: దార్శనిక భారత్లో ఆధునిక మౌలిక వసతుల గురించి శ్రీమతి బి సృజన, క్షమించండి, శ్రీమతి బి స్వరూపరాణి అందించిన వివరాలు విన్నారు.

0: ఈనాటి కాంతిరేఖలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ వింటారు, ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే జయా భారతి.

0: We bring you an instance of how PM Modi led government's vision of modern infrastructure and stronger connectivity is being translated into action through the remarkable Chenab and Anji Khad railway bridges in Jammu and Kashmir.
1: Udhampur, Srinagar, Baramula, ye rail line project, ye sirf naam nahi hai, ye Jammu Kashmir ke naye samarth ki pehchan hai. Chenab bridge duniya ka sabse uncha railway arch bridge hai. Hamara Anji bridge bhi engineering ka behtareen namuna hai. Ye project pura karna mushkil tha, चुनौतीपूर्ण था, लेकिन हमारी सरकार ने चुनौती को ही चुनौती देने का रास्ता चुना है.
2: After inaugurating the Chenab and Anji Khad bridges on June 6 last year, Prime Minister Narendra Modi described the railway bridges as symbols of India's engineering capabilities and milestones in strengthening connectivity in Jammu and Kashmir. The two bridges are vital components of Udhampur Srinagar Baramulla rail link and were built across challenging mountainous terrain. The Chenab rail bridge, standing 359 meters above the Chenab River, is the world's highest railway arch bridge. The Anji bridge is India's first cable-stayed railway bridge, supported by 96 cables. Tajamul Ahmed, an orchardist from Kulgam, believes that the rail connectivity made possible by the construction of these bridges has made it easy for the apple growers to transport their produce to the other parts of the country swiftly.
3: Previously, we used to face enormous problems in transporting our fruits and other agricultural produce to the different parts of the country. But ever since the operationalization of Katra-Banihal-Srinagar rail link, it has become very easy for us to transport the fruits to the different states and markets of the country.
2: Ishfaq Shah, Akashwani News, Srinagar.
0: And now, for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
4: Thank you, Pramod. Israel-bound plane drops 16,000 feet in a minute as pilot stabs colleague, headlines the Hindu. While the Indian Express headlines, mid-air scare, flight plunges as co-pilot stabs pilot. Israel says terror bid to bring down plane. And the Tribune headlines, Indian captain fights for co-pilot trying to crash Israel-bound plane. The paper adds that he saved 174 on board the Dubai-Tel Aviv flight. Most papers also have on their front page the story of PM Modi calling President Trump and discussing regional and global issues against the backdrop of New Delhi's concern over a US sanctions law on Russia. The Hindustan Times says, trade, defense, energy ties in focus as Modi-Trump talk, while the Asian Age has on its front page, Modi speaks to Trump amid US tariff threat over Russia oil. Hashim Musa, last man linked to Pahalgam attack, killed in JNK, headlines the Pioneer. While the Statesman says, security forces kill senior LET commander Musa in JNK. And finally, a report in the Economic Times says that buoyant quarter two demand for consumer goods lifts festive sales outlook. And with that, it's back to you, Pramod.
0: Thank you, Sarabjit. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to participate in centenary celebrations of UPSC at Bharat Mandapam in New Delhi today. Union Cabinet hikes minimum support prices for Rabi crops for 2027-28 marketing season. Government to launch auction of offshore mineral blocks today to unlock India's offshore mineral potential. Supreme Court rules out total ban on firecrackers ahead of Diwali. Favors balanced approach. Saudi authorities arrest Omani co-pilot for stabbing captain and attempting to crash fly Dubai flight traveling from Dubai to Tel Aviv. Prime Minister Modi describes Indian pilot Smith Machar a true hero for saving 174 lives. And in men's cricket, India beat West Indies by 8 wickets in second ODI in Guwahati to take unassailable 2-0 lead. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎన్ రామకృష్ణ.
6: శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రి ఎయిడ్స్పై అవగాహన పరుగు వంటి అంశాలతో కూడిన శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రచన కెఎన్ రామకృష్ణ. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనెక్టివిటీతోనే అభివృద్ది అనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం రాష్టంలో రహదారులు మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ది చేస్తోందన్నారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతం అనేక అభివృద్ది ప్రాజెక్టులు వస్తున్నాయని చెప్పారు. అతి త్వరలో మూలపేట పోర్టును పూర్తి చేస్తామని, పలాస విమానాశ్రయం కూడా కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. గిరిజన ఆవాసాలకు మెరుగైన రహదారి, డ్రైనేజ్ తదితర మౌలిక వసతులు కల్పించేందుకు పనులను వేగవంతం చేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఐటీడీఏ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన పలు అభివృద్ది పనులపై సూచనలు చేశారు. ప్రతి గిరిజన గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే మంజూరై వివిధ దశల్లో నిలిచిపోయిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త రహదారుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణకర్ వివిధ శాఖల అధికారులకు సూచించారు. వారి విద్యాభ్యాసంతో పాటు శారీరక మానసిక అభివృద్ది ఎంతో ముఖ్యమని చెప్పారు. శ్రీకాకుళంలోని పలు పాఠశాలల్లో నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వయంగా ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. నులిపురుగుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖతో పాటు విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా సూచించారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం, పంట పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయాలని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. పంటలను సాధ్యమైనంత మేరకు కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత పరిస్థితులపై అధికారులతో సమీక్షించిన ఆయన రైతుకు నష్టం జరిగిన తర్వాత స్పందించడం మాత్రమే కాకుండా పంటను కాపాడుకునే అవకాశమున్న ప్రతి పొలంలో శాస్త్రీయ పద్దతులతో ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారు. సేవా గుణంతోనే మానవతా దృక్పథం అలవడుతుందని ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ ప్రొఫెసర్ గిరిధర్ మద్రాస్, శ్రీకాకుళం జిల్లా మేరా భారత్ అధికారి కృష్ణ తెలిపారు. విశ్వవిద్యాలయంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో మేరా యువభారత్ సమక్షంలో నిర్వహించిన వికసిత్ భారత్ క్విజ్ పోటీల కార్యక్రమంలో వారు మాట్లాడారు. విద్యార్థులు సేవాభావాన్ని అలవర్చుకోవాలని సూచించారు. యువతలో ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనకు 5K పరుగు నిర్వహించామని వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. శ్రీకాకుళంలోని 80 అడుగుల రోడ్లో గల వాంబే కాలనీ నుంచి మిల్లు జంక్షన్ వరకు చేపట్టిన 5K పరుగును ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువతలో అవగాహన కల్పించడమే ఈ రెడ్ రన్ లక్ష్యమన్నారు. అనంతరం పురుషులు, మహిళల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విజేతలకు నగదు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సేవా సేతు కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఈపీడీసీఎల్ శ్రీకాకుళం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జీఎన్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలోని విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయాల వద్ద ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. ఈ స్టాళ్ల ద్వారా సౌర ఫలకాల అమరిక, వాటి పనిచేసే విధానంపై వినియోగదారులకు స్పష్టమైన అవగాహన కల్పిస్తారని చెప్పారు. సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవాలనుకునేవారు కొత్త వినియోగదారులు అక్కడే నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ. శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
7: చిత్రమంజరి. సినిమా అంటే కేవలం కథ కాదు, కథకు ప్రాణం పోసే నటులు ఉంటారు. నవ్విస్తారు, ఆలోచింపజేస్తారు, కొన్ని పాత్రలతో మనల్ని కదిలిస్తారు, మరికొన్ని పాత్రలతో మన పెదవులపై చిరునవ్వు పూజిస్తారు. తెలుగు సినీ హాస్యానికి అలాంటి సహజమైన చిరునవ్వును అందించిన మహానటుడు అల్లు రామలింగయ్య. పాలకొల్లు నేల నుంచి ప్రారంభమైన

ఆయన ప్రయాణం రంగస్థలాన్ని దాటి వెండి తెరపైకి వచ్చి 1000కి పైగా చిత్రాల్లో తనదైన ముద్ర వేసిన మహాప్రస్థానం. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఆ మహానటుడి సినీ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన నటించిన చిత్రాల్లోని మధురమైన గీతాలతో చిత్రమంజరిలో ప్రత్యేక నివాళి.

ఒక మహానటుడి ప్రస్థానం ఎప్పుడూ ఒక్కసారిగా మొదలవ్వదు. రంగస్థలంపై చిన్న చిన్న పాత్రలు, ప్రజల జీవితాలను దగ్గరగా గమనించడం, మనుషుల మాట తీరు, హావభావాలను ఆకలింపు చేసుకోవడం, అలా నటనను తన ఊపిరిగా మార్చుకున్న అల్లు రామలింగయ్య వెండితెరపై అడుగుపెట్టిన తర్వాత తనకు వచ్చిన ప్రతి పాత్రను తనదైన శైలిలో మలిచారు. పాత్ర ఎంత చిన్నదైనా ఆ పాత్ర తెరపై కనిపించిన క్షణంలోనే ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత. అలాంటి నటనా వైభవాన్ని గుర్తు చేసుకుంటూ మనుషులంతా ఒక్కటే చిత్రంలోని ఈ మధుర గీతం వినేద్దాం.

0: వస్తావా అడిగింది ఇస్తావా?
1: హాస్యానికి ఒక భాష ఉంటుంది, కానీ ఆ భాషను పలికే ప్రతి నటుడికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అల్లు రామలింగయ్య హాస్యంలో పెద్దగా హడావుడి ఉండదు. ఒక చూపు, ఒక చిన్న విరామం, మాటలో ఒక ప్రత్యేకమైన వంపు, హావభావాల్లో ఒక సహజమైన చిలిపితనం, అంతే ప్రేక్షకుల పెదవులపై నవ్వు. అందుకే ఆయన నటించిన పాత్రలు కేవలం ఆ సినిమా పూర్తయ్యేంతవరకే కాదు, సినిమా చూసిన తర్వాత కూడా మన జ్ఞాపకాల్లో నిలిచిపోయేవి. ఆయన హాస్య నటనలోని ఆ సహజత్వాన్ని గుర్తు చేసుకుంటూ బుర్రిపాలెం బుల్లుడు చిత్రంలోని ఈ పాట.

0: ఒక నటుడి గొప్పతనం అతను ఎన్ని పాత్రలు పోషించాడు అన్న దానిలో మాత్రమే ఉండదు. ఒకే నటుడు ఎన్నో మనుషులుగా మనకు కనిపించడంలో ఉంటుంది. అల్లు రామలింగయ్య కూడా అలాంటి అరుదైన నటుడే. హాస్యం ఆయనకు సహజమైన ఆయుధం, కానీ హాస్యానికే పరిమితం కాలేదు. క్యారెక్టర్ పాత్రలు చేశారు, వైవిధ్యమైన పాత్రలు పోషించారు, తన నటనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. తెరపై ఆయన కనిపిస్తే ఇప్పుడు ఏం చేస్తారో అనే ఆసక్తి, ఆయన మాట మొదలైతే ఇక నవ్వు ఖాయం అనే ఎదురుచూపు, అది ఆయన సంపాదించుకున్న ప్రత్యేకమైన ప్రేక్షకాభిమానం. ఆ మధురమైన జ్ఞాపకాలను తడిమేలా మావి చిగురు చిత్రంలోని ఈ పాటను వినేద్దాం.
1: Hey, lovely girl.

తెరపై కనిపించే ప్రతి నటుడికి ఒక కెమెరా ఉంటుంది, కానీ కొంతమంది నటుల వెనుక ఒక చరిత్ర ఉంటుంది. అల్లు రామలింగయ్య వెనుక కూడా అలాంటి సుదీర్ఘ చరిత్ర ఉంది. దశాబ్దాల పాటు ఒక తరం కాదు, రెండు తరాలు కాదు, మూడు తరాల ప్రేక్షకులను తన నటనతో అలరించిన కళాకారుడు ఆయన. నటుడిగా మాత్రమే కాదు, తన తరువాతి తరాలకు కూడా సినీ రంగంలో అవకాశాల దారులు తెలిసిన వ్యక్తిగా ఆయన పేరు ప్రత్యేకంగా నిలిచింది. ఒక కళాకారుడు తన కోసం మాత్రమే ఎదగడం కాదు, తనతో పాటు మరెందరో ఎదగడానికి మార్గం చూపినప్పుడే ఆ ప్రయాణానికి మరింత అర్థం వస్తుంది. అలాంటి విశాలమైన సినీ ప్రస్థానానికి గుర్తుగా ఇప్పుడు మరో మధుర గీతం.

0: ఉదంకర్.
1: నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: హాస్యం అంటే కేవలం నవ్వించడం కాదు, మనసులోని భారాన్ని కాసేపు మరచిపోయేలా చేయడం, జీవితంలోని ఒత్తిడిని క్షణకాలం దూరం చేయడం, ముఖంపై చిరునవ్వును పూయించడం, అది ఒక గొప్ప కళ. ఆ కళను ఎంతో సహజంగా, ఎంతో ప్రత్యేకంగా తన నటనలో పలికించిన మహానటుడు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు, పాత్ర ఏదైనా కావచ్చు, సన్నివేశం ఎలాంటిదైనా కావచ్చు, ఆయన మాటలోని చమత్కారం, ఆయన చూపులోని హాస్యం, ఆయన శరీర భాషలోని ప్రత్యేకత ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేది. ఆయన నటనలోని ఆ చిలిపితనాన్ని, ఆ హాస్య వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఇప్పుడు అల్లు రామలింగయ్య నటించిన మనవూరి పాండవులు చిత్రంలోని ఈ పాటను వినేద్దాం.

0: పలికిన వాడు ఒక్కడే అయితే పలదీర్చుకోలేడు తుమ్మెద, కాలు నిలదొక్కుకోలేడు తుమ్మెద.
1: అన్నదమ్ముల్లాగా ఐదుగురొకటైతే కాపు లేపేస్తారు తుమ్మెద, వీపు సాపు చేసేస్తారు తుమ్మెద.
0: సరిగా మా పదనీస తుమ్మెద,
1: మవదాప మారీస తుమ్మెద.

కాలం ముందుకు సాగుతుంది, కొత్త నటులు వస్తారు, కొత్త సినిమాలు వస్తాయి, కొత్త తరహా హాస్యం వస్తుంది. కానీ నవ్వును సహజంగా పంచిన కళాకారుల జ్ఞాపకాలకు మాత్రం కాలం ఎప్పుడూ ముగింపు పలకలేదు. అల్లు రామలింగయ్య గారి జీవితం కూడా అలాంటి ఒక చిరస్మరణీయ అధ్యాయం. పాలకొల్లు నుంచి ప్రారంభమైన ప్రయాణం రంగస్థలం మీదుగా సాగి వెండి తెరపై వేలాది పాత్రలుగా విస్తరించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఒక చిరునవ్వుగా నిలిచిపోయింది. ఆయన వెళ్ళిపోయి సంవత్సరాలు గడిచినా పాత సినిమా తెరపై ఆయన కనిపిస్తే మన పెదవులపై చిరునవ్వు పుడుతుంది. ఆయన గొంతు వినిపిస్తే ఒక తరం జ్ఞాపకాలు మేల్కొంటాయి. అదే ఒక కళాకారుడి శాశ్వతత్వం. అల్లు రామలింగయ్య ఒక నటుడు కాదు, ఒక నటనా పాఠశాల. ఒక హాస్య నటుడు కాదు, తెలుగు ప్రేక్షకుల చిరునవ్వులో ఒక భాగం. ఆ మహానటుడి జ్ఞాపకాలకు, ఆయన కళా ప్రస్థానానికి ఘన నివాళి అర్పిస్తూ ఈనాటి చిత్రమంజరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం.

0: తల పండిన అనుభవం, తల వంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ, ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నంబర్ 2441947. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19, ఎస్టీడీ కోడ్ 08562. ఈ కార్యక్రమం ఇప్పటి నుంచి 10 గంటల వరకు కొనసాగుతుంది. మరి శ్రోతలు మీకు ఇష్టమైన పాటను విని ఆనందించాలంటే ఇప్పుడు చెప్పిన ఈ 2 నెంబర్లకు మీరు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరవచ్చు. మరి కార్యక్రమంలో ఆలస్యం లేకుండా మొదటి శ్రోతను ఆహ్వానిద్దాం.

0: హలో,
1: సార్ నమస్తే సార్.
0: నమస్తే అండి. అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు?
1: కడప అక్కాయపల్లి నుంచి సార్. కడప టౌన్ అక్కాయపల్లి సార్.
0: సార్ మీ పేరు చెప్పండి.
1: మల్లికార్జున్ సార్.
0: చెప్పండి మల్లికార్జున్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: ఆత్మబలం సినిమాలో ఘంటసాల సుశీల పాడిన పాట సార్. చిటపట చినుకులు పడుతూ ఉంటే.
0: చినుకులు పడుతున్నాయా? పడడం లేదు కదా.
1: అందుకే కోరుతున్నాను సార్ పడమని.
0: పడమని
1: సార్ వాన పడాలండి సార్.
0: చిట్టపట చినుకులు పడాలి, చెల్లికాడు సరసన ఉండాలి.
1: అవును సార్.
0: చెట్ట
1: సుఖంగా ఉండాలి సార్.
0: అవునా? ఓకే.
1: అవును సార్. అందుకోసం సార్.
0: సరేంటండి, మరి
1: అందుకోసం కూడా సార్.
0: అందరికోసం
1: వాయిస్ బలం ఉంటుంది సార్ మీ వాయిస్.
0: ధన్యవాదాలండి
1: సార్. సార్ నమస్కారం.
0: మరి
1: గంటసార్ల మరో గంటసార్లు
0: సంతోషం. మరి ఆ చిట్టపట చినుకుల గీతాన్ని వినిపిస్తున్నాను, విందామా మరి?
1: మంచి సార్, మంచి సార్.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. పాట వినండి.
1: నమస్తే సార్.
0: నమస్తే.
1: నవీనాడు.

0: మీరు ఎక్కడ ఉన్నా మీతో పాటు సంగీతం ఉంటే మనసుకు ఒక తోడు ఉంటుంది. ఆ సంగీత సహచర్యంలో మరో మధురమైన గీతాన్ని వినే ముందు శ్రోత ఎవరు పలకరించేద్దాం. హలో,
1: హలో,
0: అభిరుచి కార్యక్రమం అండి.
1: అవునండి, బబ్లీ అండి.
0: హలో, కాల్ కట్ అయిపోయిందండి. హలో
2: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
2: నా పేరు సాయిప్రభ అండి.
0: సాయిప్రభ గారు,
2: ఐదో తేదీ చేశాను సార్.
0: ధన్యవాదాలండి. మరి చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
2: మిథునం సినిమా నుంచి.
0: మిథునం?
2: మిథునం.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
2: టైటిల్ సాంగ్ అండి, జేసుదాస్ గారు పాడి.
0: జేసుదాస్ గారు పాడిన పాట.
2: అవునండి.
0: ఆది దంపతులు.
2: ఆది దంపతులు.
0: ఓకేనండి, ధన్యవాదాలండి. మరి పాట విందామా?
2: భాషా గారు
0: బాగున్నామండి.
2: భాషా గారు కదండి?
0: అవునండి, భాషానే.
2: థ్యాంక్ యూ సార్, చాలా రోజులు నేను మాట్లాడే మీతో.
0: అవునవును, గతంలో ఇప్పుడు ఒకసారి మాట్లాడినట్టు నాకు కూడా గుర్తుంది. మరి మీ ఒక్కరి కోసమేనా?
2: అందరికోసం సార్.
0: అందరికోసం? సరే,
2: అందరికోసం. రేడియో వినే శ్రోతలు అందరికోసం. మంచి పాట అది,
0: చాలా బాగుంటుంది. అవును అవునండి, అవునండి.
2: బాలసుబ్రహ్మణ్యం గారు జీవించారు
0: పాటలో, అవునండి అవునండి అవునండి.
2: తనికేళ్ళ భరణి గారు ఆశ అలాంటి దంపతులతో ఒక సినిమా తీయాలని,
0: కరెక్ట్,
2: చాలా కష్టపడి తీశారని చెప్పారు.
0: అవునండి అవునండి.
2: నేచురాలిటీ ఆ సినిమా,
0: వాస్తవం అండి, వాస్తవానికి చాలా దగ్గరగా ఉంటుంది. నిజమండి,
2: వినాలని.
0: మంచి అనుబంధం. ఆది దంపతులు అనే పదానికి మాటకు ఒక సరికొత్త నిర్వచనం, సరైన నిర్వచనం చెప్పిన. కరెక్ట్ అండి. మరి ఏంటి వృద్ధుల దినోత్సవం అంటే ఏం చేయాలి? మరి వృద్ధులు ఎత్తుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టడమేనా వృద్ధుల దినోత్సవము?
2: మా ఇంట్లో అలాంటి పని ఎప్పుడు జరగలేదండి.
0: జరగలేదు.
2: జరిపే వాళ్ళని చూస్తే కూడా మాకు చాలా బాధగా అనిపి
0: కదా. అవును,
2: మా చెల్లి కుమారి మాట్లాడుతుంది కదండి మీతోటి.
0: అవును అండి, అవునండి అవునండి అవునండి.
2: తను 62 ఇయర్స్ అండి తనకి ఇప్పుడు. 6 నెలల పిల్లప్పుడు పోలియో వచ్చి అటాక్ అయ్యి తను కూర్చునే ఉంటుందండి. తనకి సేవ చేస్తున్నామంటే చూడండి.
0: అంతే కదా, అది అది కావాలి. అది అది.
2: మా అమ్మగారిని కూడా చాలా బాగా చూసుకున్నారండి మా తమ్ముళ్ళు మేము అందరం.
0: ధన్యవాద. అదే అలాగే ఉండాలండి. అదేనండి, ఈ సమాజానికి మనం ఇచ్చే సందేశము, మనం ఇచ్చే స్ఫూర్తి అదే.
2: మా అత్తగారిని కూడా నేను చాలా బాగా చూసుకున్నానండి. ఆవిడ మంచంలోనే అన్ని చేసినా గానీ అన్ని చేస్తుంది.
0: అవునండి,
2: మన తల్లిదండ్రులు మనకిచ్చే అది ఒక ఇదే అనమాటండి, మనకిచ్చే ధనం అదే.
0: అదేనండి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ గుర్తించాల్సింది ఏంటంటే ఈ రోజు యవ్వనము, రేపు వృద్ధాప్యం అవుతుంది. ఈ రోజు తల్లిదండ్రులు, అమ్మా నాన్నలు, రేపటి అవ్వ తాతలు అవుతారు. కాబట్టి ఈ రోజు మనల్ని వేలు పెట్టి నడిపించిన వాళ్ళు, రేపు వాళ్ళని మనం వేలు పట్టుకుని నడిపించాల్సిన పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడే మనం చాలా కేర్ గా ఉండాలి. అదే మన బాధ్యత. అవునండి, తప్పకుండానండి. మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, విందామండి.
2: థాంక్యూ సార్,
0: ధన్యవాదాలండి.

0: ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. మన జీవితానికి దారిచూపిన పెద్దలను ప్రేమతో గౌరవంతో గుర్తు చేసుకునే రోజు. మన ఇల్లు గోడలతో కాదు, పెద్దల ఆశీస్సులతో నిలుస్తుంది. మన ఇంట్లో పెద్దలుంటే అది కేవలం ఒక కుటుంబం కాదు, ఒక అనుభవాల పాఠశాల. ఈ ప్రత్యేక రోజున శ్రోతలను పలకరిస్తూ వారి అభిరుచికి అనుగుణంగా మధురమైన గీతాలను వినిపించే హలో అభిరుచిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. హలో.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్తే అండి. మీ పేరు?
1: సార్, కడప నుంచి పార్వతిని మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి పార్వతి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సార్, రంగల రాట్నం సినిమాలో కనరాని దేవుడే కనిపించినాడు అనే పథకం.
0: కనరాని దేవుడే కనిపించినాడు.
1: అవును సార్.
0: తప్పకుండా రండి. సుశీలమ్మ గారు పాడారు.
1: అవును సార్.
0: వినిపిస్తానండి.
1: ఓకే సార్.
0: ఈరోజు మరి వృద్ధుల దినోత్సవం గురించి మన శ్రోత మాట్లాడారు ఇందాక.
1: అవును సార్.
0: విన్నారా?
1: విన్నాను సార్.
0: ఏంటి మరి మన కర్తవ్యం, మన బాధ్యత ఏమంటారు, మీరేమంటారు?
1: మేము వృద్ధులను బాగా చూసుకోవాలి, మంచి అడవడగా ఉండాలి, బాగా వాళ్ళందరినీ అవమానించాలి సార్, సహాయం చేయాలి వాళ్ళకు,
0: అభిమానించాలి, ఆదరించాలి, హక్కును చేర్చుకోవాలి.
1: అవును సార్.
0: మరి అటువంటి పరిస్థితి వస్తే ఈ వృద్ధాశ్రమాలు అనేది అవసరమే ఉండదు కదా?

0: అవును సార్,
1: మనందరూ కూడా మన కుటుంబంలో ఉన్న పెద్దల్ని మనం గౌరవిస్తూ
0: గౌరవిస్తూ
1: వాళ్ళని మనం
0: అందరిని బాగా
1: మంచిగా కాపాడుకుంటూ
0: చూసుకోవాలి.
1: ఉంటే
0: అవును సార్,
1: వృద్ధాశ్రమాల్లో వదిలేయాల్సిన పరిస్థితి ఉండదు,
0: అవును సార్,
1: వృద్ధాశ్రమాలు నిర్మించాల్సిన అవసరం ఉండదు.
0: ఉండదు.
1: కరెక్టేనండి. మరి
0: అవును సార్,
1: మంచి మాట చెప్పారు. మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, విందామా?
0: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: ధన్యవాదాలు అండి.
0: నమస్తే సార్.
1: నమస్తేనండి.

0: ఒక అందమైన మాట ఉంది. తల్లిదండ్రులు మనకిచ్చిన గొప్ప ఆస్తి వారి సంపాదన కాదు, వారి అనుభవం. వారు చెప్పే ప్రతి చిన్న మాట వెనుక ఒక పెద్ద జీవితం ఉంటుంది. ఆ అనుభవాలకు గౌరవం ఇద్దాం, వారి మనసులకు మన ప్రేమను కానుకగా ఇద్దాం. మరి హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతతో మాట్లాడదాం. హలో
1: సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు రోషయ్య సార్.
0: చెప్పండి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కడప ఒక్కలపేట నుండి సార్.
0: అడగండి, ఏ చిత్రం నుంచి, ఏ పాట కావాలి?
1: లక్షాధికారి సినిమా నుంచి సార్. మబ్బులో ఏముంది అనే సాంగ్ కావాలి సార్.
0: మబ్బులో ఏముంటుందండి, వెలుతురు ఉంటుంది. మళ్ళీ
1: ఆ సాంగ్ ఇన్నోవేట్ చేశాం
0: సార్. ఆ సాంగ్ వింటారు, మబ్బు తర్వాత చీకటి, చీకటి తర్వాత వెలుగు ఉంటుంది కదా.
1: అవును

0: అవును సార్.
1: అది మరి మీరేమంటారు? మరి ఇప్పుడు ఇందాక మన శ్రోతలు ఒక చర్చలో పాల్గొన్నారు,
0: అంటే
1: విన్నారా?
0: నేను జరిపోయాను సార్, ఇప్పుడు ఇన్లే ఇంతవరకు.
1: మీరు వినలేదు కాబట్టి మీరు మీ పాట వినిపిస్తా వినండి. ఓకే,
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: ధన్యవాదాలండి.

వయస్సు పెరగడం ప్రకృతి ఇచ్చిన వరం. వయస్సు పెరిగిన వారిని గౌరవించడం మన సంస్కారం. మనకు నడక నేర్పినవారు, మనకు మాట నేర్పినవారు, మన జీవితానికి విలువలు నేర్పినవారు, వారి పట్ల మన కృతజ్ఞత మాటల్లో కాదు మన ప్రవర్తనలో కనిపించాలి. మరి హలో.

0: విరుచి కార్యక్రమంలో తర్వాత శ్రుతి ఎవరు చూద్దాం. హలో,
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: కళ్యాణి సార్.
0: ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారండి? మీరు కొంచెం దూరం రండి, ఈ సౌండ్ వస్తుంది. చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: జరిగిన కథ మూవీ నుంచి.
0: భలే మంచి రోజు.
1: అవునండి.
0: అంతేనా?
1: అమ్మగారి కోసం సార్.
0: ఈరోజు మంచి రోజు అంటారా?
1: వృద్ధుల దినోత్సవం కదా సార్.
0: చెప్పండి.
1: మా అమ్మ గునక మంచిగా ఉంది సార్.
0: అవునా? మరి మీరు ఆమె బాగోగులు యోగక్షేమాలు చూస్తూ ఉన్నారా?
1: అన్ను చూసుకుంటున్నాం సార్. మాట్లాడతారా సార్? మా అమ్మతో.
0: అమ్మగారు ఇవ్వండి ఇవ్వండి
1: మాట్లాడమ్మా.
0: అమ్మ నమస్తే. మీ పేరు?
2: నా పేరు లక్ష్మీదేవి సార్.
0: లక్ష్మీదేవి గారు ఎలా ఉన్నారు?
2: బాగానే ఉన్నా సార్. మా బిడ్డ బాగా సాగుతుంది. నన్ను
0: బాగానే ఉన్నాను అనకూడదు, బాగున్నాను అనాలి.
2: బాగున్నాను సార్.
0: అలా అలా అనడంలోనే మాకు ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీరు బాగుండాలి, మంచిగా ఉంటారు. మీకు మంచి బిడ్డ దొరికింది మీకు. మిమ్మల్ని చూసుకుని బిడ్డ అదృష్టవంతులు మీరు కదా. అవునండి. మరి మీరు కార్యక్రమాలు పాటలు వింటూ ఉండండి, ఆనందంగా ఆహ్లాదంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ధన్యవాదాలు అండి. మరి పాట అడుగు, పాట వినిపిస్తాను, విందామా? నమస్తేనండి.

0: కొన్నిసార్లు పెద్దలకు కావలసింది పెద్ద పెద్ద బహుమతులు కాదు, ఒక పలకరింపు, ఒక ఆప్యాయమైన మాట, ఎలా ఉన్నారు అని అడిగే ఒక మనసు. మన దగ్గరున్న కొద్దిపాటి సమయాన్ని వారితో పంచుకుంటే అది వారికి జీవితాంతం గుర్తుండిపోయే కానుక అవుతుంది. మరి ఈనాటి అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా శ్రోతల అభిప్రాయాలు కూడా మనం పంచుకుంటూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. హలో హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి.
2: నమస్తే సార్.
0: నమస్తే అండి, మీ పేరు?
2: అట్లా సతీష్ సార్, మాది భద్రాద్రి కొత్తగూడెం సార్.
0: చెప్పండి సతీష్ గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి
2: సార్? మాకు సాంగ్ వచ్చేసి నువ్వొస్తావని సార్.
0: నువ్వు వస్తావని, అందులో నుంచి ఏ పాట కావాలి?
2: కొమ్మ కొమ్మ విన్నావమ్మ కోయిలో వచ్చింది సార్.
0: మరి ఇందాక కొందరు శ్రోతలు అభిప్రాయాలు పంచుకున్నారు, విన్నారా?
2: వృద్ధుల దినోత్సవం కదా సార్.
0: ఎస్ అవునండి.
2: అవును సార్, మా ఇంట్లో కూడా మా నాన్నగారు అంటే ఒక 5 ఇయర్స్ అవుతుంది, అప్పుడు అమ్మ మాతోటే ఉంది.
0: ఎలా చూసుకుంటున్నారు అమ్మగారిని మరి?
2: అవును సార్, బాగా చూసుకుంటున్నారు. ఇంకొక విషయం చెప్పాను సార్, నేటి బాలల రేపటి యువతి యువకులు అన్నట్లు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మేము 50 ఇయర్స్ ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి, నెక్స్ట్ నాకు వృద్ధాప్యమేగా. ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నామో మన తల్లిదండ్రులు మనం ఎట్లా చూశారు, మనం కూడా మన తల్లిదండ్రులు అలాగనే చూసుకుంటే ఇప్పుడు భవిష్యత్తుకు కూడా ఒక మార్గదర్శనం అవుతాం. మంచి ఇప్పుడు వ్యవస్థ కూడా మంచిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతలు వారు నిర్వహించాలి. ఎందుకంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని కాకుండా మనమేం చేస్తాం అనేది కావాలి ముందు.
0: అంతే కదా, అదే రండి. ఇంకొకటి ఏంటంటే మన ప్రవర్తన మన ఇంట్లో పిల్లలు గమనిస్తూ ఉంటారు. మనం మన తల్లిదండ్రుల పట్ల మనం నిరాదరణ గురి చేసే విషయాన్ని వాళ్ళు గమనిస్తే రేపు వాళ్ళు కూడా మనల్ని అదే విధంగా చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మన పిల్లలకు కూడా మార్గదర్శకంగా
2: చెప్పేది ఏంటంటే, ఒక నిమిషం సార్, ఏంటంటే ఇప్పుడు మా బాబు మ్యారేజ్ అయ్యి కూడా రీసెంట్ గా మే నెలలో అయింది. ఇప్పుడు మా అమ్మను మా నాన్న నేనే చూసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ పల్లెటూరు లో ఉన్నాం కాబట్టి నేను చూసుకున్నాడు. ఇప్పుడు మా బాబు గారు కూడా వచ్చినప్పుడు మీరు అని ఉంటారు, వచ్చినప్పుడు మంచిగా
0: చూసుకుంటారు. అది నేను చెప్తున్నా. ఎస్,
2: ఇప్పుడు ఒక ఇంజన్ పోతా సార్, రైలు ఇంజన్ పోతా, డబ్బాలు కూడా వెనక పడేస్తాయి. ఇది కూడా అంతే, మన కుటుంబ వ్యవస్థ కూడా అంతే.
0: అంతేనండి, చాలా చాలా చక్కగా వర్ణించారు మీరు. నిజమండి, మరి ధన్యవాదాలు, మంచి మాట చెప్పారు. పాట విందామా మరి?
2: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు అండి.
2: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.

0: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మన మొదటి మెట్టు ఎక్కడో మర్చిపోకూడదు. మూలాలను మరిచిన చెట్టు ఎంత ఎత్తుకు ఎదిగినా దాని నీడకు అర్థం ఉండదు. మన మూలాలు మన పెద్దలు, వారిని గౌరవించడం మన బాధ్యత మాత్రమే కాదు మన అదృష్టం కూడా. హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
2: నమస్తే అండి.
1: నమస్తే, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: నా పేరు మాణిక్యాలరావు అండి. మాది కాకినాడ జిల్లా దుర్గారావు అనవరం దగ్గర సార్.
1: చెప్పండి మాణిక్యాలరావు గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: నాకు ధర్మదాత సినిమాలోని ఓ నాన్న నీ మనసే విన్నా పాట అండి.
1: ఓ నాన్న నీ మనసే విన్నా. నాన్న మనసు విన్నే కదా.
2: అవును, ఎప్పుడు విన్నానండి. కాకపోతే బ్రతుకుండగా మనం అతన్ని మనకు గుర్తుపట్టలేము. అతను అంతరించిపోయిన తర్వాత తండ్రి అంటే ఏటో మనకు అర్థమవుతుంది. తండ్రి అయినా
1: మనిషి ఉన్నప్పుడు మనిషి విలువ తెలియదు.
2: ఉన్నంతసేపు కూడా వాళ్ళకి కొంతమంది, మనం అందరూ కాదు, కొంతమంది వాళ్ళకి తిండి పెట్టడానికి, వాళ్ళని చూసుకోవడానికి మనం నానా చిరాకు పడతాం. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళ ఫోటో దగ్గర గాడ్లు బూళ్ళు పళ్ళు కాయలు వాళ్ళ పేరు చెప్పి బ్రాహ్మణ్స్ కి ఏమో భోజనాలు తర్పణాలు
1: కదా,
2: ఏంటంటారు పితృ ఇవన్నీ చేసేస్తాం. కానీ బ్రతకుండగా వాళ్ళకి ఏం కావాలో మనం చేయలేము. కొంతమంది
1: అందరూ కాదు,
2: కొంతమంది అయితే. ఇప్పుడు కోళ్ళైనా, ఇప్పుడు కోళ్ళ అమ్మని నాన్నని ఎలాగైతే చూస్తుందో అత్తగారిని మాంగారిని కూడా కోళ్ళ కూడా అలాగే చూడాలండి.
1: చూడాలి. అవును,
2: కొంతమంది ఏంటంటే వాళ్ళ అమ్మ మా అమ్మ మా నాన్న దగ్గర, మీ నాన్న మీ అమ్మ ఎంత ఏముంది, కానీ భర్తను చిరాగ్గా చూడడం, భర్త దగ్గర తల్లిదండ్రులు, భర్త తల్లిదండ్రులనే చిరాగ్గా మాట్లాడుతున్నారండి.

0: మరి వాళ్ళ అమ్మ నాన్నలతో బాగా మాట్లాడతారు.
1: వాళ్ళ అమ్మ నాన్నలకి అయితే వేసీలు పరుగు మంచాలు బదిలో పడుకోబెట్టి వాళ్ళకి కావాల్సిన వంటలు ఇవన్నీ చేస్తారండి. ఈ భర్త యొక్క తల్లిదండ్రులు వెళ్తే వాళ్ళకి మంచిగా ఉండదు, చెడ్డ ఉండదు, ఎక్కడ పడుకుంటున్నారో కూడా ఆలోచన.
0: మార్పు రావాలి, మారాలి, మనుషులు మారాలి.
1: వాళ్ళైనా వీళ్ళైనా తల్లి పెద్దలు పెద్దలే కాబట్టి పెద్దలను ఇప్పుడు కూడా మనం గౌరవించాలండి. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళని మనం గుర్తించాలి. వాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు పొట్టు దగ్గర ఎన్ని పెట్టినా వాళ్ళు తినరు కదండి.
0: వృధా
1: వృధా చెప్పుకొని మనం తింటాం.
0: అంతేనండి, వృధానండి, మంచి మాట చెప్పారండి.
1: అందరూ కూడా ఒక అభిప్రాయం పాటించుకొని పెద్దలు ఉన్నాయని చెప్పి వాళ్ళని కాపాడుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను.
0: మంచి మాట చెప్పారండి మాణిక్యాలరావు గారు, మాణిక్యం లాంటి మాట చెప్పారు మీరు. ధన్యవాదాలండి. మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
1: ఓకే సార్, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.

0: ఒకసారి ఆలోచించండి, మన చిన్నప్పుడు మన మాటలని ఓపికగా విన్నవారు ఈరోజు వారు మాట్లాడుతూ ఉంటే మనం ఓపికగా వింటున్నామా? వృద్ధాప్యం వారికి వచ్చిన శిక్ష కాదు, మనం వారికి తిరిగి ఇవ్వాల్సిన ప్రేమకు వచ్చిన అవకాశమని భావించాలి. హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత శ్రోత ఎవరు ఉన్నారు చూద్దాం. హలో,
1: నమస్తే సార్.
0: నమస్తేనండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: సార్, నా పేరు రామలక్ష్మి సార్. చిన్న పొడవ నుండి చేస్తున్నాను.
0: చిన్న
1: చిన్న పొళ్ళ మడ.
0: ఎక్కడండి అది?
1: అనంతపురం జిల్లా తాడపత్రి మండలం సార్.
0: తాడపత్రి మండలం. చెప్పండి రామలక్ష్మి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? ధన్యవాదాలు.
1: అమ్మ గురించి చేస్తున్నారు సార్ ఈరోజు.
0: అమ్మ కాదు, వృద్ధుల దినోత్సవం అంటే పెద్దలు.
1: అదే సార్.
0: చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: బుల్లెమ్మ బుల్లోడులో అమ్మ అన్నది ఒక కమ్మని మాట అనే పాట వినిపించండి సార్.
0: అమ్మ అన్నది కమ్మని మాట. అవునండి, నిజమే కదా. మరి
1: నిజమే కదా సార్. మరి
0: మరి మీరేమంటారు?
1: ఏమిచ్చింది, ఏం చేసింది అని అంటారు సార్. ఏమి ఇచ్చుకున్నా మాకు జన్మనిచ్చింది కదా సార్.
0: అబ్బా అబ్బా అబ్బా, చాలా గొప్ప మాట అండి.
1: మరి కావాలా సార్ ఈ జన్మ? మరి ఉంటుందో లేదో తెలియదు.
0: అవును అవును,
1: జన్మనిచ్చినందుకన్నా ఆమె రుణం తీసుకోవాలి సార్. ఎవరన్నా కానీ,
0: ఆడవాళ్ళు
1: కానీ మగవాళ్ళు కానీ.
0: అవునండి అవునండి, నిజమండి. చాలా మంచి మాట చెప్పారు, నిజమైన మాట.
1: అవును సార్.
0: మీ మనసు
1: నాలుగేళ్ళు సార్, నా మంతంలోనే ఉంది సార్ మా అమ్మ. నాలుగేళ్ళు ఆమె సేవ చేసినాను సార్. మీరు ఒకవేళ నేను రేడియోలో వింటున్నారో ఏదో గొప్ప చెప్తామని కాదు సార్, ఇది నా ఆత్మసాక్షిగా చెప్తున్నాను సార్. మా అమ్మ నాలుగేళ్ళు నేను సేవ చేసినాను సార్.
0: అదృష్టవంతులండి మీరు.
1: మా తల్లికి మేము ముగ్గురం సార్, కానీ ఎవరు చూడలేదు.
0: మీరు ఆ బాధ్యత భుజాన మోశారు మీరు. నిజంగా మీరు
1: అనుకుంటేనే వాళ్ళు జలకరిస్తుంది.
0: ఏం కాదండి, ఏం కాదండి, అది మీరు అదృష్టంగా భావించాలి. తల్లిదండ్రులకు సేవ చేసే అవకాశం రావడం అనేది అది భారం కాదు, బాధ్యత. అది అదృష్టంగా భావించాలి మనం. చాలా మంచి కార్యక్రమం. తప్పకుండా రండి, అంతే కదా, అంతే అంతే రండి.
1: శ్రీశైలంలో ఆమె పేరు మీద ప్రతి సంవత్సరము భోజనాలు పెట్టి చేస్తారు ఆయన పేరు మీదని. డబ్బు కట్టేస్తే ఒకేసారి సంవత్సరం సంవత్సరం పెట్టేస్తారు,
0: చేస్తూ ఉంటారు వారు అక్కడ అన్నదానం. మంచిది,
1: దగ్గర
0: అంతేలేండి. వాళ్ళు మన పేరు మీద, అమ్మగారి పేరు మీద వాళ్ళు చేస్తూ ఉంటారు.
1: ఆ విధంగా చేస్తున్నాం సార్.
0: చాలా మంచిదండి, మంచి మాట చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కావాలి మీ మాట. తప్పకుండా మీరు అడిగిన పాట వినిపిస్తాను, విందాం.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలు, ధన్యవాదాలు.

0: ఈరోజు మనం పెద్దలను గురించి మాట్లాడుకున్నాం, కానీ వారి కోసం మనం చేయాల్సింది ఒక్కరోజుకే పరిమితం కాకూడదు. దినోత్సవాలు ఒకరోజు వస్తాయి, కానీ మన బాధ్యత ప్రతిరోజు ఉంటుంది. మన ఇంట్లోని అమ్మా నాన్నలను, అవ్వ తాతలను, మన చుట్టూ ఉన్న పెద్దలను ఒక్కసారి ఆప్యాయంగా పలకరిద్దాం. వారికి మనం ఉన్నాము అనే భరోసా ఇద్దాం. వారి కళ్ళల్లో ఆనందం కనిపిస్తే అదే మనకు నిజమైన పండగ. ఇదే ఆప్యాయతతో, ఇదే అనురాగంతో హలో అభిరుచి తరపున ప్రతి పెద్ద మనిషికి, పెద్దలందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ మరి అభిరుచి కార్యక్రమంలో చివరి శ్రోతను ఆహ్వానిద్దాం. హలో.
1: హలో హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: నేను కడప నుంచి మాట్లాడుతున్నాను సార. రామచంద్రుడు సార్ నా పేరు.
0: చెప్పండి రామచంద్రుడు గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: లవకుశ సినిమా నుంచి సందేహించకు మమ్మ.
0: తప్పకుండానండి. మరి ఈ కార్యక్రమంలో చివరి శ్రోత మీరు.
1: అవును సార్.
0: ఇంతవరకు శ్రోతలందరూ కూడా తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
1: అవును సార్.
0: మీరేమంటారు?
1: ఆవిడ పేరు సార్, మా తోడు మీద, మా ఆవిడ పేరు మీద వేయాలి సార్ ఈ పాట.
0: ఈ పాట అవునా?
1: అవును సార్.
0: పెద్దలను గౌరవించే విషయంలో మీరేమంటారు? ఇంతవరకు పెద్దలను బాధ్యతగా చూసుకునే విషయంలో మన శ్రోతలందరూ కూడా చాలా మంది తమ అభిప్రాయాలు తెలియజేశారు వృద్ధుల దినోత్సవం సందర్భంగా.
1: అవును సార్.
0: వృద్ధుల పట్ల మన బాధ్యత ఏంటి?
1: వృద్ధుల పట్ల వృద్ధులను గౌరవించాలి సార్.
0: ఓకే.
1: తన వారిని బాగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు చూసుకోవడంతోనే మనకు అన్ని సుఖ సౌఖ్యాలు కలుగుతాయి సార్.
0: కదా.
1: అవును సార్.
0: మరి మీరు ఎలా చూసుకుంటున్నారు? మీ పేరెంట్స్ ఎవరైనా ఉన్నారా?
1: పేరెంట్స్ లేరు సార్.
0: లేరు. మీ పిల్లలు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు?
1: నన్ను బాగా చూసుకుంటారు సార్. అందరూ
0: బాగా చూసుకుంటున్నారు.
1: ఒక కొడుకు బాగా చూసుకుంటారు సార్.
0: బాగా చూసుకుంటున్నారు. మీ పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు మీ తల్లిదండ్రులను బాగా చూసుకున్నారని అర్థం.
1: అంతేగా సార్.
0: అది అది వాళ్ళు గమనించిన తర్వాతనే మీ పట్ల వాళ్ళ వైఖరి కూడా ఆ విధంగా ఉంది.
1: అంటే మన మధ్యనే ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడు చూసింటారు అంత విషయాలని.
0: కదా. అంతే అంతేనండి. దాని ప్రకారమే. ఎందుకు కాబట్టి మనం
1: చెడు చేసే
0: చెడు కాబట్టి మన పిల్లలకు మనం ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే అదే.
1: అవును సార్.
0: కదనండి. సరేనండి. మరి కార్యక్రమంలో మీరు అడిగిన పాటను వినిపిస్తాను, విందామా?
1: ఓకే సార్.
0: ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. నమస్తే.

హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. మీ అభిరుచికి మా స్వరం, మీ ఆనందానికి మా సంగీతం. హలో అభిరుచి, మీతోనే, మీకోసమే.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె. సుధారాణి గారు.

0: దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంటున్న ఈ సమయంలో ఈనాటి ఈ కార్యక్రమంలో పీఎం కిసాన్ పథకం, రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ది, సహజ వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్తో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ డి సుధారాణి గారు, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల నుంచి. మేడంతో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. మేడం నమస్కారం. మేడం
1: నమస్కారం అండి.
0: మేడం, కార్యక్రమంలో ముందుగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి మరియు దాని యొక్క ప్రయోజనాలకు సంబంధించిన వివరాలు మేడం?
1: మనకి ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన అంటే పీఎం కిసాన్ యోజన అని అంటున్నాము. ఈ ప్రోగ్రామ్ అన్నది మన భారత ప్రభుత్వం వారు ప్రారంభించారండి 2018 సంవత్సరంలో. ఇదేంటంటే మన అన్ని రకాలైనటువంటి రైతులు అంటే చిన్నకారు రైతులకి, సన్నకారు రైతులకి మనకి ఆర్థికంగా కనీస ఆదాయ మద్దతును ఇవ్వడం అనేటువంటి ముఖ్య లక్ష్యంతో ఈ పీఎం కిసాన్ యోజన పథకం అన్నది భారత ప్రభుత్వం వాళ్ళు ప్రారంభించడం జరిగింది. అయితే ఏటా సంవత్సరానికి సుమారుగా 6,000 వరకు రైతులకి మద్దతుగా ఇవ్వడం జరుగుతుందండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రైతులు పెట్టుబడి పెట్టడానికి అవసరమైనటువంటి దాని కొరకు ఎక్కడికైతే అప్పులకి దానికి వెళ్లకుండా సో మనమే పెట్టుబడికి నిమిత్తము మనకి 4 సార్లు ప్రతి 4 నెలలకి రూపాయలు 2,000 చొప్పున 3 సమాన వాయిదాల్లో 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. అదే మన పీఎం కిసాన్ యోజన పథకం అంటే. అయితే దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటి, భారతదేశం అన్నది ఆర్థిక వ్యవస్థలో చూసుకున్నట్లయితే వ్యవసాయం అన్నది కీలకమైన పాత్ర వహించడం అని మనందరికీ తెలుసు. అయితే రైతులు సమాజంలో కీలకమైన విభాగాల్లో ఒకరైనప్పటికీ కూడా వాళ్ళకి పెట్టుబడి నిమిత్తం కాసింత సహాయం చేసినట్లయితే మనకి దేశంలో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల మధ్య ప్రబలం ఉన్న సామాజిక ఆర్థిక అవశేషాలన్నింటినీ కూడా చూసుకుంటూ మన వ్యవసాయ సంఘాలని తరచూ ఆర్థిక శ్రేయస్సుతో ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఈ యొక్క పీఎం కిసాన్ పథకాన్ని మన భారత ప్రభుత్వం వాళ్ళు 2018 సంవత్సరంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా.
0: మేడం, రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకైతే కనుక నేల ఆరోగ్యం, మార్కెట్ యాక్సెస్, డిజిటల్ టూల్స్ అని చెప్పి అనేక అంశాలు రావడం జరిగింది కదా మేడం. మేడం, మరి ఈ అంశాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యాన్ని చేరుకోవడంలో?
1: ముఖ్యంగా నేల ఆరోగ్యం చాలా ప్రభావం చూపిస్తుందండి. నేల ఎంత బాగుంటే ఆదాయం అంత బాగుంటుంది. అంటే ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే సారవంతమైన నేల ఉండాలి. అలానే మనకి నేలలో ఎటువంటి పోషకాలు ఉన్నాయి, ఎటువంటి పోషక లోపాలు ఉన్నాయి అన్న దాని గురించి మనం పరీక్షించడానికి సాయిల్ టెస్టింగ్, భూసార పరీక్షలు అన్నది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని మీద చాలా దృష్టి పెట్టింది. అన్ని చోట్ల కూడా ఫ్రీగా రైతులకి భూసార పరీక్షలు చేయించటం, భూమిలో ఉండేటువంటి కణజాల విలువలు ఏమాత్రం ఉన్నాయి, పోషకాల విలువలు ఎలా ఉన్నాయి, దాని సవరణకు మనం ఎటువంటి యాజమాన్య చర్యలు చేసుకోవాలన్న దిశగా కూడా మన కృషి విజ్ఞాన కేంద్రాల తరపున కానీ లేదా వ్యవసాయ శాఖ తరపున కానీ రైతులకి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి చేరువలోనే ఉండడం జరుగుతుందండి. ఇంకా మార్కెటింగ్ యాక్సెస్ విషయానికి వచ్చినట్లయితే కనీస మద్దతు ధర అనేది మన ప్రభుత్వాలు ఇటు తిరిగి ప్రకటించినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఆర్గానిక్ దిశగా ఎవరైతే రైతులు చేస్తున్నారో వాళ్ళకి అధిక రెట్టింపు ఆదాయం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వాలు చూస్తున్నాయండి. అలాగే డిజిటల్ టూల్స్ ఇప్పుడు ఏది చూసుకున్నా కూడా మన ఈ క్రాపింగ్ కావచ్చు, ఈ ప్రొక్యూర్మెంట్ కావచ్చు, ప్రతిది కూడా డిజిటలైజేషన్ చేయడం జరిగింది. నేరుగా రైతుల ఫోన్స్ కి మెసేజెస్ వస్తూ ఉంటాయి. అలానే ముందస్తుగా మనకి ఏదైనా చాలా అలర్ట్స్ ప్రతి చోటుకి వెళ్లి చెప్పలేని పరిస్థితుల్లో మొబైల్స్ ద్వారా కానీ, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కానీ, టెలివిజన్ ద్వారా కానీ, డిజిటల్ టూల్స్ ద్వారా కానీ ముందుగుండానే అంచనా వేస్తూ మన మత్స్యకారులకు అవ్వచ్చు వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. అలానే రైతులకు వచ్చేసి మీరు పొలంలో ఎటువంటి కోతలు చేసుకోవద్దండి అని చెప్పడం జరిగింది. ఇలాంటివి కూడా మన డిజిటల్ టూల్స్ ఉపయోగించి ముందుగుండానే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వర్ష సూచనే కాదండి, ఇంకా మనకి రాబోయే కాలంలో 4-5 రోజుల్లో ఈ ఉధృతి ఉంటుంది, ఈ పురుగు ఉధృతి ఎక్కువగా పెరిగేటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి ఇలా చేసుకోండి, లేదా ఈ తెగులు సోకేటువంటి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఈ విధంగా చర్యలు చేసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం కోసం ఏంటి అంటే సమీకృత వ్యవసాయాన్ని పాటించండి. అంటే ఒక వరి తర్వాత వరే వేసుకోకుండా వరి గట్ల మీద కంది కానీ లేదా మినువు కానీ వేసుకోవటం, అలానే వరి చుట్టూత ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం చేసుకోవటం, దాని నుంచి వచ్చినటువంటి వ్యర్థాల యొక్క ఆర్గానిక్ ప్రోడక్ట్ ని ఎరువుగా పొలానికి వాడుకోవటం, ఇట్లా ఒక క్రాప్ నుంచి వచ్చేటువంటి రెసిడ్యూని వేరే ఒక మొక్కకి మనం ఉపయోగించుకుంటూ సమీకృత వ్యవసాయం చేసుకుంటూ ఉంటే కూడా రైతుల యొక్క ఆదాయం అన్నది రెట్టింపు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయండి.
0: మేడం, వ్యవసాయ

0: ఎగుమతుల పెరగడం స్థానిక రైతుల ఆదాయంపై ఎలాంటి సానుకూల ప్రభావాన్ని చూపుతుందంటారు.
1: ఇప్పుడు మనం చాలా వరకు చూసుకున్నట్లయితే మనకి వ్యవసాయంలో ఎక్స్పోర్ట్స్ కన్నా ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటున్నాయని చాలా మంది చెప్పడం జరుగుతుందండి. కానీ మన దేశంలో చూసుకున్నట్లయితే చెరుకు కావచ్చు లేదా వరి కావచ్చు మినుములు కావచ్చు, ఎగుమతులు అన్నది చాలా బాగా మనకి గత 2-3 సంవత్సరాల నుంచి దాని మీద ఫోకస్ పెట్టడం బాగా ఎక్కువైందండి.
0: మేడం, లైవ్ స్టాక్ డెవలప్మెంట్ లో భాగంగా పశుసంవర్ధక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రస్తుతం అమలు చేస్తున్న వివిధ ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన వివరాలు మేడం.
1: మన భారత ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కలిపి ప్రస్తుతం పశు సంవర్ధక శాఖ కింద లైవ్ స్టాక్ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి చాలా పథకాలు అమల్లోకి తీసుకొచ్చారండి. అందులో ప్రధానంగా చెప్పుకునేది ఏంటి అంటే నేషనల్ లైవ్ స్టాక్ మిషన్, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రధాన పథకం అండి. ఇది మన పశు వర్ధక శాఖకు సంబంధించినటువంటి. దీంట్లో ఏంటి అంటే బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు, అంటే మంచి ఉత్పాదకతను ఇచ్చేటువంటి పశువుల యొక్క జాతుల్ని ప్రోత్సహించటం, ఇంకొకటి పశువుల యొక్క పోషణ కోసం పశుగ్రాసాల వనరుల్ని పెంచటం, ఎందుకంటే దాన్ని ఫోడర్ అంటారు, ఫీడ్ అంటారు. మనకి లోకల్ గా అవైలబుల్ గా ఉండేటువంటి పశుగ్రాసాలనే మన పశువులకు ఇవ్వటం కాకుండా ఇంప్రూవ్డ్ బ్రీడ్స్ ని కనుక, అంటే ఇంప్రూవ్డ్ ఫోడర్ అండ్ ఫీడ్ ని కనుక మనం ఎక్కువ చేసినట్లయితే మన పశు పోషక విలువలు కూడా పెంచే వాళ్ళం అవుతాం అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనేది రావడం జరిగిందండి. దాంతో పాటుగా ఎవరైతే రైతులు చిన్నగా దీన్ని ప్రారంభించుకుంటున్నారో వాళ్ళని ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేయటం, అలానే నైపుణ్యత కలిగినటువంటి శిక్షణలు ఇవ్వటం తో పాటుగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ కిందకి రావడం జరుగుతుంది. అలానే మన అనిమల్ హస్బెండరీ విభాగానికి వచ్చినట్లయితే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అనేటువంటి AHIDF అనేటువంటి పథకాన్ని కూడా మన భారత ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేయటం జరిగిందండి. ఇది ఏంటి అంటే చిన్న మరియు పెద్ద ఫార్ములు పెట్టినటువంటి రైతులు ఎవరైతే మనకి పశువులను పెంచుకునేటువంటి రైతులు రైతాంగం ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ప్రాసెసింగ్ యూనిట్లు లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అవసరమైనటువంటి రుణాలని బ్యాంక్ నుంచి ఇవ్వటం అటువంటివి కూడా ప్రోత్సాహం చేస్తున్నారనమాట. దాని ద్వారా ఏంటంటే ఎక్కువగా ప్రైవేట్ రంగాల మీద ఆధారపడకుండా పెట్టుబడికి కావాల్సినటువంటి ఫండింగ్ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం మనం ఏదైతే తీసుకోవాలనుకుంటున్నారో రైతులు వాళ్ళకి ఫ్రీగా రుణాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. దాన్నే అనిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద అదొక పథకం ఉంది. ఇంకా పశుపాలన ఆరోగ్యం మరియు ఆరోగ్య నియంత్రణ కార్యక్రమములు కూడా మనకి నేషనల్ అనిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ లాంటివి కొన్ని ఎక్కువగా మనకి ఈ పశువుల్ని సోకుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఫ్రీగా టీకాలు ఇవ్వటం లేదా వచ్చినటువంటి రోగాన్ని నియంత్రణ చేసుకోవడం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలకి మెడిసిన్స్ కానీ అవి కానీ రైతాంగానికి ఫ్రీగా ఇవ్వటం కానీ లేదా అందుబాటులో ఉంచటం కానీ సబ్సిడీ మీద ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మనకి గోకుల్ మిషన్ అన్నది కూడా ఒకటి కొత్తగా ఉండిందండి. ఇది అందరికీ తెలిసిందే, జాతీయ సంరక్షణకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి మిషన్ అండి. ఇప్పుడు గిర్ కానీ సహివాల్ కానీ అట్లాంటి కొత్త దేశీయ గోజాతుల్ని కూడా మనం ప్రోత్సహించడం అనమాట, దాన్నే గోకుల్ మిషన్ కింద తీసుకొచ్చారండి. DAHD అనేటువంటి నిబంధనల ప్రకారం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్కీమ్ అనమాట. దీని ద్వారా జాతి వైవిధ్యం అంటే జెనెటిక్ డైవర్సిటీ అంటారు దాన్ని కాపాడుకోవటం, అలానే స్థానిక జాతుల నుంచి మలిచేటువంటి ఉత్పాదకతను కూడా మనం మెరుగుపరచుకోవడం కూడా ముఖ్య లక్షణం అండి. ఇలా మనకి 4-5 స్కీమ్ కేవలం మనకి పశువద్దక ప్రోత్సహించడానికి మన ప్రభుత్వం వారు తీసుకొచ్చారండి. చాలా మంది రైతులకి దీని మీద అవగాహన తక్కువగా ఉంది, కానీ ఇన్ని స్కీమ్స్ కూడా మనకి లైఫ్ స్టాక్ పెంచేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా చిన్నకారు సన్నకారు రైతులందరికీ కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందండి. దీని గురించి మరింత వివరాలు కావాలి అంటే మనకి దగ్గరలో ఉండేటువంటి రైతు సేవా కేంద్రాన్నైనా సంప్రదించవచ్చు లేదా కృషి విజ్ఞాన కేంద్రం వారినైనా కూడా సంప్రదించవచ్చండి.
0: మేడం, మనకందరికీ తెలుసు కిసాన్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి మనకి ఉన్నాయి వ్యవసాయ రంగానికి సంబంధించి. మరి మేడం, ఈ కిసాన్ క్రెడిట్ కార్డును పశుసంవర్ధక రంగానికి విస్తరించడం ద్వారా పాడి మేకలు గొర్రెలు పెంపకం చేస్తున్న ఉత్పత్తిదారులకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయంటారు?
1: ఇప్పుడు చాలా మంది కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే వ్యవసాయ రంగానికి సంబంధించి మాత్రమే అనుకుంటారండి, కాదు, ఇది పశుపాలకులకు కూడా విస్తరిస్తుంది. అంటే వారికి కూడా తక్కువ వడ్డీ రుణాలు లేకపోతే పెట్టుబడి కోసం నగదు లభ్యత కానీ పెట్టుబడి అవకాశాలు ఎక్కువగా లభించేటువంటి స్కీమ్ కిసాన్ క్రెడిట్ కార్డ్. కిసాన్ అంటే రైతు. రైతు కేవలం వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకే కాదండి, ఉద్యాన శాఖ కానీ పశువర్ధక శాఖ కానీ మత్స్యకారులకు కూడా అందరికీ కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అన్నటువంటి పథకం కింద వచ్చేటువంటి లభ్యతలు ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా ప్రయోజనాత్మకంగా ఉంటుందండి. ఇదేంటంటే వ్యాపారాన్ని పెంచడానికి కానీ ఆదాయాన్ని స్థిరపరచడానికి కానీ ఒక శక్తివంతమైనటువంటి టూల్ గా ఉపయోగపడుతుందని కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేటువంటి పథకం కింద

0: తక్కువ వడ్డీ రుణాలతో ఒకవేళ పాడి పశువులు, మేకలు, గొర్రెలు ఇలాంటివి ఏవి పెంచుకున్నా కూడా రైతులు కనుక దగ్గరలో ఉండే బ్యాంకును సంప్రదించినట్టయితే తక్కువ వడ్డీతో కూడా మనకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, మనం చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో అయితే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించేందుకు అనేక పథకాలను కూడా తీసుకువస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉన్నాయి. సో అసలు ఏంటి మేడం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించడానికి గల ఉన్న ఆ యొక్క రీజన్?
0: ఇప్పుడు సహజ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అని కూడా సంబోధిస్తూ ఉంటామండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఏ స్థాయిలో రసాయనాలను వాడుతున్నాం అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఒక పురుగు కనిపించినా, ఒక తెగులు కనిపించినా, ఒక పోషక లోపం కనిపించినా, మొక్క ఏదైనా కాస్త వడబడినా అది ప్రకృతి వైపరీత్యాల వల్ల అవని ఏదవని కూడా ఒక రసాయనం వాడితే లేదా రసాయనాలతో ఇంకొక రసాయనాన్ని మిక్స్ చేసి మనం వాడినట్లయితే కనుక వెంటనే మనకి ప్రయోజనం ఉంటుంది అని చాలా వరకు రైతాంగం భావిస్తున్నారండి. కానీ ఇలా విచక్షణ రహితంగా మన రసాయనాల్ని మోతాదుకు మించి వాడడం జరుగుతుంటే ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఫస్ట్ మన నేల ఆరోగ్యం క్షీణిస్తుంది. అంతేకాదండి, రైతులు ఖర్చులు పెట్టేటువంటి ఏదైతే ఖర్చు పెడుతున్నారో అది డబుల్ అయిపోతుంది, వచ్చేటువంటి ఆదాయం తక్కువ, పెట్టుబడి ఎక్కువైపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావం చూపిస్తుంది. అవశేషాలతో కూడినటువంటి పంట ఉత్పత్తులు ఎవరైతే తింటున్నారో వాళ్ళకి చాలా రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి. మన ఇదివరకు కాలంలో చూసుకున్నదే ఎండోసల్ఫాన్ కానీ లేకపోతే గ్లైసిల్ కానీ ఇలాంటి కెమికల్స్ రసాయనాలను యూజ్ చేయడం వలన చాలా రకాలైనటువంటి ఇబ్బందులు జరిగి ఆ కెమికల్స్ ని కూడా బ్యాన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక రసాయనంతో, ఉదాహరణకి ఒక పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు దాంతో ఒక తెగులు మందు, లేదా దాంతో ఇంకొక బలం మందు, దాంతో ఒక కలుపు మందు, ఇలా కూలీ ఖర్చు ఎక్కువ అవుతుంది అనో, లేకపోతే మళ్ళీ 2-3 సార్లు పిచికారీ చేయలేమనే ఆలోచనతోనైనా కూడా 4-5 మందులు దాని వల్ల మనకి నేల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో మన ఆరోగ్యం కూడా ఆ యొక్క పంట ఉత్పత్తులను తినటం వల్ల అంతే రకంగా మనకి ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం షిఫ్ట్ అవ్వాలి, ఇది మనం చాలా అనారోగ్య సమస్యలకి గురవుతున్నాం అనేటువంటి ఆలోచనతో సహజ వ్యవసాయం, మన ప్రకృతి వ్యవసాయం వైపు ముందడుగులు వేయాలని చెప్పేసి గత మనకి 10 సంవత్సరాల నుంచి కూడా చెప్తా ఉండడం జరిగిందండి. దీనిలో ఏంటి అంటే మనకి జీవామృతాలు కానీ ఇతర రకాలైనటువంటి కషాయాలు కానీ అస్త్రాలు కానీ ఉపయోగించి, అంటే నేచురల్ గా సహజంగా ప్రకృతిలో లభించేటువంటి వాటిలతోనే మనం పురుగులను కానీ తెగుళ్ళను కానీ పోషకాల నివారణను కానీ చేసుకుంటూ మన పండించినటువంటి పంట ఉత్పత్తులను ఎటువంటి అవశేషాలు లేకుండా పండించినట్లయితే కనుక మన ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే ఎక్స్పోర్ట్ వాల్యూస్ కూడా పెరుగుతుంది అనేటువంటి దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఈ యొక్క నేచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయాన్ని అనేది ప్రోత్సహించడం జరుగుతుందండి.
1: మేడం, మీరు ప్రస్తావించిన జీవామృతానికి సంబంధించి ఈ జీవామృత వినియోగం పంటల ఉత్పత్తి, నేల ఆరోగ్యం, వ్యవసాయ వ్యయాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి బీజామృతం కానీ జీవామృతం కానీ పంచగవ్యం కానీ ఈ మూడు కూడా వివిధ రకాలుగా తయారు చేసుకునేటువంటి పద్ధతులు అందరి రైతులకి కూడా ప్రకృతి వ్యవసాయంలో చేసే వాళ్ళకి తెలుస్తుందండి. అయితే బీజామృతం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీజామృతం ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళు మినుములు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, ఏదైనా ఉపయోగించేటువంటి పంట యొక్క మొలక శాతం పెరుగుతుంది, అంటే జెర్మినేషన్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే భూమి ద్వారా, విత్తనం ద్వారా పంటలకు సంక్రమించేటువంటి తెగుళ్లను కూడా ఈ బీజామృతాన్ని కనుక ఉపయోగించుకునే వాళ్ళని అరికొట్టచ్చు. అలాగే విత్తన శుద్ధి చేసి నారుమళ్ళల్లో మొక్కలను కనుక, అంటే బీజామృతంతో కనుక మనం విత్తన శుద్ధి చేస్తే నారుమళ్ళల్లో వేసేటువంటి వరి అవ్వచ్చు చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి. అలాగే మనకి విత్తనం నుండి కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంక్రమిస్తాయి, అంటే మన విత్తనాలనే శుద్ధి చేసుకోవాలి. విత్తనం ఎంత బాగా శుద్ధి చేసుకుంటే అంత ఆరోగ్యకరమైనటువంటి పంట వస్తుంది. కాబట్టి ఈ విత్తన శుద్ధి ద్వారా మనకి ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉండడానికి ఈ బీజామృతం చాలా ఉపయోగపడుతుందండి. అలానే జీవామృతం ఏంటి అంటే ఇది నేల సారాన్ని పెంచడం కోసం, మెరుగుపరచడం కోసం, అలాగే మొక్కల అవసరాన్ని బట్టి పోషకాలను అందిస్తుంది ఇది. అలానే మనకి నేల ఆరోగ్యం పెరుగుదల ప్రోత్సహిస్తాం కాబట్టి సూక్ష్మ జీవుల యొక్క పెరుగుదల, అంటే ఏదైతే మనకి భూమి లోపల ఉండేటువంటి సూక్ష్మ పోషకాలు కానీ సూక్ష్మ జీవులు కానీ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో మనకి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి దాని కొరకు ఈ జీవామృతాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో సూక్ష్మ జీవుల పెరుగుదల కూడా మనకి ఎక్కువగా ఉంటుందండి. ఇంకా చివరిగా పంచగవ్య, ఇది అందరికీ తెలిసిందే. ఇదేంటి అంటే ఇది ఎవరైతే ఉపయోగిస్తారో ఆ యొక్క మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి అన్నది చాలా మెరుగుపడుతుంది, అలాగే సూక్ష్మ జీవులు కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటుందండి. సో ఈ మూడు, బీజామృతం కానీ, జీవామృతం కానీ, పంచగవ్య కానీ ఉపయోగించుకున్నట్లయితే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి.
1: మేడం, ఏదైతే మనం ఈ యొక్క ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి మాట్లాడుతూ వస్తున్నామో ఈ ప్రకృతి వ్యవసాయ విస్తరణ కోసం శాస్త్రీయ పరిశోధనలు కానివ్వండి, ఫీల్డ్ డెమోనిస్ట్రేషన్లను, శిక్షణా కార్యక్రమాలను మన కృషి విజ్ఞాన కేంద్రం ఏ విధంగా నిర్వహిస్తోంది?
0: ఇప్పుడు మన ఆచార్య ఎన్జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారుగా 13 కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయండి. వీటిల్లో మేము పరిశోధనలు అన్ని కూడా చేయటం జరిగింది. ఈ నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అంటే ఏ విధంగా చేసుకున్నట్లయితే దాని యొక్క ప్రయోజనాలు మొక్కలకు అందుతాయి అనేటువంటి దిశగా మనం చూసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలనలకు కొన్ని గ్రామాలలో, అంటే మన క్షేత్రస్థాయిలో అన్ని చోట్ల మనం చేయలేం కానీ ఎక్కడైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో, ఇంట్రెస్టెడ్, వాళ్ళందరి దగ్గర కూడా మేము డెమోన్స్ట్రేషన్ చేసి మనం చూడటం జరుగుతుందండి. అంటే ఈ విధంగా అలానే శిక్షణ కూడా ఎవరైతే రైతులు వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి, ఒక గ్రామంలో మేము ఒక 40 మంది ఉన్నాం ప్రకృతి వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాం అంటే వాళ్ళకి నిరంతరం శిక్షణ అందజేయడంతో పాటు పరిశీలనలు, వాళ్ళు వేసుకునేటువంటి పొలాల్లో పరిశీలనలు, డెమోన్స్ట్రేషన్స్ చేస్తూ క్రాప్ టు క్రాప్ హార్వెస్ట్, సీడ్ టు హార్వెస్ట్ అనమాట. అంటే విత్తనం దగ్గర నుంచి మళ్ళీ మనకి విత్తనం ద్వారా హార్వెస్ట్ జరిగిన విత్తనం వరకు కూడా మనం వాళ్ళకి శిక్షణలు ఇవ్వడంతో పాటుగా డెమోన్స్ట్రేషన్స్ ని మానిటర్ చేసుకుంటూ ఎప్పుడు ఏ విధంగా చేసుకున్నట్లయితే మనకి ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రయోజనాలు లభ్యపడతాయో కూడా తెలియపరచడం జరుగుతుందండి.
1: మేడం, ప్రధాని గారు సూచించిన 1 ఎకర్ 1 సీజన్ ప్రకృతి వ్యవసాయ మోడల్ అంటే ఏమిటి? దీని వివరాలు మేడం.
0: ఇప్పుడు మనకి ఒక ఎకరం భూమిలో ఒక సీజన్ కి పాటుగా మన నేచురల్ ఫార్మింగ్ చేయండి అని చెప్పేసి మనకి ప్రధానమంత్రి మోదీ గారు కూడా సూచించడం జరిగింది. ఇది ఏంటి అంటే ఎటువంటి రసాయనాలు లేకుండా, ఎక్కువ రసాయన ఎరువులు లేకుండా సహజ పద్ధతిలో, ఇందాక మనం చెప్పుకున్న విధంగా మన జీవామృతం కానీ బీజామృతం కానీ, అలాగే అస్త్రాల విషయానికి వచ్చినట్లయితే నియమాస్త్రాలు కానీ బ్రహ్మాస్త్రాలు కానీ ఇట్లాంటివి ఉపయోగించుకొని సాగు చేస్తూ ఉంటే కనుక ఒక మోడల్ గా డెవలప్ అయితే, ఇందులో ఒక ముఖ్యమైన విషయం కూడా మనందరికీ గమనించాల్సింది ఏంటి అంటే సహజ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళకి మొదటి సంవత్సరము 2వ సంవత్సరము మన రసాయనాలతో, అంటే ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫార్మింగ్ తో పోల్చుకున్నట్లయితే కాస్త దిగుబడులు తగ్గుతాయండి. కానీ మనం పండించినటువంటి పంట ఉత్పత్తి ఏదైతే ఉందో అది అవశేష రహితంగా ఉండడంతో పాటుగా ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది, కాబట్టి దానికి విలువ ఎక్కువ. మొదటి 2 సంవత్సరాలు దిగుబడులు అంటే అలవాటు పడడం కోసం, నేల కానీ ఇవి కానీ అలవాటు పడడం కోసం మరీ ఎక్కువగా తగ్గవు. సుమారుగా మనకి 40 బస్తాలు పండాల్సిన చోట ఒక 34-35 పండుతుంది. కానీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం దాటిన తర్వాత రసాయనాలతో ఎలా పండుతుందో ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులకు కూడా అలానే పండుతుంది. అందుకని 1 ఎకర్ 1 సీజన్ అయినా కూడా, అంటే అట్లీస్ట్ మన పంట కాలంలో సార్వాలో అయితే వరి లేదా దాల్వాలో అయితే మినుము, ఏదైనా కూడా ఒక ఎకరంలో ఒక మోడల్ గా మీరు చేసి చూసినట్లయితే ఈ నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం ఎలా ఉపయోగపడుతుందో తెలుస్తుంది. కాబట్టి దాని యొక్క ఉపయోగాలు తెలుసుకోండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సూచించడం జరిగిందండి.
1: మేడం, మనం గమనించినట్లయితే కనుక బహుళ స్థాయి వ్యవసాయం అంటే ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్ ను మన రాష్ట్ర రైతులు అమలు చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు కానివ్వండి, శిక్షణ మద్దతు అవసరమవుతుందంటారు?
0: ఇప్పుడు బహుళ స్థాయి వ్యవసాయం అంటే మల్టీ లేయర్ అగ్రికల్చర్ అనమాట. అంటే ఏ పంటల్లో ఏ సమయంలో పండిస్తారు, దాని యొక్క నీటి యాజమాన్యం ఎలా ఉండాలి అనే దిశగా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అనేది రైతులకి అవగాహన ఎంతైనా అవసరం. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో నీటి సంరక్షణ, సేంద్రీయ ఎరువుల వాడకం వంటి పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో ఆ శిక్షణ ఇవ్వడంతో పాటు ముఖ్యంగా మన డిజిటల్ టెక్నాలజీ గురించి కూడా రైతులకి అవగాహన కల్పించడం ఎంతైనా అవసరం. ఈ మల్టీ లేయర్డ్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఒకే పంట కాలంలో వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేసుకునే విధంగా, అంటే ఒక క్రాప్ తీసేసి ఇంకో క్రాప్ వేసే విధంగా, ఎక్కడ కూడా నేలని విడిచిపెట్టకుండా ఏదో ఒక పైరుతో మనం కప్పి ఉంచుతూ కొన్ని వాటిల్లో మనం చేసుకున్నట్లయితే మనకి సహజంగానే ఎక్కువ లాభం ఉంటుందని చెప్పడం జరుగుతుంది. దానికి శిక్షణ మద్దతులు అవసరమైనటువంటి అన్ని కూడా మనకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారు వివిధ రకాలైనటువంటి శిక్షణ కార్యక్రమాలు మన వ్యవసాయ రంగంలో కానీ, వ్యవసాయ అనుబంధ రంగాల వాళ్ళు కానీ, అలానే డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్స్ వాళ్ళు కానీ, కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు కానీ, అలానే పరిశోధన సంస్థలు కానీ ప్రతి చోట్ల కూడా మనకి రైతులకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. అలానే మనకి దీంట్లో ముఖ్యంగా ఏమిటి అంటే సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని రైతులకు చేరవేసే విధంగా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా కానీ మనకి కాంటాక్ట్ చేస్తే అనుభవం, అంటే ఆసక్తి కలిగినటువంటి రైతులందరికీ కూడా దీని మీద అవగాహన కల్పించడంతో పాటు ఎక్కువ ఎకరాల్లో చేసేటువంటి రైతులకు కూడా నేరుగా వెళ్లి డెమోన్స్ట్రేషన్ చేసేటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంటుందండి.
1: మేడం, ఇంతవరకు మనం మాట్లాడుకున్న ఈ యొక్క మల్టీ లేయర్ అగ్రికల్చర్ మోడల్తో పాటు మనకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అని కూడా ఈ కాన్సెప్ట్ ఉంది కదా మేడం. సో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ద్వారా నీటి వినియోగం, పెట్టుబడుల ఒత్తిడి, అదేవిధంగా పంటల విఫలత వంటి సమస్యలు ఎంతవరకు తగ్గవచ్చంటారు?

0: అసలు సమీకృత వ్యవసాయాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటారు. అంటే ఒకే నేలలో ఒకే రకమైనటువంటి పైరు మీద పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఉదాహరణకి ఇప్పుడు వరి వేసాము, వరి చుట్టూత బంతి వేసుకున్నా, కంది వేసుకున్నా, అంటే వరి అయ్యేలోపు మనకి కొంత ఆదాయం వస్తుంది బంతి నుంచి ఆ పూల ద్వారా. సో దాన్ని మనకి వరిలో అవసరమైనటువంటి ఏమైనా పురుగు మందు పిచికారీకి కానీ, కూలీ ఖర్చులకు కానీ, కలుపు మందులు తీయడానికి కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే పెట్టుబడులు ఒత్తిడి ఉండదన్నమాట. ఈ వ్యర్థాలు ఏవైతే వస్తున్నాయో మనకి, వాటిల నుంచి వేరే రకమైనటువంటివి లైఫ్ స్టాక్ ను కూడా పెంపొందించుకోవచ్చు. ఇందాక చెప్పిన విధంగా మనం హార్టికల్చర్, అగ్రికల్చర్, అలానే లైఫ్ స్టాక్ అంటే మన ఉద్యాన వ్యవసాయ మరియు చేపల పెంపకాన్ని ఒక యూనిట్ గా పెట్టుకోవచ్చు. లేదా కొన్నిసార్లు డబుల్ డెక్కర్ కోల్డ్ పౌల్ట్రీ షెడ్ పెట్టేసి దాని నుంచి ఏదైతే మన కోల్డ్ నుంచి పెంట వస్తుందో దాన్ని మన వరి పొలంలో వేసుకుంటూ అది మనకి న్యాచురల్ గానే ఒక రకమైనటువంటి మెన్యూర్ గా ఉపయోగపడుతుంది కాబట్టి దాంతో పంటను పండించుకుంటూ పంట అనంతరం మనకి వచ్చేటువంటి స్టాల్ కు ఏదైతే ఉందో దాన్ని మనం కోళ్ళకి ఫీడ్ గా ఉపయోగించుకోవాలి. అంటే ఒక దాని నుంచి వచ్చేటువంటి వ్యర్థాన్ని ఇంకొక దానికి మనం ఉపయోగించుకున్నట్లయితే పెట్టుబడి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే ఒక పైరు ఎప్పుడైతే మనం ఇంటిగ్రేటెడ్ గా సమీకృతంగా రెండు మూడు పంటలు లేదా రెండు మూడు సిస్టమ్స్ ని పెట్టుకుంటున్నామో, ఒక పైరులో మనకి తక్కువ రాబడి వచ్చినప్పటికీ కూడా వేరే దాంట్లో మనకి ఎక్సెస్ వస్తుంది కాబట్టి ఆ విధంగా మనకి సస్టైనబిలిటీ అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు సరి సమానమైన దిగుబడి వస్తూ రైతుకు ఎటువంటి నష్టం లేకుండా కూడా మనకి ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయండి. అన్ని కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా మనకి అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్కటి సూటబుల్ గా ఉంటుందండి. అంటే ఇప్పుడు కోస్టల్ వైపు ఉండే వాళ్ళకైతే లైవ్ స్టాక్ తో కూడినటువంటి వాటిల్లో మనకి ఫిషరీస్ కాంపోనెంట్ అన్నది ఎక్కువగా ఉపయోగపడుతుంది. కొన్ని చోట్ల కోళ్లు అసిల్ జాతులు కానీ లేదా వేరే జాతులు కానీ న్యూ ఇంట్రడక్షన్ బ్రీడ్స్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు. కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేటువంటి డెమో యూనిట్ కూడా ప్రదర్శనలో ఉంటుందండి. సో ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి రైతులు ఉంటారో వాళ్ళు వచ్చి చూసి మనకి కావలసిన విధంగా కూడా మేము శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏర్పాటు చేసుకుంటానంటే కూడా వాళ్ళకి కూడా కావలసినటువంటి ఇన్పుట్స్ తో పాటుగా సాంకేతిక పరమైనటువంటి విజ్ఞానాన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, కార్యక్రమంలో చివరగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రంగాలలో స్టార్టప్లను ప్రోత్సహిస్తున్న ఈ తరుణంలో వ్యవసాయ రంగంలో స్టార్టప్లు ఏర్పాటు చేయాలనుకునే రైతులు మరియు యువ పారిశ్రామికవేత్తలకు ఏ విధమైన ప్రోత్సాహకాలు, శిక్షణ మార్గదర్శకాలు వ్యవసాయ శాఖ అందిస్తుందంటారు?
0: ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే స్టార్టప్స్ అన్నది అన్ని రంగాల్లో కూడా ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ గా అనిపిస్తుందండి. అలానే మన వ్యవసాయంలో చూసుకున్నట్లయితే నూతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆధారంగా లేదా ఇతర ప్రత్యామ్నాయాలకి మార్గంగా వ్యవసాయంలో ఉండేటువంటి రాబోయే సమస్యల్ని పరిష్కార మార్గాలుగా ఎంచుకోవడాని కోసం వినూత్నంగా ఎవరైనా రైతులు తయారు చేయటం కానీ లేదా దానికి ఒక రూపకల్పన చేసి పెట్టుబడి లేకుండా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మనకి స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్స్ ద్వారా కొంచెం ఆర్థిక సహాయం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. అంటే వాళ్ళు ఒక ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ అవడం కోసం. అయితే ఈ ఇనిషియల్ గా ఎవరైతే అంకుర స్థాపంగా గుర్తింపు పొందాలంటే కనుక మనకి వ్యాపార సంస్థ 10 సంవత్సరాల లోపు మాత్రమే ఉండాలి. అంటే స్టార్టప్ అంటున్నాం కాబట్టి అది నెలకొల్పి 10 సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళకి మనకి ఆర్థిక సహాయం ఇవ్వడం జరుగుతుందండి. అలానే వ్యవసాయ సంస్థ వారికి ఏటా సుమారుగా 100 కోట్లు కూడా మించకుండా ఉండేటువంటి సంస్థలు అయితే కనుక మనకి స్టార్టప్ ప్రక్రియ కింద మనం వాటిని యువ పారిశ్రామిక వ్యక్తులు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, దాని యొక్క లావాదేవీలు ఒకవేళ 100 కోట్లు మించి ఉంటే కనుక మనకి స్టార్టప్స్ లో తీసుకొనబడమండి. అలానే ఆ వ్యవసాయ సంస్థలు అందించేటువంటి వస్తువులు మరియు సేవలు మరియు నూతన సాంకేతికం మీద ఆధారపడేటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు పెంచే విధంగా ఉండాలి. అంటే ఆ స్టార్టప్ ఏంటి అంటే మన వ్యవసాయానికి సంబంధించి ఏదైనా ఒకటి కనిపెట్టారనుకోండి, దానికి వ్యాపార మరియు ఉపాధి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉండేటట్లయితేనే వాటిని స్టార్టప్స్ కింద తీసుకోవడం జరుగుతుందండి. అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకి 2016 సంవత్సరంలో ఆంగ్రో నుంచి మన ఆచార్య ఎన్జీ రంగం అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ఈ ఒక ఆంగ్రో పోర్షన్ ఇంక్యుబేటర్ అనేటువంటి ఒక పెద్ద స్కీమ్ కూడా ఉండడం జరిగిందండి. దాని ద్వారా ఏంటంటే ఎవరైనా కొత్తగా వినూత్నంగా ఆలోచించి స్టార్టప్ కాన్సెప్ట్ పెడితే వాటికి మన వాళ్ళు సహాయం చేయడం జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఫ్యూచర్ మనంతా చూసుకున్నట్లయితే కృత్రిమ మేధస్సు పైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏదో కొత్త రకంగా చెప్పే విధానం అయితే కాదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రోజు మనకు వచ్చిందే డ్రోన్ సిస్టమ్. అంటే ఈ డ్రోన్ కూడా ఇది వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిస్టమ్. మన రీసెంట్ గా చూసుకున్నట్లయితే మన పిఎం గారు కానీ సీఎం గారు కానీ ఏం చెప్తున్నారంటే, పంట పొలాల్లో మనకి డ్రోన్స్ ద్వారా మన పైనుంచి చూస్తా

0: పురుగు వస్తుంది, ఏ తెగులు వస్తుంది అని చెప్తే నేరుగా డ్రోన్ అక్కడికి వెళ్ళి పిచికారీ చేసే విధంగా ఉండాలి అని అంటున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొత్తగా వ్యవసాయంలో ప్రోత్సాహం పొందడం కోసం యువత కానీ లేదా స్టార్టప్స్ కి వ్యవసాయ రంగంలో వచ్చే వాళ్ళకి కూడా నైపుణ్యత కలిగినటువంటి శిక్షణ కార్యక్రమంలో, అలాగే ఏ విధంగా చేసుకున్నట్లయితే వాళ్ళు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు తీసుకొచ్చుకుంటారు అనే దిశగా కూడా మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది మా ఆచార్య ఎన్జీరంగా యూనివర్సిటీ తరఫున ఉంటుందండి. అలానే మన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వాళ్ళు కూడా వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందిస్తూ, కొత్తగా చూసుకున్నట్లయితే గత సంవత్సరం నుంచి ఎవరైతే డ్రోన్ దీదీస్ కానీ ఎవరైనా శిక్షణ పొందినటువంటి వాళ్ళకి కూడా 80% సబ్సిడీస్ మీద డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా స్టార్టప్స్ కి ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటున్నారో సంస్థ, కొంతమంది పడ్లింగ్ వీల్స్ కనిపెట్టడం కానీ ఇట్లా కొత్తగా ఏది ఇన్నోవేటివ్ గా చేసినప్పటికీ కూడా దానికి మరింత మేధస్సును జోడించి శిక్షణ కార్యక్రమాలు అందజేసి, అలానే వాళ్ళు ఒక యూనిట్ గా డెవలప్ అవడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా మనం ఇచ్చి వాళ్ళకి పెట్టుబడులు పెట్టి కూడా స్టార్టప్స్ ని డెవలప్ చేసి ఒక పారిశ్రామికవేత్తగా ఒక మంచి ఎంటర్ప్రెన్యూర్ గా డెవలప్ చేసే విధంగా కూడా మనకి చాలా పథకాలు అనేది అవైలబిలిటీలో ఉన్నాయండి. దీనికి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నట్లయితే మన ఆంగ్రో పోషన్ ఇంక్యుబేటర్ అనేది తిరుపతిలో ఉండడం జరిగింది మా యూనివర్సిటీ తరఫు నుంచి. వాళ్ళని సంప్రదించినా కూడా లేదా ఏ దగ్గరలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలని సంప్రదించినా లేదా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు అన్ని రంగాల్లోని మన రైతు సేవా కేంద్రాల్లో కూడా సంప్రదించినా కూడా దీని మీద మనకి మరింత అంటే దరఖాస్తు చేసుకోవడానికి కావలసినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందండి.
1: మేడం, ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన సమాచారంతో పాటు రైతుల ఆదాయం రెట్టింపు దిశగా జరుగుతున్న మార్పులు, పశుసంవర్ధక రంగం అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, వన్ ఎకర్ వన్ సీజన్ మోడల్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అండ్ మల్టీలేయర్ కల్టివేషన్ కు సంబంధించిన సమాచారంతో పాటు వ్యవసాయ స్టార్టప్లకు కేంద్ర రాష్ట ప్రభుత్వాల మద్దతుకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తిగా అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలమ్మా, నమస్కారం.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రత్యేక ముఖాముఖిని మీరింతవరకు విన్నారు. అతిథి కె సుధారాణి, ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఘంటసాల, పరిచయకర్త రావల సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా ప్రొద్దుటూరు నుండి షెహనాజ్. వీరు కోరుతున్న పాట మాతృదేవభావ చిత్రం నుండి చిత్ర పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా కట్ల వారి కుటుంబ సభ్యులు కోరుతున్న పాట చిలక జోస్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

0: నీ కొలుకులు
1: నీ తలుకులు
0: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు
3: శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బురి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య వీరందరూ కోరుతున్న పాట దేవుని గెలిచిన మానవుడు చిత్రం నుండి.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని, ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత అనంతపురం జిల్లా నర్సాపురం గ్రామం నుండి నాగేష్, కమలాబాయి, గగన్, సాయి, లావణ్య, లక్ష్మి, సుప్రియ, యశోద, హర్షవర్ధన్ వీరందరూ కోరుతున్న పాట అల్లరి ప్రియుడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి వీరు కోరుతున్న పాట తిన్మార్ చిత్రం నుండి.

0: తల పండిన అనుభవం, తలవంచని ఆత్మగౌరవం, మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈరోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురుచూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ, ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నంబర్ 2441947. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో. చివరిగా మహబూబ్ బాషా చిన్న దస్తగిరి జాసీర్ బనగానపల్లె నుండి వీరు కోరుతున్న పాట అమ్మ దొంగ చిత్రం నుండి మనో చిత్ర శైలజ పాడిన పాటను వినిపించమని.

మీరింతవరకు వాట్సాప్ మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ. ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి ఎంఎల్ఆర్ కార్తికేయన్ అనిత పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో తర్వాత అందరివాడు చిత్రం నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట.

మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెలా

0: 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా చిత్రలహరి చిత్రం నుండి సుదర్శన్ అశోక్ పాడిన పాట.

చిత్రసీమ విన్నారు ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు. ముందుగా అపనా దేశ్ చిత్రం నుండి కిషోర్ కుమార్ ఆశా భోస్లే పాడిన పాట.

ఫిల్మీ గానే వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత తీసరి మంజిల్ చిత్రం నుండి మొహమ్మద్ రఫీ ఆశా భోంస్లే పాడిన పాట.

ఫిల్మీగానే వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత గ్యాంబ్లర్ చిత్రం నుండి కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ పాడిన పాట.

మీరింతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీమతి ఎస్ గాయత్రి గారి గానం విన్నారు. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 12:30 కాస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రయాణంలో తరాలు సాంకేతికత మారినా యూపీఎస్సీపై ప్రజల్లో ఉన్న నమ్మకం చెక్కుచెదరలేదని అన్నారు. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. 21వ శతాబ్దపు భారత్ ప్రజానుకూల క్రియాశీల సుపరిపాలన అనే ప్రధాన సూత్రంతో సరికొత్త పని సంస్కృతి వైపు వేగంగా అడుగులు వేస్తోంది.
1: ये उत्सव उस विश्वास का है जो हर भारतवासी का इस संस्था पर है. 100 वर्ष की इस यात्रा में पीढ़ियां बदली, सरकारें बदली, लेकिन यूपीएससी पर भरोसा आज भी उतना ही अटूट है. 100 वर्षों की इस यात्रा पर स्मारक डाक टिकट और सिक्का जारी किया गया है. 100 महत्वपूर्ण केस लॉज का సంకలన్ భీ జారీ హువా.
0: కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గత 12 ఏళ్లలో నియామకాల సంఖ్య, పారదర్శకత గణనీయంగా పెరిగాయన్నారు. 1926లో ప్రారంభమైన యూపీఎస్సీ 100 ఏళ్ల ప్రయాణానికి గుర్తుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్మారక నాణ్యం, తపాల బిళ్ల పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు విలువైన వారసత్వాన్ని అందించేందుకు అడవులు, వన్యప్రాణులను పరిరక్షించడం అత్యవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2026 వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి వన్యప్రాణులను, వాటి ఆవాసాలను రక్షించడంలో ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. వన్యప్రాణి కారిడార్లను గుర్తించి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సహకారంతో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ప్రాజెక్ట్ చీతా విజయాన్ని ఉదహరిస్తూ గత దశాబ్ద కాలంలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ సాధించిన విజయాలను గుర్తుచేశారు.

0: అంతర్జాతీయ బిగ్ క్యాట్స్ అలయన్స్ ద్వారా పెద్ద పులుల పరిరక్షణలో భారత్ పోషిస్తున్న పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని అన్నారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే సంకల్పంతో పరిశుభ్రత ఇంటి నుంచే ప్రారంభమై కార్యాలయాలు, పరిసరాలు, బహిరంగ ప్రదేశాల వరకు విస్తరించాలని పేర్కొన్నారు. 2014 నుంచి రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాలు తో సహా దేశవ్యాప్తంగా పరిశుభ్రత గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. తాము సృష్టించే వ్యర్థాల పరిశుభ్రతకు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని మహాత్మాగాంధీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకున్నారు. పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేయడంలో పిల్లలు, యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని మంత్రి అన్నారు. ప్లై దుబాయ్ విమానంలో ప్రాణాలకు తెగించి వందలాది మంది ప్రయాణికులను కాపాడిన కెప్టెన్ స్మిత్ మచ్చార్ కుటుంబంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫోన్లో సంభాషించారు. స్మిత్ భార్య, ఆయన తల్లిదండ్రులతో మాట్లాడిన ప్రధానమంత్రి కెప్టెన్ స్మిత్ చూపించిన సమయస్ఫూర్తిని, ధైర్యాన్ని మెచ్చుకున్నారు. గాయాలైనా సరే వెనక్కి తగ్గకుండా ప్రాణాలను పణంగా పెట్టి వందలాది మంది ప్రయాణికులను కాపాడి నిజమైన భారతీయుడి వీరత్వాన్ని చాటారని ప్రధానమంత్రి అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెప్టెన్ స్మిత్ తొందరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
1: जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय करवाया, और जैसे आज इजराइल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया, हर देशवासी के लिए स्मिथ का ये पराक्रम हमें गौरव से भर देता है.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా భారత సైన్యం ఆర్థిక సమాచార వ్యవస్థను సక్షమ్ వేదికతో అనుసంధానించడం, రక్షణ మంత్రిత్వ శాఖ కోసం నూతనంగా తీర్చిదిద్దిన జాతీయ సంకలన వ్యవస్థ, రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రెజరీ సింగిల్ అకౌంట్ చెల్లింపులను ప్రవేశపెట్టేందుకు పేమెంట్ రౌటింగ్ వంటి డీఏడీకి చెందిన పలు ఐటీ కార్యక్రమాలను ప్రారంభిస్తారు. 2026 రక్షణ వ్యయంపై సమగ్ర గణాంక హ్యాండ్బుక్, 2025-26 సంవత్సరానికి సంబంధించిన మార్కెట్ ఇంటెలిజెన్స్ నివేదికతో సహా పలు ప్రచురణలను కూడా విడుదల చేస్తారు. జౌళి రంగంలో అభివృద్ది చెందుతున్న సాంకేతికత పరిజ్ఞానాలపై చర్చించేందుకు ఈరోజు న్యూఢిల్లీలో వస్త్ర సదస్సు జరుగుతుంది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, ఈ సదస్సు దేశవ్యాప్తంగా వస్త్ర రంగానికి అనుబంధంగా ఉన్న 400 సూక్ష్మ చిన్న పరిశ్రమలను ఒకచోట చేర్చుతుందని తెలిపారు. కేంద్ర వస్త్ర పరిశ్రమల శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తారని తెలియజేశారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 7 నష్టానికి 169 పరుగులు చేసింది. కొరోగి స్పోర్ట్స్ పార్క్లో టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్ చేసింది. ఇషాన్ కిషన్ 46 బంతుల్లో 5 4 ఫోర్లతో అజేయంగా 80 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించారు. శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నాయకే, సహన్ అరాచిగే 2 వికెట్లు తీశారు. శ్రీలంక ఫైనల్ చేరాలంటే 170 పరుగులు చేయాల్సి ఉంది. కాగా ఈ మ్యాచ్ విజేత శనివారం జరిగే ఫైనల్లో స్వర్ణ పతకం కోసం పాకిస్తాన్తో తలపడుతుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఈరోజు పురుషుల స్కిఫ్ ఈవెంట్లో మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కురిసింకల్ నోబుల్ రజత పథకాన్ని కైవసం చేసుకోవడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పథకాన్ని కైవసం చేసుకుంది. స్క్వాష్లో మహిళల టీం సెమీఫైనల్లో భారత్ కాంస్య పథకం సాధించింది. సెపక్ తక్రాలో పురుషుల క్వాడ్రంట్ ఈవెంట్లో వియత్నాంను 2-0 తేడాతో ఓడించి సెమీఫైనల్స్కు దూసుకెళ్లిన భారత్ కాంస్య పథకాన్ని ఖాయం చేసుకుంది. పురుషుల హాకీ సెమీఫైనల్స్లో భారత్ పాకిస్తాన్తో తలపడనుంది. భారత జట్టు ఫైనల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకునే లక్ష్యంతో ఉంది. ఇదిలా ఉండగా భారత మహిళల హాకీ జట్టు ఇప్పటికే చైనాతో జరిగే ఫైనల్ పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. 10 స్వర్ణాలు, 22 రజతాలు, 30 కాంస్యాలతో సహా భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 62కు

0: కర్ణాటక, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొంటాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సైనిక నర్సింగ్ సేవల 101వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 100 ఏళ్లకు పైగా సైనికులు వారి కుటుంబాల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సింగ్ సిబ్బందికి రక్షణ మంత్రిత్వ శాఖ గౌరవ వందనం సమర్పించింది. చిరునవ్వుతో సేవ అనే స్ఫూర్తితో అంకిత భావంతో ఆరోగ్య సంరక్షణ రంగంలో సేవ చేస్తూ నర్సింగ్ సిబ్బంది మానవత్వానికి ఉదాహరణగా నిలుస్తున్నారని మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. దీపావళికి ముందు బాణసంచాపై పూర్తి నిషేధాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీపావళి సమయంలో కొన్ని రకాల బాణసంచ వాడకాన్ని అనుమతిస్తామని, నిర్దిష్ట సమయ పరిమితులను విధిస్తామని జస్టిస్ ఎంఎం సుందరేష్, పిబి వరళిలతో కూడిన ధర్మాసనం సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ రాష్టపతి తన సుదీర్ఘ ప్రజా జీవితంలో రాజ్యాంగ విలువలకి కట్టుబడి దేశాభివృద్ది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడ్డారని కొనియాడారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పదవుల కోసం కాక పౌరసేవే లక్ష్యంగా పనిచేసే యువత సివిల్ సర్వీసుల్లోకి రావాలని యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశుభ్రత కేవలం ఒకరోజు ప్రచారానికే పరిమితం కాకుండా రోజువారీ బాధ్యతగా మారాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జరిగే రక్షణ ఖాతాల విభాగం 279వ వార్షికోత్సవానికి హాజరవుతారు. ఆసియా క్రీడల్లో శ్రీలంకతో జరుగుతున్న పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత జట్టు 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరే మనోరంజని కార్యక్రమంలో ముందుగా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి మండలం నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్తా, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, రాజశేఖర్, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, వెంకటేష్, నరసింహారావు, నాగనాథ్ గుప్తా, మొహమ్మద్ ఇనాయతుల్లా, ఈశ్వర్రావు. వీరందరూ కోరుతున్న పాట పండండి కాపురం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

0: తల పండిన అనుభవం, తల వంచని ఆత్మగౌరవం మన ఇళ్లను నడిపించే దిక్సూచీలు మన వృద్ధులు. వారి ముడతల్లో దాగుంది నిన్నటి చరిత్ర, వారి మాటల్లో ఉంది రేపటి భవిష్యత్తు. మనకు నడక నేర్పిన పాదాలు ఈ రోజు నడవడానికి ఆసరా కోసం వెతుకుతున్నాయి. మనల్ని రేపటి వైపు నడిపించిన చేతులు కాస్త ఆదరణ కోసం ఎదురు చూస్తున్నాయి. గోరు ముద్దలు తినిపించిన ఆ చేతులు నేడు పిడికెడు అన్నం నోటిలోకి పోలేక మన సహాయం కోసం ఎదురు చూస్తున్నాయి. అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా వయసు పైబడిన మన పెద్దలను ఆదరిద్దాం, వారి అనుభవాలను గౌరవిద్దాం. అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఈ గురువారం మహిళా భారతి అభిప్రాయ వేదికలో వృద్ధుల పట్ల మన ఆదరణ, ఈ అంశంపై శ్రోతలు తమ అభిప్రాయాలను తెలియజేయాలి అనుకుంటే ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 0856224419, మరో నెంబర్ 2441947. సమయం గురువారం మధ్యాహ్నం 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో. అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ.
1: మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు కార్యక్రమంలో. తర్వాత భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, యూసుఫుద్దీన్, ప్రీతి, సురేష్, ముత్యాల బాబు, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజానా వీరు కోరుతున్న పాట ఆమె ఎవరు చిత్రం నుండి వి సుశీల పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని కార్యక్రమం. తర్వాత నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరూ కోరుతున్న పాట సీతాకోక చిలుక చిత్రం నుండి వాణి జయరాం పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజీవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరూ కోరుతున్న పాట మనసంతా నువ్వే చిత్రం నుండి ఆర్పి పట్నాయక్, ఉషా పాడిన పాటను వినిపించమని.

మీకు నచ్చిన పాట ఆకాశవాణి నోట వినాలి అనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా అభిరుచి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమంలో పాల్గొని మీకు నచ్చిన పాటను కోరవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441199. ఫోన్ నంబర్లు మరొకసారి 0856224197, అలాగే 2441199.

మీరు వింటున్నారు మనోరంజని. ఉత్తరాల ద్వారా సంగారెడ్డి జిల్లా అత్తినూరు మండలం చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య. మీరందరూ కోరుతున్న పాట రాక్షసుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు మనోరంజని కార్యక్రమంలో. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా బోయనపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర్ శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహాస్విన్, రేవంత్, శ్రీను, సుజాత, గ్రీష్మ, దీపక్, రమేష్, కనకలక్ష్మి, శ్రీజ, సాయి కుమార్, సుష్మ, విఘ్నేశ్వర్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వేదశ్రీ, విక్రమాదిత్య. వీరందరూ కోరుతున్న పాట నిర్ణయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. కార్యక్రమంలో చివరిగా చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట దీర్ఘ సుమంగళి భవ చిత్రం నుండి.

మీరు ఇంతవరకు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 కావస్తోంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ప్రధానమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉండడం వంటి సూత్రాలతో కూడిన నూతన పని సంస్కృతితో 21వ శతాబ్దపు భారత్ ముందుకు సాగుతోందని అన్నారు. యూపీఎస్సీ తన 100ఏళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, పాఠ్య ప్రణాళికలు మారినా సంస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మాత్రం స్థిరంగా కొనసాగిందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: ఈ ఉత్సవ్ ఉస్ విశ్వాస్ కా హై జో హర్ భారతవాసి కా ఇస్ సంస్థ పర హై. 100 వర్ష్ కి ఇస్ యాత్రా మే పీడియా బదలీ, సర్కారే బదలీ, లేకిన్ యూపీఎస్సీ పర భరోసా ఆజ్ భీ ఉతనా హీ అటూట్ హై. 100 వర్షో కి ఇస్ యాత్రా పర్ స్మారక డాక్ టికట్ ఆర్ సిక్కా జారీ కియా గయా. 100 మహత్వపూర్ణ కేస్ లాస్ కా సంకలన్ భీ జారీ హువా.
0: బాపట్ల జిల్లా రేపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా రేపల్లెలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల లబ్దిదారులకు నగదు పంపిణీ చేసి ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ,
2: నేను ఈరోజు 28వ సారి ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లు పంపిణీ చేస్తున్నాను. ప్రతి నెల 1వ తేదీన పేదల సేవలో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మీ వద్దకు వచ్చి మీ సేవలో పునరంకితమయ్యే విధంగా చేస్తున్నాం. నా దృష్టిలో చీఫ్ మినిస్టర్ అంటే
0: పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జంగాలపల్లిలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. అనంతరం పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా 64 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న రహదారి నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, పింఛన్లతో పాటు తల్లికి వందనం, ఉచిత బస్సు, దీపం వంటి

0: పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. రాయలసీమను ప్రపంచస్థాయి ఉద్యానవన ఉత్పత్తుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రాయలసీమ రైజింగ్ కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట వ్యవసాయ ఉద్యానవన శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ ప్రణాళికకు సుమారు 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతిపాదించినట్లు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. 10 జిల్లాల్లో 201 క్లస్టర్లను అభివృద్ది చేసి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2026లో భాగంగా కర్నూలు సంకల్బాగ్లోని తుంగభద్ర నది ఒడ్డున నిర్వహించిన ఒకరోజు ఒక గంట ఒకే తాటిపై కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత కేవలం పారిశుద్ధ్య సిబ్బంది బాధ్యత కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి అయినప్పుడే పరిశుభ్రమైన పరిసరాలు సాధ్యమవుతాయని అన్నారు. కర్నూలును పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని మంత్రి టీజీ భరత్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ పరిరక్షణకై ప్రారంభించిన మిషన్ లైఫ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ ప్రారంభించిన ప్రపంచస్థాయి ప్రజా ఉద్యమమే మిషన్ లైఫ్, లైఫ్ స్టైల్ ఫర్ ఎన్వైరన్మెంట్. పరిమిత వనరుల వినియోగం, సహజ వనరుల సంరక్షణ, పునర్వినియోగం వంటి అలవాట్లను ప్రోత్సహించడం దీని ప్రధాన లక్ష్యం. 2021లో గ్లాస్కోలో జరిగిన ఐక్యరాజ్య సమితి వాతావరణ సదస్సు COP26లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మిషన్ లైఫ్ భావనను ప్రవేశపెట్టారు. వాతావరణ మార్పు, భూతాపాన్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ హిత జీవన శైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
1: We begin the lifestyle for environment movement, and the focus area is living sustainably in harmony with nature. Friends, our planet's challenges are well known to all of us. The need of the hour is human centric collective efforts and robust action that further sustainable development.
0: Akashavani ప్రాంతీయ వార్తలు వింటున్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో 2వ విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. లబ్దిదారుల ఎంపిక ప్రక్రియకు ఈ నెల 3వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె వెల్లడించారు. 2వ విడత ఆర్థిక సాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో అర్హతలను పరిశీలించి పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన నేతన్నలందరికీ 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని అనంతపురం జిల్లా జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్టీయు ఉపకులపతి సుదర్శనరావు అన్నారు. అనంతపురం జేఎన్టీలో మేరా యువ భారత్ ఈగల్ టీం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా హెల్త్ వాక్ను ఈ ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి సుదర్శనరావు పాల్గొని మాట్లాడుతూ,
2: సో విద్యార్థులతో ఈ నషాముక్త భారత్ గురించి ఒక ప్లెడ్జ్ చేపించడం జరిగింది. సో ఇది ఒక 100 వీక్స్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఇప్పుడు 3rd వీక్ జరుగుతా ఉంది. ప్రోగ్రామ్ లో భాగంగా ఈ హెల్తీ రన్ ప్రోగ్రామ్ మనం నిర్వర్తించడం జరుగుతా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే వీఆర్ కండక్టింగ్. సో దీంట్లో మన విద్యార్థులందరూ పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఒక మెసేజ్ ఇవ్వాలి డ్రగ్ అబ్యూస్ గురించి, అందరూ దీని నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని.
0: ప్రధానమంత్రి జ్ఞాపికల ఈ వేలం 8వ విడత కొనసాగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అందిన ప్రత్యేక బహుమతులు, జ్ఞాపికలను ఈ వేలం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. పీఎం మెమెంటోస్ ఈ ఆక్షన్ 2026 పేరుతో ఈ ప్రత్యేక బహుమతుల ప్రదర్శనను న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో రేపటి వరకు నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో బిడ్డు వేసి తమకు నచ్చిన ప్రత్యేక జ్ఞాపికను సొంతం చేసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం పీఎం మెమెంటోస్ .gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని మా గంగా కార్యక్రమానికి వినియోగిస్తారు. వృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ

జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1984లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తొలిసారిగా సీనియర్ సిటిజన్ అనే పదాన్ని ఉపయోగించారు. అనంతరం 1990 డిసెంబర్ 14న ఐక్యరాజ్య సమితి వృద్దుల కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఐక్యరాజ్య సమితి పిలుపుతో 1991 అక్టోబర్ 1వ తేదీన తొలిసారిగా అంతర్జాతీయ వృద్దుల దినోత్సవాన్ని నిర్వహించారు. వృద్దుల ఆరోగ్య పరిరక్షణకు ఈ నెలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రపంచ వృద్దుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు నుంచి ఈ నెల 31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు సేవ చేయాలనే స్ఫూర్తితో యువత ప్రజాసేవలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బాపట్ల జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద త్వరలో రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నట్లు చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: మహిళాభారతి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి మహిళాభారతి కార్యక్రమంలో అభిప్రాయ వేదికలో అంశం వృద్ధుల పట్ల మన ఆదరణ. ఈ అంశంపై మహిళా శ్రోతలు 0856224419 మరో నంబర్ 0855624419 అనే నంబర్కు ఫోన్ చేసి తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ముందుగా శ్రోతను పలకరిద్దామండి. హలో.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరండి?
1: నా పేరు శ్వేత అండి.
0: ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారండి?
1: నంద్యాల జిల్లా పాపిలి మండలం నుంచి కాల్ చేస్తున్నాను.
0: ఓకేనండి. ఈరోజు అంశం విన్నారా
1: మేడం?
0: ఈరోజు అంశం విన్నారా అండి?
1: విన్నాం మేడం. వృద్ధుల పట్ల మన ఆదరణ ఎలా ఉండాలి?
0: అవునండి, అవునండి.
1: నిజ జీవితంలో వృద్ధుల పరిస్థితి మనం అనుకున్నంత సులభంగా ఉండదు. చూసే వారికి వాళ్ళు బాగానే ఉన్నట్టు కనిపిస్తారు, కానీ వారి పరిస్థితి ఏంటి అని వాళ్ళతో మనం సమయం కేటాయించినప్పుడే తెలుసుకోగలుగుతాం. ఇది నేను రియల్ గా నా జీవితంలో కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకే పంచుకోవాలి అనుకున్నాను.
0: చెప్పండి.
1: అంటే ఈ బిజీ లైఫ్ లో చదువులు, సమస్యలు, అనేక రకాలుగా మనం బిజీగా ఉండొచ్చు, కానీ
0: అవునండి,
1: మన ఇంట్లో ఉన్న వృద్ధులని పట్టించుకోకుండా ఉంటాము. అంటే ఉన్నారులే అనేది చూస్తూ ఉంటాం, కానీ వాళ్ళు ఎలా ఉన్నారనేది మనం పట్టించుకోము. వారిని ఒక మనిషిలా కూడా, ఈ సమాజంలో వారిని ఒక మనిషిలా కూడా చూడడం మానేశారు.
0: అవునండి.
1: వారికి మనమున్నా, మేమున్నాము అనే ధైర్యం ఇచ్చినప్పుడే వాళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
0: అవునండి.
1: మొదటిగా మనం ప్రేమగా మాట్లాడాలి. వాళ్ళు ఏం చెప్తున్నారు అని విని మనం ప్రేమగా సమాధానం ఇవ్వాలి. వాళ్ళకంటూ మనం సమయం కేటాయించాలి. రోజు కాకపోయినా వాళ్ళ వారానికి ఒకసారైనా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని మనం గమనించాలి. ఎలా తింటున్నారు, తింటున్నారా లేదా, వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేవి మనం మనసు విప్పి మాట్లాడినప్పుడే వాళ్ళు కూడా మనతో అవి పంచుకోవడానికి ఇష్టపడతారు.
0: అవునండి. వృద్ధాప్యం అనేది ఒక బాల్యం, మరో బాల్యం లాంటిది. అందుకని మనము ఆలోచించాలి, మన చిన్నప్పుడు మనల్ని ఎలా చూస్తారు, పెద్దవాళ్ళు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారు, అలా మనం కూడా దానిలో

0: కనీసం మనం కూడా టైం కేటాయించి వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని బయట పిలుచుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుందండి.
1: అవును మేడం, మనకు కూడా రిలాక్స్ అవునట్టు ఉంది మేడం. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో వాళ్ళతో కొంచెం సమయం కేటాయిస్తే వాళ్ళ అనుభవాలు మనకు తెలుస్తాయి.
0: అవునండి,
1: మనం చేసిన వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు.
0: అవునండి,
1: వాళ్ళు చాలా త్యాగాలు చేసి కష్టపడి మళ్ళీ ఇంత పెద్ద చేసింటాం, కానీ మనకు రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోతాం, కానీ ఎక్కడి నుంచి వచ్చామని తెలుసుకోము.
0: అవునండి, ఎందుకంటే మనం ఆ స్టేజ్ దాటిపోయినాం కాబట్టి అంతగా ఆసక్తి చూపించాము. కానీ అది నిజం అండి, ఎప్పుడు నిజం ఎప్పుడు మారదు. మనం ఎంత దూరం పరిగెత్తినా నిజం నిజమే ఉంటుంది, దాన్ని మనం రియలైజ్ అవ్వాలి, కనుక్కోవాలి, పాటించాలి.
1: ఎస్ మేడం, కానీ ఉన్నప్పుడు ఉన్నప్పుడు చూసుకోరు, కానీ పోయిన తర్వాత ఏం మిస్ అవుతున్నామే, చూసుకోలేకపోతున్నామే అని చాలా మంది అంటారు. కానీ నిజానికి వాళ్ళు ఉన్నప్పుడు పట్టించుకుంటే ఆ రిగ్రెట్ ఫీలింగ్ అనేది రాదని నేను చెప్పగలుగుతాను మేడం.
0: అవునండి, ఆ మాట మాత్రం ఖచ్చితంగా నిజమండి. ఎప్పుడు మనం ఉన్నప్పుడు వాళ్ళ విలువని గుర్తించి వాళ్ళ జీవితానుసారాన్ని వాళ్ళ సలహాలని సూచనల్ని పాటిస్తే మన లైఫ్ ఇప్పుడు ఉండే కంటే కూడా ఇంకా బెటర్గా ఉంటుందని నా ఆలోచన అండి.
1: నిజం మేడం, అంటే మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కొన్ని అనుభవాలు వాళ్ళ నుంచి తీసుకున్నప్పుడే, వాళ్ళ మాటలు విన్నప్పుడే మనం ఉన్నత స్థాయికి ఇంకా ఎదగలుగుతాం అనేది కూడా నా అభిప్రాయం.
0: నిజమేనండి, నిజమేనండి.
1: మాటల్లో చాలా మంది చెప్తారు, అది చేతల్లో చూపించినప్పుడే మన బాధ్యత ఏంటి, మన ప్రేమ అంటే ఏంటి అని తెలుస్తుంది వాళ్ళకి.
0: అవునండి,
1: అందరూ వాళ్ళకి ఒక మేడం.
0: ఓకేనండి, మంచి అభిప్రాయాన్ని తెలియజేశారు, ధన్యవాదాలండి. నమస్తే.
1: ధన్యవాదాలు మేడం.
0: నమస్తే అండి.

0: వాక్యూమ్ ఎవాపరేటెడ్ నిర్మా శుద్ధ ఉప్పు, దీని కణాలన్నీ సరిసమానం.
1: మరో శ్రోతలు పలకరిద్దామండి. హలో.
2: హలో మేడం. నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మీ పేరు? మీ పేరండి? ఎక్కడి నుండి చేస్తున్నారు? మీ పేరేమి అని అడిగినండి.
2: నా పేరు కామేశ్వరి, కావలి నుంచి చేస్తున్నాను మేడం.
1: ఓకేనండి. కామేశ్వరి గారు చెప్పండి మీ అభిప్రాయం. అభిప్రాయం వేదిక విన్నారా టాపిక్?
2: ఈ రోజు ఏంటి మేడం, వృద్ధుల మీద చెప్పండి.
1: వృద్ధుల పట్ల మన ఆదరణ.
2: ఆదరణ తప్పకుండా ఉండాలి మేడం. ఆ ఏజ్ లో వాళ్ళకి ఉండాలని నా కోరిక.
1: అవునండి.
2: చిన్న మాటకి సంతోషపడిపోతారు వాళ్ళు. ఆ మాట కూడా కరువైన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: అవును.
2: వాళ్ళు ప్రేమగా చూడాలి. ముద్ద పెట్టినా తిన్నావా తింటావా, బాగున్నావా, ఏ ఆరోగ్యం ఎలా ఉంది, ఒక రోజులో ఒకసారి పలకరిస్తే వాళ్ళకి సంతోషం ఉంటుంది నా అభిప్రాయం మేడం.
1: అవునండి.
2: బతుకున్నప్పుడు చూడాలి, ఏదైనా చనిపోయినాక గ్రాండ్ గా చేయడం కాదు. నా కళ్ళ ముందు నేను చూసి అలా చేసిన వాళ్ళని.
1: అవునండి, అది నిజమండి.
2: అమ్మకి అన్నం పెట్టకుండా ఇంట్లోకి రానికుండా పట్టె కింద పెట్టి కరమంత్రం చేశాడు వాడు. అంత గ్రాండ్ గా చేశాడు. అట్లాగా బతుకున్నప్పుడు ఏదైనా చెయ్యాలి, పెట్టాలి, వాళ్ళు ప్రేమగా పలకరించాలి,
1: చూసుకోవాలి.
2: కొంచెం ఇబ్బందులు ఉంటాయి దాంట్లో కూడా.
1: అవునండి.
2: మనం కొన్ని భరించాలి, కొంచెం శక్తి ఉంటుంది, మానసికంగా శారీరకంగా అన్ని ఉంటాయి ఉన్నది.
1: ఓకేనండి.
2: తక్కువ ఉంటుంది కాబట్టి ఓర్చుకొని చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం.
1: అవునండి. ఎప్పుడు కూడా మనం ఉన్నప్పుడే వాళ్ళని మనం కనిపెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటే బాగుంటుంది అండి.
2: బాగుంటుంది నా అభిప్రాయం. ఉన్నారు నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను మేడం. ఒక్కొక్క ముసలి వాళ్ళు ఎన్ని తిప్పలు పడుతున్నారు, ఎన్ని బాధలు పడుతున్నారు. ఆ తిండికి కరమైపోతున్నారు, పలకరింపుకి ఆదరణకి కరమైపోతున్నారు. ఎందుకు అట్లా మార్పు వచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఓర్చుకొని చూస్తే మాత్రం మంచిదని నా అభిప్రాయం. చూడాలి.
1: అవునండి, చూడాలండి. అది మన బాధ్యత కూడా.
2: బాధ్యత ప్లస్ ఏంటంటే ఒకరి మళ్ళా అట్లాంటి వాళ్ళు ఇంకొకరు మారాలి.
1: అవునండి.
2: వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, మనం ఎందుకు చూసుకోకూడదు అలా అమ్మా నాన్ని.
1: అదే మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని ఎలా చూసుకున్నారని ఒకసారి రియలైజ్ అయితే చాలండి, అన్ని గుర్తుకొస్తాయి.
2: చిన్నపిల్లలు అప్పుడు మారాన్ చేస్తారు, గోల్స్ అన్ని భరించి ఓర్చుకుని సంతోషంగా చేశారు.
1: అవునండి. అదే వృద్ధాప్యం కూడా ఒక మరో బాల్యం లాంటిదే అని గుర్తు చేసుకోవాలండి ఎప్పుడు కూడా.
2: మన అమ్మ నాన్న మనం ఓర్చుకుని ఒక్క సెకండ్ ఒక్క అరగంటనే వాళ్ళ కోసం కేటాయించాలి రోజులని అభిప్రాయమే లేకుండా పోయింది.

0: నా కళ్ళ ముందు నేను మా వీధిలో చూసాను మేడం, ఒక కొడుకు కూతురు తమిళ కళ ఉన్నారు, ముసలాయన చనిపోయాడు, వాళ్ళిద్దరు రాల. ఇంకా ఆ తల్లి బాధ ఎలా ఉంటుందో చూడండి. అట్లా ఇప్పుడు అందరు ఎందుకు మారాలి, కొందరైనా కొన్ని కొన్ని సందర్భాలు పెట్టి మారి చూస్తే
1: అవునండి
0: సంతోషం అని
1: నేను. మీ అభిప్రాయం కరెక్టేనండి. ఇంకో శ్రోతకు అవకాశం ఇద్దాం. ధన్యవాదాలండి. నమస్తే. ధన్యవాదాలండి. హలో.
2: హలో మేడం.
1: నమస్తే అండి.
2: నమస్తే మేడం. రుద్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడం అందరికి, ముచ్చులందరికి,
1: శ్రోతలందరికి కూడా అండి. చెప్పండి మీ పేరు.
2: ఏంది మేడం
1: మీ పేరు? ఎక్కడ నుండి మాట్లాడుతున్నా?
2: ప్రొద్దుటూరు అండి. శివమ్మ మేడం.
1: ఓకే శివమ్మ గారు చెప్పండి.
2: అంటే ఇప్పుడు ఒంటరి కాపురాలు అయిపోయినాయి, ఆలు మూడైనా ముసలోళ్ళు బరువు అవుతున్నారు. అప్పుడు చెట్టుకు కాయ బరువు, కనిపించిన తల్లికి పిల్ల బరువు అని అప్పుడు ఉన్నది ఉమ్మడి కుటుంబాలు.
1: నిజమేనండి.
2: ఇప్పుడు ఎక్కడున్నారు మేడం పిల్లలను? ఎక్కడో మూడు సంవత్సరాలకే కాన్వెంట్ లో ఇస్తున్నారు. ఆ ప్రేమలే తగ్గిపోయినాయి మేడం. ఇప్పుడు
1: బిజీ లైఫ్ లో పడిపోయినారండి పిల్లలు, సంపాదించడంలో పడిపోయినారు, టైం ఉండడం లేదు.
2: టైం ఉండడం లేదు. ముసలితో మాట్లాడదాం లే, వాళ్ళకి మంచి చేద్దాలే, వాళ్ళ పని వాళ్ళ డ్యూటీ వాళ్ళు పోవడమే సరిపోతాను మేడం. ముసలితో మాట్లాడే సమయం కూడా లేదు మేడం. మరి ఇప్పుడు ఫోన్లు వచ్చినాయంగ అసలు లేదు.
1: అవునండి. ఉరుకులు పరుగుల జీవితము సరిపోయింది.
2: నిజమే మేడం. ఎంత పరుగులు తీసినా ఏం మేడం, ఏమో బంగారు తింటామా లవణం అన్నమే కదా మనం తినేది అని అనుకోరు మేడం ఎవరు.
1: అది తెలుసుకోవాలండి. అది తెలుసుకునేటప్పటికి ఒక్కోసారి జీవితమే అయిపోతుంది.
2: ప్రతి ఒక్కరికి స్వార్థమే అయిపోతుంది మేడం. ముసలోళ్ళు ఎలా ఉన్నారనేది మంచిగా మాట్లాడేవాళ్ళు లేరు మేడం.
1: కానీ అది మన బాధ్యత అండి. మన ఇంట్లో ఉన్నారు, మన చుట్టుపక్కల ఉన్నారంటే కనీసం వాళ్ళతో ఒక మంచి మాట మాట్లాడడం, కాసేపు కూర్చోవడం
2: బాగుంటుందంటే వాళ్ళకు అంత సంతోషం అనేది ఉంటది మేడం. పిల్లలు గానీ పెద్దోళ్ళు గానీ మాట్లాడుతుంటే బాగా మనకు సంతోషంగా ఉంటది. ఎవరికైనా ఆడవాళ్ళకు ఆడవాళ్ళమే శత్రువులు అన్నట్టు అట్టుంది మేడం. ఇప్పుడు ఏం చేద్దాము?
1: సరేనండి.
2: నమస్తే
1: మేడం. ఇంకొకరికి అవకాశం ఇద్దామండి. హలో.
3: హలో.
1: హలో నమస్తే అండి. అభిప్రాయ వేదిక మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం.
3: భాగవత రంగమ్మ అండి.
1: రంగమ్మ గారు బాగున్నారా?
3: అందరికి నమస్కారం. ఇప్పుడు
1: నమస్కారం అండి. చెప్పండి.
3: చెప్తున్నారు వారికి పూలదండలు వేయాల, ఉన్నది ఉన్నది చెప్తున్నారు వాళ్ళు. మీ యొక్క రేడియో చందం కూడా ఎంతో మార్పు జరగాలని మీరు ప్రయత్నం చేయగలుగుతున్నారు. ఎన్ని కార్యక్రమాలు పెడుతున్నారో మీకు చెప్పడానికి మాకు తీరదు. అన్ని మంచి కార్యక్రమాలు పెడుతున్నారు మీరు ఏడేవకుండా. కానీ ఇప్పుడు వృద్ధులకు ఎంత అవసరం, ఎన్ని ఎన్ని కేంద్రాలు ఉన్నాయమ్మా, వృద్ధాప్య ఆశ్రమాలు ఉన్నాయి, చక్కగా చెప్తున్నారమ్మా ముగ్గురు శ్రోతలు కూడా. కానీ ఇప్పుడు వాళ్ళని పలకరించే యొక్క ఇప్పుడు అంత డబ్బుకు అంత ఐశ్వర్యానికి వాళ్ళ యొక్క సుఖం చూసుకుంటున్నారు. కానీ వృద్ధులను 10,000 20,000 కట్టి వృద్ధాశ్రమంలో ఇచ్చేటోళ్ళు కూడా ఉండారు. ఏదండి
1: ఉన్నారండి ఉన్నారు.
3: ఆ విధంగాను మన ముగ్గురు శ్రోతలు చక్కగా చెప్తున్నారమ్మా. ఇప్పుడు
1: కొంతమంది
3: కొంచెమన్నా మార్పు జరుగుతుందేమో, ఎన్ని కార్యక్రమాలు చెప్పగలుగుతున్నారు. మానవునికి మనసు మార్చడానికి ఎంతో ప్రయత్నం చేయగలుగుతాను మన రేడియో కేంద్రం.
1: ఓకేనండి. ఓకేనండి రంగమ్మ గారు.
3: భాగవతం వచ్చింది తప్పకుండా వినండి.
1: ఓకేనండి. ధన్యవాదాలండి. నమస్తే.
3: మా యొక్క దేవలక్ష్మి గారు మా అర్చన గారు వస్తారేమో.

0: హలో
1: హలో
0: హలో
1: హలో
0: నమస్తే అండి, మహిళా భారతి అభిప్రాయవేదికకు స్వాగతం అండి.
1: నమస్తే మేడం, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీ పేరండి?
1: ఇంకా
0: చెప్పండి. మీరు రేడియో సౌండ్ తగ్గించాలండి, ఎక్కువ సౌండ్.

0: వస్తుంది. చెప్పండి, విన్నారండి అంశము?
1: విన్నా మేడం.
0: చెప్పండి.
1: చాలా బాగా మాట్లాడింది. మాట్లాడిన వాళ్ళ ముగ్గురు కూడా నలుగురు రామమ్మగారు అందరు శివమ్మగారు.
0: కొన్ని పరిస్థితులు మారాలండి, మారాలంటే మనం కూడా మారాలండి.
1: అవును మేడం,
0: ముందు మనం మారితే సమాజం కూడా మారుతుందండి.
1: ఏముంది మేడం మారాలంటే?
0: మనం కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండడము, వాళ్ళని బయటికి తీసుకుపోవడము, మాట్లాడుతూ ఉండడము, వాళ్ళ జీవితాను అనుభవం అంతా తెలుసుకుంటూ ఉండడము.
1: మాట్లాడతారు మేడం, ఫోన్ చేస్తారు. మా బాబు చాలా దూరంలో ఉన్నాడు ఆర్మీలో, ఆయన కష్టంగా ఉంటది కదా మాట్లాడాలంటే, కొంచెం అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. కోడళ్ళు కూడా బాగా చూసుకుంటారు మేడం, పర్వాలేదు. ఈ లోకం కంటే ఎదురుగా చూసేదానికంటే మా వాళ్ళే మేలనిపిస్తాను.
0: లోకంలో అందరూ అలాగే ఉండరు కదండి, రకరకాలు ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరూ ఉంటారు సమాజంలో.
1: ఏమైనా కానీ వాళ్ళ పట్ల, వృద్ధుల పట్ల కొంచెము అభిమానము, ఆప్యాయత, రెండు మాటలు మాట్లాడితే ఏం పోతుంది మేడం?
0: ఏమి పోదండి, ఒక మంచి మాట.
1: జనాలు అది తెలుసుకొని, మా అమ్మ లాంటిదే కదా, మా అక్క లాంటిదే కదా.
0: అవునండి,
1: చిన్నప్పటి నుంచి ఎట్లా సాగినామో, ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఎట్లా సాకినారు, ఎట్లా చూసుకుంటున్నారు, అలాగే చూసుకొని ఉంటే ఇంకా కష్టకాలం అది.
0: అవును,
1: చూసుకుంటే చాలు మేడం, ఎట్లా తగిలింది మేడం, నాకు తగలనే తగలదు. చాలా రోజులు, చాలా నెలలు అయింది.
0: అయితే ఈరోజు లైన్ లైన్ కనెక్ట్ అయిందిలేండి, సంతోషం.
1: అక్కడ నుంచి వస్తుంది ఫస్ట్, రంగమ్మ దగ్గర నుంచి తాడిపత్రి, పొద్దు జమ్మల మడుగు, పొద్దుటూరు. మా వాళ్ళు, మా ఫ్రెండ్స్ అంతా బాగుండాలా, మేము బాగుండాలా,
0: అందరూ బాగుండాలండి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి.
1: అవును మేడం,
0: ఓకేనండి.
1: నా పేరు ఖచ్చితంగా చెప్తారు అసినా గారు అయితే.
0: ఓకేనండి,
1: అసినా గారు, విజయరశ్మి గారు, సిద్ధోటమ సాయి ప్రభా గారు.
0: ఓకేనండి, మరో శ్రోతకు అవకాశం ఇద్దాం.
1: ఓకే మేడం, బాగున్నారు కదా మేడం?
0: బాగున్నామండి, మీరు బాగున్నారా? ఓకేనండి, ధన్యవాదాలు. హలో.
2: హలో, నమస్తే అండి.
0: నమస్తే మేడం, చెప్పండి మీ పేరు.
2: నా పేరు లక్ష్మీ నిర్మల అండి, ప్రొద్దుటూరు నుంచి మాట్లాడుతున్నాను.
0: లక్ష్మీ నిర్మల గారు చెప్పండి,
2: అంశం ఒకసారి చెప్పండి.
0: వృద్ధుల పట్ల మన ఆదరణ.
2: మనము ఒక ఇంటి నుంచి వచ్చింటామండి కోడళ్ళుగా.
0: అవునండి.
2: అయితే ఆ కోడళ్ళని ఒక బిడ్డలాగా చూసుకుంటే, ఆమె వాళ్ళ అత్తగారిని కూడా అమ్మలాగా చూసుకుంటుంది అనమాట. ఇది బేసిక్ అనమాట.
0: అవునండి.
2: ఇది తెలుసుకున్నారంటే ఏ పేరెంట్ కైనా బాధ అనేది ఉండదన్నమాట కోడళ్ళను. అప్పుడు వాళ్ళు వయసులో ఉంటారు, కొంచెం మిర్చిపాటు పడతా ఉంటారు, మేమే పెద్ద, మేం చెప్పినట్టే వినాలి, ఇలాంటివన్నీ ఉంటే కొంచెం ఈగో ఉంటుంది అనమాట.
0: కాదని
2: నేను చెప్పను, అంటే కొడుకుని ఒకరికి ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి అంత తనకు అనుకూలంగా చేసుకుంటుందేమో అనే ఆలోచనతో ఉంటారు. ఆలోచన ఆ అమ్మాయి తొలగించాలి, అటు అత్తగారు తొలగించుకోవాలన్నమాట.
0: అవునండి.
2: అలా చేస్తే ఏ కుటుంబంలో ఇలాంటి వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఇది సొసైటీ, రకరకాల భావాలు ఇవన్నీ ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క సమస్య ఉంటుంది, అది మనం కాదని చెప్పడానికి వీల్లేదు.
0: అవునండి.
2: ఈ సొసైటీ అంతా మంచిగా ఆలోచన చేస్తే మంచిగానే ఉంటుంది, కానీ అందరినీ మార్చడానికి వీలు కాదు. కాబట్టి ఏ ఇంటి కోడలుగా వెళ్ళింటుందో ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని ఆ ఇంటిని చక్కదిద్దుకోవాలన్నమాట.
0: అంతేనండి, మనతోనే మార్పు రావాలండి, సమాజంలో మార్పు రావాలంటే మనతోనే మొదలవ్వాలి.
2: కానీ పాతకాలంలో అత్తగారు ఏం చేశారు, వాళ్ళ కోడళ్ళను అలా అలా పెట్టుకుంటూ వస్తే మేము అట్లే చేయాలి అనే ఆలోచనతో ఉంటారో ఏమో, మరి మొత్తానికి అలాంటి భావంతోనే ఉంటారు.
0: కాలంతో పాటు మనం కూడా మారాలండి,
2: మనం మార్చాలన్నమాట. కానీ కొంతమంది పిల్లలు అమెరికాలకు అలా ఇలా వెళ్లేసి ఉంటారు, వాళ్ళని చూసుకోవడానికి వీలు కాదు. అట్లాంటప్పుడు ఒక అమ్మగా ఆ స్థానంలో ఉన్నప్పుడు కూడా ఆమె కూడా ఆలోచన చేయాలి.

0: అదేనండి, మార్పు అనేది ఆలోచనలో రావాలి, అమలులో కూడా రావాలి.
1: ఇప్పుడు పిల్లల్ని మనం కూడా అర్థం చేసుకోవాలి. అరే మన పిల్లలు దూరంగా ఉన్నారు, మనమే పంపించినాము, పంపించి మనం గుండెలు బాదుకుంటే ఏమొస్తుంది?
0: అవును, వాళ్ళ భవిష్యత్తు కోసము పంపించినా మనము బాగుండాలని,
1: బాగుండాలని. కానీ తర్వాత మా నియర్ లోనే ఉన్నారు ఇద్దరు అబ్బాయి, అమ్మాయిని అబ్బాయిని అమెరికాకు పంపించేశారనమాట. ఇప్పుడు పిల్లలు ఎవరు దగ్గర లేక వాళ్ళు ఆ ఇంట్లో ఈ ఇంట్లో మాట్లాడతా వివరాలు కొట్టుకుంటా ఉంటారు. అది వాళ్ళ ఇప్పుడు అందరికీ చెప్తారు మేము పంపించి పొరపాటు చేసినాము, మీరు పంపించద్దండి అని. కాబట్టి పిల్లల్ని పంపించేది గొప్పలకు పోయి పంపించేది కాదు, మన పిల్లల్ని మన ఇండియాలోనే పెట్టుకుని వాళ్ళని మంచి చెడ్డ వాళ్ళ ఆలన పాలన చూసుకుంటా మనం ఉంటే మన ఆలన పాలన వాళ్ళు చూస్తారు.
0: అవునండి,
1: ఇది ఇది బేసిక్ అన్నమాట.
0: మనము చదువుల కోసం ఉద్యోగాల కోసం ఇట్లా పంపించేస్తారు.
1: అవును, అది ప్రతి పేరెంట్ తెలుసుకొని గొప్పలకు పోయి అమెరికాలో ఉండాలా జీవించాలా మా పిల్లలు అనుకుంటే మన పప్పులో కాలేసినట్టే పేరెంట్స్.
0: నిజమేనండి, ఒక్క ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే దానికి సొల్యూషన్, దాని పర్యవసానం కూడా ఆలోచించుకోవాలండి,
1: వెతుక్కోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికి పంపించేది కాదు, ఫ్యూచర్ ఆలోచన చేయాలి. అరే మనం పంపించిన తర్వాత మన పరిస్థితి ఏం, తర్వాత
0: ఏదో వెళ్ళినారు ఫారిన్ కి కొన్ని సంవత్సరాలు ఉండాలి, వచ్చేయాలి అన్నట్టు కూడా ఉండాలండి. లేకపోతే
1: అలవాటు పడిన తర్వాత ఎవరు రాలేదండి, నేను చాలా మందిని చూస్తా ఉన్నాను, ఎవరు రారు కూడా. అక్కడ కల్చరు, అక్కడ వాతావరణము, ఆ ఫ్రీడమ్ అంత అలవాటు అయిన తర్వాత ఇక్కడికి రారు.
0: చూడండి,
1: రారు, రాలేరు, రాబోరు కూడా.
0: చూడండి,
1: కాబట్టి పేరెంట్స్ కొంచెం థింక్ చేయాలి, పంపించే ముందే ఆలోచన చేసి వాళ్ళని కూడా చిన్నప్పటి నుంచే ఒక విలువలతో కూడిన
0: నైతిక విలువలు నేర్పించాలండి వాళ్ళకు.
1: అవి నేర్పించినామంటే మన పిల్లలు మనల్ని చక్కగా చూసుకుంటారు, ఏ మాత్రం బాధ ఉండదు. మనకు ముసలి వాళ్ళు అయిన తర్వాత మనల్ని ఎవరు చూసుకుంటారు, మనమే మన పిల్లలే కదా మనల్ని
0: చూసుకోవాలి.
1: కాబట్టి కొంచెం పేరెంట్స్ బేసిక్ గా ఆలోచన చేసి విలువలతో పిల్లల్ని పెంచుకుంటే ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు కాదని ఎక్కడికి పోరండి.
0: అవునండి,
1: ఇది నా అభిప్రాయం.
0: చాలా మంచి అభిప్రాయం తెలియజేశారండి, ధన్యవాదాలండి. లక్ష్మీ నిర్మల గారు,
1: థాంక్యూ అండి,
0: వెల్కమ్ అండి. హలో,
2: హలో,
0: నమస్తే అండి.
2: నమస్తే అండి. నమస్తే అండి, ప్రొద్దుటూరు నుంచి విజయలక్ష్మిని.
0: విజయలక్ష్మి గారు బాగున్నారా?
2: బాగున్నామండి, ఎలాగున్నారు?
0: బాగున్నామండి.
2: ఈరోజు ప్రోగ్రామ్ అత్తా కోడంగ ప్రోగ్రామా?
0: లేదండి, వృద్ధుల పట్ల మన ఆదరణ.
2: అట్లంటారా?
0: అవునండి,
2: నేను వింటున్నాను, కొంచెము కొంచెం డిస్టర్బెన్స్ గా ఉన్నింది.
0: అవునులేండి, ఒక లైన్ కొంచెం డిస్టర్బ్ గా ఉన్నింది, మిగతా అంతా క్లియర్ గా వచ్చిందండి.
2: మనము ఉన్నది ఉన్నట్టే చెప్పుకోవాలన్నమాట. అమ్మ పోస్ట్ అమ్మదే.
0: అవునండి,
2: అమ్మలాగా అత్త చూసుకోమంటే చూసుకోదు, అత్తలాగా అమ్మ చూసుకోమంటే చూసుకోదు,
0: కూతురులాగా కోడలు కూడా ఉండదు, కోడలాగా కూతురు కూడా ఉండదు.
2: అదే అమ్మ ప్రేమ, అమ్మ ప్రేమనే
0: అది, అంతేనండి.
2: విలవలేని ప్రేమ, అత్తకి కోట్లు ఇచ్చిన అత్త ప్రేమ ఒక రకం,
0: దాన్ని ఎవరు మార్చలేరండి.
2: మార్చలేరు ఈ పద్ధతి. ఏమంటే మనము ఈ కాలము ముసలోళ్ళని ఎట్లా చూసుకోవాలంటే వాళ్ళు చెప్పిన దానికి, కోడళ్ళు చెప్పిన దానికి అవును అంటే ఏ తరవసం ఉండదు.
0: కరెక్ట్ చెప్పినారండి.
2: కాదు అన్నామనుకోండి, అక్కడి నుంచి మొదలవుతారు.
0: అవును,
2: దాని నుంచి స్టార్ట్ అయ్యి చిలికి చిలికి చిలికి చిలికి గాలివాన్ అయ్యి మీ అమ్మ అంటే నేను ఉండను, మీ అమ్మ అంటే నాకు సరిపోదు, మనం వేరే కాపురం పెట్టాలి, లేకపోతే మీ అమ్మను ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలిపెట్టండి, ఇవన్నీ ప్రసంగాలు వస్తాయి. అది ఆలోచించుకునేటప్పుడు మా వదిన కూడా అలాగే చేస్తాడు కదా, ఇంట్లో మా అమ్మ ఎట్లా ఉంది అని ఆలోచన చేస్తే ఏ గొడవలు ఉండవు. ఉంటారు కదా, తనకు కూడా సోదరుడు ఉంటాడు,
0: ఉంటారులేండి, ఎందుకు ఉండరు.
2: మన కుటుంబంలో మనం ఇట్లా చేస్తుంటే మా అమ్మను కూడా ఎలా చూసుకుంటారు, నేను బాగుంటే కదా మా అమ్మ ఇంట్లో కూడా బాగుండేది అని ఆలోచన చేసి అడుగు వేస్తే ఎవరు ఉద్దాసమానికి పోవనక్కర్లే. ఉమ్మడి కుటుంబాలంతా హాయిగా ఉంటారు, ఒంటరి కాపురం ఉంటే 10 రోజులు పుట్టింటికి పోయి ఉండాలనే ఎమ్మ మొగుడు చేయి కాల్చుకుంటాడు, ఇంటికి రావాలనే అనే ఆలోచన ఉంటారు. అదే అత్తతో మా ప్రేమగా ఉన్నామనుకోండి, నాకేం ఇబ్బంది లేదబ్బా, మా అత్త బాగా చూసుకుంటుంది, మా ఆయనకి ఏం ఇబ్బంది లేదు అనే విధంగా ఉండాలి.
0: చాలా
2: అత్త వద్దు అంటే అది ఎందుకు చెప్పింది, ఆమె అనుభవంలోని కోడలు గ్రహించాలి. కోడలు ఏదైనా చెప్తే పోనీలే, వాళ్ళు ఈ కాలం పిల్లలు కదా, పోతే వాళ్ళు ఇష్టం లేనిసి అని తర్జుకునే గుణం ఉంటే అలా ఉంటే ఏ పేజీలు ఉండవు, ఏ ఉద్దాశ్రమాలు ఉండవు. టయానికి కాఫీ కూర్చున్న కాడికే కాఫీ తెచ్చి అత్తమ్మ కాఫీ దాగంటారు.

0: అదే మనం ఈజీగా మాట్లాడితే ఆ పొయ్యింది పెట్ట తెచ్చుకోపో అనేసి అంటారు. దానికి తేడా అది అట్లుంటే
1: మనలో మార్పు రావాలి,
0: మనలో మార్పు రావాలి.

0: చేస్తూనే పిల్లలు ఎక్కడెక్కడ ఉంటారు, ఇద్దరు పేరెంట్స్ ఉద్యోగం చేస్తా అంటే ఎంతసేపు ఇంట్లో ఉంటారు, అక్కడ తిరుగుతాయి ఇక్కడ. అదే పెద్దవాళ్ళు ఉంటే
1: వాళ్ళ సంరక్షణలో బాగుంటారు,
0: వాళ్ళ సంరక్షణలో ఉంటారు, వాళ్ళకు ప్రేమలు నా మనవాడు నా దగ్గర ఉండి ఆయన ఆప్యాయత ఉంటుంది. చిన్న కథలు చెప్పడానికి ఇలాగుంటే సంసారం బాగుంటుంది. కొత్తాటలు రావండి, ఇది నా అభిప్రాయం మేడం.
1: చాలా మంచి అభిప్రాయం తెలియజేశారండి, ధన్యవాదాలండి, నమస్తే.
0: థ్యాంక్ యూ అండి.
1: హలో,
2: నమస్తే మేడం.
1: నమస్తే అండి.
2: అరగడి నుంచి మైత్రిని మాట్లాడుతున్నాను.
1: మైత్రి గారు, మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి.
2: వృద్ధాప్యం అంటే ఆ వరల్డ్ వృద్ధాప్యం అంటే వృద్ధి అంటే దశలలో వాళ్ళ వృద్ధిని చూస్తూ వాళ్ళ వచ్చిన విధానాన్ని వృద్ధాప్యము అని అంటారని నా భావన. కాబట్టి వాళ్ళ నుంచి మనము వాళ్ళ దశలలో ఏం జరిగింది అనేది తెలుసుకొని మన ముందు తరానికి మనము ఆ విధంగా ఉండాలనేది వృద్ధాప్యం. ఆప్యం అంటే ఆప్యాయతగా ఉండాలి వృద్ధుల పైన. అది ఎవరైనా సరే బయట పోయే వాళ్ళు కూడా ఏదైనా మన చేతిలో ఉండే బిస్కెట్ ఆ పండు పొలము ఏదో ఒకటి వాళ్ళకి వాళ్ళ డబ్బు పరంగా కాకపోయినా ఆహార పరంగా ఇవ్వాలి అనేది వృద్ధాప్యం అంటే వృద్ధులను అది వృద్ధి చూసిన వాళ్ళ ప్రతి దశలో వాళ్ళ వృద్ధిని చూస్తూ వచ్చారు కాబట్టి ఇంకా చివరి దశ వృద్ధాప్య దశ అని నా అభిప్రాయం అండి.
1: నిజమేనండి, వాళ్ళని పలకరించడము, వాళ్ళతో కూర్చొని మాట్లాడము,
2: అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగింది, నీకు 20 ఏళ్ళ ప్రాయంలో ఏం జరిగింది అట్లా వాళ్ళకు మెమరీస్ వాళ్ళ గుర్తు చేసుకుంటే వాళ్ళు ఆనందపడతారు.
1: అవునండి, మనకు ఒక సమస్య వస్తే మనము భూతద్దంలో ఉండి చూస్తాం, అది పెద్ద కనిపిస్తుంది. అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో, అది ఈ సమస్యకి ఇలా పరిష్కారం చేయొచ్చు అని 2-3 సలహాలు వాళ్ళు ఇస్తారండి. అది మనకు తెలియకపోవచ్చు ఒక్కొక్కసారి, కానీ పెద్దవాళ్ళు ఉండడం వల్ల అదొక బెస్ట్ మనకి తెలుస్తుంది.
2: ఇప్పుడు ఇప్పుడు ఎవరింటికి వాళ్ళకి దేవతలు ఉంటారు అంటే ఇంటి దేవతలు ఉంటారు అంటే పెద్దవాళ్ళు చెప్పడం వల్ల ఓ మన ఇంటి దేవుడు ఈయనే కదా అనేది అది తరతరం వృద్ధులు చెప్పడం దాన్ని బట్టే వస్తుంది అనమాట.
1: కొన్ని ఆచారాలు, కొన్ని వ్యవహారాలు పెద్దవాళ్ళ నుండి తెలుస్తాయండి.
2: వాళ్ళ నుంచి మనకు వచ్చిన వాళ్ళని వ్యతిరేకిస్తే మనకు కష్టం, నెక్స్ట్ ఏమనేది మనకే అర్థం అనమాట.
1: మనకు ఫ్యూచర్ అనేది అగమ్య గోచరమే అండి. వాళ్ళతో సరిగ్గా ఉంటే మనం ఫ్యూచర్ అనేది ఇంకా ఉంటుంది, ఏమైనా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి.
2: కోపగించుకోకూడదు. ఎవరైనా చెప్తున్నారంటే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి మన ఇంటి పద్ధతులు ఇట్లా అంటే ఆ ఇంట్లో పద్ధతులను ఆచరించడం వల్ల అక్కడ ఉన్న గ్రామాలు పట్టణాలు అట్లా బాగుంటాయి, అప్పుడు వృద్ధాశ్రమాల సంఖ్య కూడా తగ్గుతుంది.
1: అవునండి,
2: ముందు మెయిన్ వృద్ధాశ్రమ అనాథాశ్రమాలు వెలిసినా పర్వాలేదు, కానీ వృద్ధాశ్రమాలు వెళ్ళడం అనేది మన భారతదేశానికి కొంచెం
1: మన సంస్కృతి సంప్రదాయాలకు కాదండి, అది
2: అవిరుద్ధం అనిపిస్తుందండి.
1: ఓకేనండి, చాలా మంచి అభిప్రాయం తెలియజేశారండి మైత్రి గారు, నమస్తే, ధన్యవాదాలు. హలో
3: హలో
1: హలో
3: మేడం,
1: నమస్తే అండి. కళ్యాణి గారు, లాస్ట్ శ్రోత మీరే చెప్పండి.
3: చివరి
1: శ్రోత తొందరగా చెప్పాలి, టైం అయిపోతుంది, చెప్పండి.
3: మంచి చెడు చూసుకోవాలండి వృద్ధులు, ముసలి వాళ్ళను కొంచెము తిన్న వాటయానికి ఏమైనా మందులు వేసుకున్నావా, ఇవన్నీ వాళ్ళని ఒక మాట అడిగితే వినక వాళ్ళ మనసు ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా
1: ఉంటుంది.
3: ఈ కాలంలో డబ్బులకు ఎక్కువ విలువ ఇస్తున్నారు మేడం.
1: సమయము
3: ఉంటేనే తల్లిదండ్రులను చూసుకుంటాము, లేకపోతే కనుక ఆశ్రమాలు కాదు చేస్తాము అనే రకంగా అన్నారు మేడం.
1: అవునండి, మానవత విలువలు
3: తగ్గిపోతున్నాయి,
1: అవి మళ్ళీ రావాలంటే మనము ఒకసారి రియలైజ్ అవ్వాలి, ఒకసారి ఇలాంటి తప్పు అని మనకు తెలియాలండి ఫస్ట్. ఆ తప్పు మనం చేయకుండా ఉండాలంటే నైతిక విలువలతో పిల్లల్ని పెంచాలి.
3: పెంచాలి. ఇప్పుడు మనం చూసుకుంటేనే కదండి వృద్ధుల్ని, రేపు వాళ్ళు మనల్ని చూసుకుండేది. మనము వాళ్ళను సరిగ్గా చూసుకోకపోతే మా అమ్మ వాళ్ళే చూసుకోలేదు, మనమేం చూసుకుంటాం, ఏమవసరం మనకు, వాళ్ళేం పెద్ద బాగా చూసుకున్నారా మనం చూసుకోవడానికనే అభిప్రాయం వాళ్ళలో పడిపోతుంది.
1: అంతేనండి, మనము ఏం చేస్తామో పిల్లలు అదే చేస్తారు, గమనిస్తారు, అదే చేస్తారు,
3: అదే చేస్తారు. చూసుకుంటే వాళ్ళని కనుక క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి.
1: మన సమాజంలో మంచి చెడు ఎప్పుడు ఉంటుందండి, మంచిని విమర్శిస్తారు, చెడును కూడా విమర్శిస్తారు,
3: ఇది మంచిని కూడా విమర్శించే వాళ్ళు చాలా మంది తయారైతా అన్నారు.
1: అవునండి, అది

0: అది ఎప్పటికైనా ప్రమాదమేనండి. ఎప్పుడు
1: చేతులు ఉన్నప్పుడు ఇంత ముద్ద పెట్టడము అది పెద్ద పని ఏం కాదు మేడం. ఎప్పుడైతే వాళ్ళు మంచాన పడతారో అప్పుడు వాళ్ళని చూసుకోవడం, వాళ్ళకు ఇంత పెట్టడము, వాళ్ళ బాగోగులు చూసుకోవడం, కొంచెం పలకరిగడము, ఈ విధంగా చేస్తే వాళ్ళకు సంతోషము. చివరి కాలంలో ఇదే వాళ్ళకి కావాల్సింది.
0: ఓకేనండి, చాలా మంచి అభిప్రాయం తెలియజేశారండి సమయాభావం వల్ల. ఓకేనండి, ధన్యవాదాలు, నమస్తే.
1: నమస్తే.
0: ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 2 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: అది మూగ మనసులో మాట ఓ పిల్ల. వస్తావా మురిపిస్తావా, వస్తావా మురిపిస్తావా ఓ పిల్ల.
1: చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత మూగ మనసులు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట.

మీరు వింటున్నారు చిత్రసీమ కార్యక్రమంలో. తర్వాత ఆకలి రాజ్యం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత అమరజీవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట.

ఆడిట్.

0: సమాజాన్ని మేల్కొల్పడానికి, సామాజిక గమనాన్ని మెరుగుపరచడానికి ఒక్కో కాలంలో ఒక్కో వ్యక్తి తపన పడటం, శ్రమించడం ప్రపంచ చరిత్ర. అటువంటి మహనీయులను సంస్కర్తలంటాం, తాత్వికులంటాం, దార్శనికులంటాం. జనం వారిని మార్గదర్శకులని అనుసరిస్తారు, త్యాగమూర్తులని కీర్తిస్తారు, దైవ సమానులని గౌరవిస్తారు. అలాంటి మహానుభావుల్లో తెలుగునాట వెలుగులు నింపి సారస్వతానికి తాత్విక పార్శ్వాన్ని, సాహిత్యానికి జనమౌఖిక రూపాన్ని ఇచ్చిన వారు పోతులూరి వీరబ్రహ్మం గారు.
1: పోతులూరి వీరబ్రహ్మం గారి జీవిత విశేషాలు, బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక ప్రతి 2, 4, 5 గురువారాల్లో మధ్యాహ్నం 1:30 మీ మహిళా భారతిలో తప్పక వినండి బ్రహ్మం గారి తత్వప్రభ ధారావాహిక.

ప్రతి మంగళవారం మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో ప్రసారమవుతున్న వాట్సాప్ మహిళా రంజనిలో మహిళా శ్రోతలు మీకు నచ్చిన పాటలు వినాలనుకుంటే 8562 244 1119 అను నంబర్కు వాట్సాప్ చేయండి. గుర్తుంచుకోండి, ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో

0: ప్రతిరోజు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే మహిళా భారతి కార్యక్రమాలపై మహిళా శ్రోతలు తమ అభిప్రాయాలను మాతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా పంచుకోవచ్చు. మరి మహిళా శ్రోతలు, మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నంబర్లు 0852244197, మరొక నంబర్ 2441119. గుర్తుంచుకోండి, ప్రతి శనివారం మధ్యాహ్నం 1:30
1: చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:00. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్స్ ఎఫ్ఎం పై మా సాయంత్రం ప్రసారం 5:00 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ నమస్కారం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై సాయంకాల 2వ ప్రసారానికి స్వాగతం. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

ముందుగా మీరు విన్న ఆ పాట ఎంఎం కీరవాణి స్వరాలు గుర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పడిన ప్రేమ శిఖరం చిత్రగీతం అది. తరువాత వినండి

విన్న పాట తపస్సు చిత్రం నుండి మను పడిన వెన్నెలకంటి సాహిత్యం, సంగీతం రాజ్ కోటి. ఈ ప్రసారంలో 6:30 పల్లె ప్రాంతాల్లో నరకాసుర వద రంగస్థల పద్య నాటకం నుండి నరకాసురుని పాత్రలో శ్రీ పెయ్యల చంద్రశేఖర్ పాడిన రంగస్థల పద్యాలు వినవచ్చు. చిత్రసీమలో చివరిగా ఎస్వి కృష్ణారెడ్డి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన చంద్రబోస్ సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం ఊయల.

కొంతమంది నాలెడ్జ్ పెంచుకోవడానికి ఎన్నో బుక్స్ చదువుతూ వారి పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ ఉంటారు. మీరు మీ నాలెడ్జ్ పెంచుకోవడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వడానికి ప్రతి సోమవారం ప్రసారం అవుతున్న యువవాణిలోని ప్రజ్ఞ కార్యక్రమంలో పాల్గొనండి. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ప్రజ్ఞ కార్యక్రమం అత్యంత అవసరం. ఈ కార్యక్రమంలో మేమెన్నో సబ్జెక్ట్స్ నుండి ప్రశ్నలు అడుగుతాం. మరి మీరంతా ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో పాల్గొని మేమడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244417 లేదా 244119. ప్రతి సోమవారం యువవాణిలో ప్రజ్ఞ కార్యక్రమం సాయంత్రం 5:15 నుండి 5:50 వరకు కొనసాగుతుంది. పోటీ పరీక్షలకు వెళ్లే వారికి ఈ ప్రజ్ఞ ఎంతగానో ఉపయోగపడుతుంది. వినండి ప్రజ్ఞ లైవ్ క్విజ్ ప్రోగ్రామ్.

గుడ్ ఈవినింగ్ టు ఆల్. మా కార్యక్రమాలు వింటున్న శ్రోతలకు నమస్కారం. నేటి పాటలతో కూడిన యువరంజని కార్యక్రమానికి స్వాగతం.

మంచి మాటతో కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అసత్యం కంటే సత్యం కోటి రెట్లు శక్తివంతమైనది, మంచితనము కూడా అంతే.

నేటి యువరంజని కార్యక్రమంలో రక్తదానం, వృద్ధులు, సంగీతం ఈ మూడు అంశాలపై నేటి యువరంజని కార్యక్రమం వింటారు.

అస్సాం రైఫిల్స్లో టెక్నికల్ ట్రేడ్మెన్ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 354. అర్హతలు: పోస్టుకు సంబంధించి 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ పాస్ అయి ఉండాలి. వీటికి వయసు 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఎంపిక విధానం ఏమనగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, సిబిటి టెస్ట్, ఫిజికల్ అండ్ మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 28. మరిన్ని వివరాలకై https://www.assamrifles.gov.in/ని సంప్రదించగలరు.

హైకోర్టు సివిల్ జడ్జ్ పోస్టులకు జూనియర్ డివిజన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం ఖాళీల సంఖ్య 119. ఈ పోస్టులలో 96 డైరెక్ట్ రిక్రూట్మెంట్, అలాగే 23 రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా భర్తీ చేస్తారు. ఈ పోస్టులను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 26. వీటికి అర్హతలు, లా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోగలరు. వీటికి వయసు 35 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. మరిన్ని వివరాలకై https://aphsc.gov.in/ని సంప్రదించగలరు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది ఎప్పుడు ప్రారంభమైనది అనగా, ఐక్యరాజ్య సమితి 1990లో వృద్ధుల దినోత్సవాన్ని ప్రకటించింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమనగా, వృద్ధుల హక్కులు, గౌరవం, ఆరోగ్యం, భద్రత మరియు సంక్షేమంపై అవగాహన పెంచటం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. వృద్ధులు మన కుటుంబంలో ఉండటం వలన కుటుంబ సంబంధాలు బలపడతాయి. వృద్ధుల పాత్ర ఏమనగా, కుటుంబం, సమాజం అలాగే దేశాభివృద్ధిలో వృద్ధుల అనుభవం, జ్ఞానం, వారి సేవలను గుర్తించటం. వృద్ధులను గౌరవించటం, వారితో ప్రేమతో సహకరించటం, ఒంటరితనాన్ని తగ్గించి వారితో కలిసి మన సంతోషాన్ని పంచుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత. వృద్ధుల విషయంలో మనం పాటించాల్సిన విషయాలు ఏమనగా, ముందుగా వారితో ప్రేమగా మాట్లాడాలి, వారి మాటలను ఓపికగా వినాలి, వారిని చిన్నచూపు చూడకూడదు, గౌరవం ఇవ్వాలి, వారి అభిప్రాయాలు, నిర్ణయాలకు సాధ్యమైనంత గౌరవం ఇవ్వాలి. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. వైద్యుల సూచనల ప్రకారం ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆహారం విషయంలో సహాయం చేయాలి. వారి వయస్సు, ఆరోగ్య పరిస్థితికి తగిన ఆహారం వారికి అందించాలి. అంతేకాకుండా ఒంటరిగా వారిని విడిచిపెట్టకూడదు. వారితో మాట్లాడటం, కలిసి సమయం గడపటం చాలా ముఖ్యం. వృద్ధులకు సురక్షితమైన వాతావరణం కల్పించాలి. వారి అనుభవాలను గౌరవించాలి. వారి జీవిత కథలు, జ్ఞాపకాలు వినటం వారికి ఆనందాన్నిస్తాయి. స్వతంత్రతకు అవకాశమివ్వాలి. చేయగలిగిన పనులను స్వయంగా చేసుకునేలా ప్రోత్సహించాలి. చివరగా, వృద్ధాప్యం బలహీనత కాదు, అది అనుభవంతో నిండిన జీవిత దశ. వారికి మనమిచ్చే ప్రేమ, గౌరవం మన కుటుంబ విలువలను చూపిస్తుంది.

మీరింతవరకు వృద్ధులను ఎలా ప్రేమించాలి, వారితో ఎలా నడుచుకోవాలి అనే అంశంపై విన్నారు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

నేటి యువరంజని కార్యక్రమంలో మ్యూజిక్ యొక్క ప్రాముఖ్యత, అలాగే మ్యూజిక్ వినడం వలన కలిగే లాభాల గురించి ఇప్పుడు విన్నాం.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ఇంటర్నేషనల్ మ్యూజిక్ డేగా కొన్ని దేశాల్లో గుర్తిస్తారు. సంగీతం ద్వారా సంస్కృతి సృజనాత్మకతను ప్రోత్సహించటం దీని ఉద్దేశం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచంలోని అనేక దేశాల్లో వరల్డ్ మ్యూజిక్ డేని జరుపుకుంటారు. ఇది ఎప్పుడు ప్రారంభమైనదనగా 1882లో ఫ్రాన్స్లో ప్రారంభమైనది. సంగీతాన్ని అందరికీ చేరువ చేయటం, సంగీత కళాకారులను ప్రోత్సహించటం ప్రధాన ఉద్దేశం. వివిధ రకాల సంగీతాన్ని ప్రజల్లో ఉచితంగా ప్రదర్శించటం, వినడం ద్వారా సంగీతాన్ని ఆనందిస్తారు. సంగీతం వినడం వలన కలిగే అనేక లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంగీతం మన మనస్సును, భావోద్వేగాలను, అలాగే దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ వినడం వలన ఒత్తిడి దూరమవుతుంది. ప్రశాంతమైన సంగీతం మనసుకు విశ్రాంతిని కలిగించవచ్చు. ఇష్టమైన పాటలు వినడం వలన ఆనందాన్ని, ఉత్సాహాన్ని పెంచుతాయి. అంతేకాకుండా ఏకాగ్రతకు సంగీతం చాలా సహాయపడుతుంది. నిద్రకు ముందు ప్రశాంతమైన సంగీతం వినటం వలన రిలాక్స్ అవ్వడానికి మ్యూజిక్ ఉపయోగపడుతుంది. పాటలు వినడం ద్వారా గత అనుభవాలు, జ్ఞాపకాలు, వ్యక్తులు, అలాగే సందర్భాలు గుర్తు చేసుకోగలము. వ్యాయామంలో ఉత్సాహాన్ని పెంచుతుంది ఈ మ్యూజిక్. సృజనాత్మకతను ప్రోత్సహిస్తుంది సంగీతం. సంగీతం ద్వారా ఆలోచనలు, ఊహాశక్తిని ప్రేరేపించవచ్చు. ఒంటరితనాన్ని తగ్గించడంలో సంగీతం ఎంతగానో ఉపయోగపడుతుంది. సంగీతం చెవులకు మాత్రమే కాదు, మనసుకు కూడా ఒక అందమైన అనుభూతి.

పాటలతో కూడిన యువరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా రక్తదానం చేయటం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు వింటారు.

జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న భారతదేశంలో నిర్వహిస్తారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయటం అనే విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించటం. రక్తదాన దినోత్సవం ఎందుకు ముఖ్యమైనది అనగా, ప్రమాదాలు శాస్త్ర

చికిత్సలు, ప్రసవ సమయంలో సమస్యలు, కొన్ని వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం అవసరం కావచ్చు. ఆరోగ్యంగా ఉన్న అర్హులైన వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా ప్రాణాలను కాపాడటంలో సహాయపడవచ్చు. రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. మరి ఎవరు రక్తదానం చేయాలి అనగా, వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితి వంటి అర్హతలు నెరవేర్చిన ఆరోగ్యవంతులు మాత్రమే తుది అర్హతను రక్తదాన కేంద్రంలోకి వైద్య సిబ్బంది నిర్వహిస్తారు. రక్తదానం సురక్షితంగా ఉండాలంటే గుర్తింపు పొందిన రక్తదాన కేంద్రంలో, శిక్షణ పొందిన సిబ్బంది పర్యవేక్షణలో రక్తదానం చేయాలి. రక్తదానం వల్ల కలిగే ప్రయోజనాలేమనగా, ఒకరి రక్తదానం అవసరమైన రోగికి ప్రాణరక్షక సహాయంగా మారవచ్చు. రక్తదానం చేయటం వలన కలిగే ప్రయోజనాలు మరెన్నో. ముందుగా రక్తదానం చేయటం వల్ల ప్రాణాలు కాపాడవచ్చు. అత్యవసర సమయంలో రక్త నిల్వలు అందుబాటులో ఉండేందుకు సహాయపడుతుంది. సమాజానికి సేవ చేసిన భావన మనకు కలుగుతుంది. స్వచ్ఛంద రక్తదానం సామాజిక బాధ్యతకు మంచి ఉదాహరణ. రక్తదానానికి ముందు ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు జరుగుతాయి. సాధారణంగా రక్తపోటు, పల్స్, హిమోగ్లోబిన్ వంటి అంశాలను పరిశీలిస్తారు. రక్తదానం ద్వారా ఇతరులను కూడా ప్రోత్సహించవచ్చు. రక్తదానం చేయటం వల్ల ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలు తప్పనిసరిగా వస్తాయని చెప్పలేం. కానీ రక్తదానం చేస్తే శరీరంలోని మలినాలు తొలగిపోతాయి లేదా బరువు తగ్గుతారు. చివరిగా రక్తదానం చేయండి, ఒక ప్రాణానికి ఆశగా నిలవండి, అలాగే ప్రాణాలను కాపాడండి.

మీరు దానం చేసే కొద్దిపాటి రక్తం అత్యవసర సమయంలో ఉన్న రోగిల పాలిట అమృత కలశంలా వారికి మరో పునర్జన్మనిస్తుంది.

ఇదండి నేటి యువరంజనీ కార్యక్రమం. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు వాట్సాప్ ద్వారా తెలియచేయగలరు. మా వాట్సాప్ నెంబర్ 8522441977. రేపటి యువవాణి కార్యక్రమంలో ఈ వారంలో జరిగిన క్రీడా విశేషాలు, విద్యా ఉద్యోగ సమాచారం వింటారు.

భారత్లో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. 8:15 మరియు 9:30 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి. ఈ రాత్రి 10:00 20వ ఆసియా క్రీడల 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:20 ప్రాంతీయ లలిత మరియు జానపద సంగీత జాతీయ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి కోల్కతా నుండి శ్రీ తులిలేఖ దత్తగారిచే లైట్ నాజరల్ గీతి మరియు ఆకాశవాణి పాట్నా నుండి శ్రీ వందనా కుమారి గారిచే భోజ్పురి జానపద సంగీతం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తిరంజనిలు శ్రీ కనకదార స్తోత్రం మరియు నాట్య కలం వింటారు. సూక్తరత్నవళిలో 6:30 శ్రీ ఎస్ అబ్దుల్ హక్ గారు అందించే సూక్తులు వింటారు. 7:00 ప్రసార విశేషాలు. కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15 చరిత్రలో ఈరోజు సమాచార వేదిక. అనంతరం శ్రీమతి శైలజాకుమారి గారి వ్యాఖ్యానంలో దార్శనిక భారత్ గురించిన కొన్ని వివరాలు. ఆ తర్వాత గాంధీ జయంతి సందర్భంగా శ్రీ ఎస్ఎం భాష గారి వ్యాఖ్యానంలో కొన్ని వివరాలు వింటారు. చివరగా భాగవత కథాసుధ 10వ స్కందం 4వ భాగం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య హేమలత గారు. ఈ కార్యక్రమాలన్నీ రేపటి కాంతిరేఖల్లో. ఎనిమిది గంటల 30 నిమిషాలకు వార్తా వ్యాఖ్య. సినీ గీతాల చిత్రమంజరి 8:35 వింటారు. 9:00 హలో అభిరుచి. రేపు ఉదయం 10:00 సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. వాట్సాప్ల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాల మనోరంజని 10:15 11:00 మరియు 2:15 చిత్రసీమ హిందీ చిత్రగీతల ఫిల్మీ కానీ 11:30 వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12:05 మరియు 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంపీఎన్ సేతురామన్ మరియు శ్రీ ఎంపీఎన్ పొన్నుస్వామి గారులచే నాదస్వర ద్వయం ప్రసారమవుతుంది. మహిళా భారతిలో రేపు మధ్యాహ్నం 1:30 శ్రీమతి బి సృజనకుమారి గారిచే భట్టి విక్రమార్క బేతాళ కథల ధారావాహిక. అనంతరం వంటావార్పు వింటారు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.
1: This is Akashwani, the news read by Anuja Kumar. Prime Minister Narendra Modi has said the country is moving rapidly on the reform express and the institutions that conduct examinations must also work on reforms that are the need of the country. The Prime Minister was addressing the centenary celebrations of the Union Public Service Commission, UPSC, at Bharat Mandapam in New Delhi today. He said today, 21st century India is moving forward with a new work culture and its core principle is pro-people, proactive, good governance. He stressed on the need to bring young people into public services who are drawn not to public office but to public service.
2: हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भविष्य की जरूरतों के अनुरूप बनाना होगा. हमें ऐसे युवाओं को पब्लिक सर्विस में लाना होगा जो पब्लिक ऑफिस से नहीं पब्लिक सर्विस से आकर्षित हो. इसलिए जरूरी है कि रिक्रूटमेंट की परीक्षा सिर्फ यह न परखे कैंडिडेट कितना जानता है बल्कि वो यह भी देखे युवा सिविल सर्विसेज में आना क्यों चाहता है.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాళ్లకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు.

0: మూడేళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలో పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సామాజిక పింఛన్ల పంపిణీలో ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 100 కోట్ల రూపాయలతో ప్రకాశం జిల్లాతో కలిపి 10 జిల్లాలను అభివృద్ది చేస్తామని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తున్నామని తెలిపారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ రికార్డులను భద్రంగా పెడుతున్నామని వివరించారు. ఇప్పటికే 5.5 లక్షల ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించామని చెప్పారు. పౌర సేవలను ప్రజలకు దగ్గర చేసేలా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ఏపీ బ్రాండ్ ని పునరుద్ధరించాం, పారిశ్రామికవేత్తల్లో నమ్మకాన్ని కల్పించాం. మొన్నటి వరకు మీరు చూస్తే పారిశ్రామికవేత్తలు పరిగెత్తారు, రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి క్యూ కడుతున్నారు, అదే ఏపీ బ్రాండ్. 2.5 సంవత్సరాలు 22 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 20 లక్షల మందికి ఉద్యోగాలు, అదే ఈ రోజు మేము చేసే పని.
0: రాష్ట్రంలో 2026-27లో శనగ విత్తనాల సరఫరాను 150,000 నుంచి 2,50,000 క్వింటాల్కు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. 80% రాయితీతో కంటింజెన్సీ విత్తనాల పంపిణీ చేస్తున్నామని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే 40,000 క్వింటాలు రైతు సేవా కేంద్రాలకు చేరాయని వెల్లడించారు. మిగిలిన విత్తనాల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విత్తన రాయితీ కోసం 240 కోట్ల రూపాయలకు అదనంగా 109 కోట్ల రూపాయలతో కలిపి మొత్తం సుమారు 348 కోట్ల రూపాయలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు. రాష్ట ప్రభుత్వం శనగ విత్తనాల రాయితీని 25% నుంచి 35% పెంచిందని వివరించారు. అదేవిధంగా శనగ విత్తనాల సబ్సిడీకి గతంలో ఉన్న 29 కోట్ల రూపాయలను ఈ ఏడాది 78.75 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ హైకోర్టు తీర్పులో పేర్కొన్న వివరాలకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చిస్తామన్నారు. ఎన్నికలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలపై హైకోర్టు సానుకూలంగా స్పందించిందని మంత్రి వివరిస్తూ,
2: ఎలక్షన్స్ కి యాక్చువల్ గా ఈ రోజు జడ్జిమెంట్ వచ్చింది. అయితే జడ్జిమెంట్ మొత్తం నేను పూర్తిగా స్టడీ చేయలేదు. జడ్జిమెంట్స్ ఎవరైతే లాయర్లు చెప్పిన ప్రకారం ఒక బీసీ రిజర్వేషన్ తప్ప మిగతా అన్ని ఏదైతే ప్రభుత్వం అఫిడవిట్ ఇచ్చిందో దాని ప్రకారం జడ్జిమెంట్ వచ్చిందని తెలియజేశారు. దాన్ని పూర్తిగా స్టడీ చేసిన తర్వాత గవర్నర్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాని మీద ముందుకు పోయి ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ అనేవి ముందుకు తీసుకోవటం జరుగుతుంది.
0: స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయిస్తూ రాష్ట ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లెలో జరిగిన సభలో మాట్లాడుతూ ఈ అంశంపై సుప్రీంకోర్టులో అప్పీలకు వెళ్తున్నామని తెలిపారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకురావడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని రాష్ట చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఇందులో భాగంగా లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రస్తుతం సాగుతోందని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7వ తేదీ నుంచి నేతన్నల సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. మొదటి విడతలో 71,536 మందికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. 2వ విడతలో ఆర్థిక సహాయం కోసం రాష్ట వ్యాప్తంగా 36,632 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హుల ఎంపిక ప్రక్రియ గడువు నిన్నటితో ముగిసిందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చడానికి జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జాతీయ విద్యా విధానంలో ప్రధాన అంశాలు అనేకమున్నాయి. పాఠశాల విద్య నిర్మాణంలో పాత విధానాన్ని రద్దు చేసి దాని స్థానంలో ఫౌండేషనల్, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా మాతృభాషకు ప్రాధాన్యత కల్పించారు. కనీసం 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు బోధన మాతృభాష లేదా స్థానిక భాషలో ఉండాలన్నది జాతీయ విద్యా విధానంగా రూపొందించారు. విద్యపై కేంద్ర ప్రభుత్వం కేటాయించే మొత్తాన్ని స్థూల జాతీయ ఆదాయంలో 6% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ విద్యా విధానం మీద ప్రధానమంత్రి నరేంద్ర

0: మోదీ ఒక సందర్భంలో ఇలా మాట్లాడుతూ,
1: అభి తక్ జో హమారీ శిక్షా వ్యవస్థ హై ఉస్మే వాట్ టు థింక్ పర్ ఫోకస్ రహా హై జబ్కి ఇస్ శిక్షా నీతి మే హౌ టు థింక్ ఉస్ పర్ బల్ దియా జా రహా హై. రాష్ట్రీయ శిక్షా నీతి మే పఢాయీ కే లియే లంబా చౌడా సిలబస్ హోతా హై ఉస్కి అనివార్యతా కో కమ్ కియా జాయే. అబ్ కోషిష్ యే హై కి బచ్చో కో సీఖనే కే లియే ఇంక్వైరీ బేస్ డిస్కవరీ బేస్ డిస్కషన్ బేస్ ఔర్ ఎనాలిసిస్ బేస్ తరీకో పర్ జోర్ దియా జాయే.
0: విశాఖపట్నంలో నవంబర్ 12-13 తేదీల్లో జరగనున్న 31వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026కు సన్నాహకంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 లో భాగంగా ప్రాంతీయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, సమతుల్య అభివృద్ది సాధించడం, స్థానిక ఎంఎస్ఎంఈలను పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములను చేయడమే ఈ సదస్సుల ప్రధాన లక్ష్యమని మంత్రి వెల్లడించారు. ఈ నెల 7వ తేదీన విశాఖపట్నం, 12న కాకినాడ, 16న గుంటూరు, 23న అనంతపురం, 26న తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయని కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విజయవాడ రైల్వే స్టేషన్ పరిసరాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని డీఆర్ఎం మోహిత్ సోనకియా ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించారు. విజయవాడ డీఆర్ఎం కార్యాలయ అధికారులతో పాటు రైల్వే స్టేషన్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహిత్ సోనకియా మాట్లాడుతూ, రైలులో ప్రయాణించే ప్రయాణికులు చెత్తను ప్లాస్టిక్ వస్తువులను బయట వేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా విజయనగరాన్ని 2027 నాటికల్లా తీర్చిదిద్దేందుకు అధికారులు చిత్తశుద్దితో పనిచేయాలని కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కోరారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్స్ కంట్రోల్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. గిరిజన రైతుల అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని గిరిజన సహకార సంస్థ జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా విశాఖలోని జీసీసీ కార్యాలయంలో ఉన్న అరబికా అరకు వ్యాలీ కేఫ్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ, ప్యారిస్ వంటి అంతర్జాతీయ నగరాలతో పాటు దావోస్లో కూడా అరకు కాఫీని పరిచయం చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో అరకు కాఫీ ప్రత్యేకతను చాటుకున్నామని తెలియజేశారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాజీవ్ గాంధీ పార్కులో ఏక్ ఘంట ఏక్ సాథ్ కార్యక్రమాన్ని సిబ్బంది ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, నగరపాలక సంస్థ సిబ్బంది సమిష్టిగా పాల్గొని ఒక గంట పాటు పార్కు ప్రాంగణంలో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వచ్చే 3 ఏళ్లలో 35,000 కోట్ల రూపాయలతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తామని మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. నేతన్నల సేవలో పథకం కింద 2వ విడత ఆర్థిక సహాయాన్ని త్వరలో అందిస్తామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. శనగ విత్తనాల సరఫరాను ఈ ఏడాది 150,000 నుంచి 250,000 క్వింటాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కె అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రిణా మోదినా ప్రోక్తం యత్ సంఘలోక్ సేవా ఆయోగస్య శతవార్షికీ యాత్రాయాం జన విశ్వాసః అక్షుణ్ణః అస్తి. జన సహభాగితాయాః సంవర్ధనాయ శ్వః దేశవ్యాపీ విశేష గ్రామ సభాః సమాహూయంతే. రక్షామంత్రిణా రాజనాథ సింహేన రక్షా ప్రబంధాయ ఏకీకృత విత్తీయ వ్యవస్థాయాః ఆవశ్యకతా ప్రోదీరితా. నాగరిక విమానయన్ మంత్రిణా వైమానికస్య కెప్టెన్ స్మిత్ మచ్చారస్య శౌర్యస్య భూరిశః ప్రశంసా విహితా. అపి చ క్రీడా వార్తాసు. ఏషియాయి క్రీడాసు భారత పురుష హాకీ దళేన పాకిస్తానం పరాభూయ అంతిమ స్పర్ధాయాం ప్రవేశః సమధిగతః. అథ వార్తాః విశదీకృత్య. అద్య నవదిల్ల్యాః భారతమండపే సంఘ లోక సేవా ఆయోగస్య శతాబ్ది సమారోహం సంబోధ్య

పల్లె ప్రాంతాల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో నరకాసుర వధ రంగస్థల పద్య నాటకం నుండి నరకాసురుని పాత్రలో శ్రీ పెయ్యల చంద్రశేఖర్ పాడిన రంగస్థల పద్యాలు విందాం. ఇందుకు హార్మోనియం సహకారం శ్రీ వై కృష్ణమూర్తి

కాళాహలధరం గంగాధరం శంకరం, వందే చంద్రధరం జటాధూటధరం చర్మాంబరం, వందే వక్షవ శంకరం భవకరం భస్మ ప్రభావాసురం, వందే శాంతి సుఖంకరం శుభకరం, వందే శాంతి సుఖంకరం.

భక్తవశంకర సర్వలోక శుభంకర ఆశ్రిత మన దీక్షా బద్దన కంకణ దారుడైన నేను నిన్ను ఏమని వర్ణింతునయ్యా. సర్వ ప్రమదగణములకు సవిసేవమనునవై ధవలాచలమున జగదామ సహితుడవై లోక సంరక్షణ మునర్చు నీ దివ్య స్వరూపము నేనేమని కొనియాడును స్వామి. అండపిండ బ్రహ్మాండములన్నీ నిండి ఉన్న అఖిల లోకములకు ఆధారుడము నీవు, నాకు సాక్షాత్కరింపవా. ఓం నమశివాయ, ఓం నమశివాయ. శంకర గౌరీ వరద, నీ మహత్తర దివ్య స్వరూపము నాకు సాక్షాత్కరింపవా స్వామి. భక్తజన ఆశ్రిత మందారుండవకు నీ పేరు సార్థక మునరింపవా తండ్రి. తండ్రి పరమేశ్వర, పరమనిష్టాగరిష్ఠుడనై నిద్రాహార వర్జితుడనై నీ దర్శనమర్తించుచున్న నా ప్రార్థన ఆలకింపవా స్వామి. శరణన మాత్రమున శయన వచ్చి కాపాడే కరుణామూర్తివే, నీ పాదారవిందము పూజించుచున్న నా రోదన అరణ్య రోదనేనా, నా ఆవేదనకు అంతమే లేదా స్వామి. తండ్రి పరమేశ్వర, శంభో శంకర, ఎందులకు స్వామి నాపై ఇంత కఠిన పరీక్ష?

స్వామి విరూపాక్ష, నీ సాక్షాత్కారము సాధింపలేని ఈ జన్మ నాకెందులకు? నేను ప్రాణత్యాగానికే సిద్ధం స్వామి, నేను ప్రాణత్యాగానికే సిద్ధము స్వామి.

నమశివాయ. ఆహా దేవాది దేవా, దేవాది దేవా, అనుగ్రహించితివా తండ్రి, అనుగ్రహించితివా. అరహర మహదేవ శంభో శంకర, అరహర మహదేవ శంభో శంకర, పాహి మాం, పాహి మాం, పాహి.

మీ అనుగ్రహము అపారము అమోఘము అర్థింపమందురా మహేశ్వర, అర్థింపమందురా. ధన్యోస్మి దేవ, ధన్యోస్మి. పార్వతీరమణ, నా తల్లిడల పక్షపాతము చూపినా పక్షపాతి నా దయాపాత్రుడు కావలే. సుర ఊరగ యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య దేవగణములచే నాకు మరణమే లేకుండా ఉండవలను. అని మధ్య అష్టసిద్ధులు నా హస్తగతము కావలను. సర్వకాల సర్వావస్థల యందు నన్ను పోషించుటకై నీ హృదయ క్షేత్రమున నీవు నిలిచి ఉండవలను. శత్రువులు నా చూపుకే సొమ్మసిల్లవలను. నా క్రోధమున నీ పాలనేతాగ్ని ప్రోజ్వరింపవలను. జగదేక పూజ్యులకు నా మాతృశ్రీకి దక్క నన్ను నిర్జింపగల శక్తి సమస్త లోకములందు ఎవరికి ఏ కాలమున లేకుండా ఉండవలను. అనుగ్రహింపు నీలకంట, అనుగ్రహింపు. ఆహా, ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. జయము విజయము మహావిజయము. ఈ నరకుడు నానాముఖ సంపన్నుడు, మృత్యుంజయుడు, సకల జగత్తుకే చండ శాసనుడు, చతుష్ట భువన సంక్షోభకుడు, సమస్త శాస్త్ర పద్మవితాగ్నిహోత్రుడు, నా వీర విక్రమ పరాక్రమంతో అజేయుడై సమస్త లోకములను ఆక్రమించదా, ఆ పాక శాసనుని పదవీభస్సుని గావించదా, చింతామణి పీఠము అధిష్ఠించదా, కల్పతరువు కామధేనువును కైవసము చేసుకునేదా, అమరావతిని నేలమట్టము గావించదా, నా మాతృశ్రీ పరావాగ్నికి ప్రతీకారము నెరవేర్చుకునేదా.

నారాయణ నారాయణ నామము లేకుండా చేసి నరకాసుర నరకాసుర నామము పలికించదా? నీ నామమునకు పరిరక్షణ లేదు, నీ పరిరక్షణ లేదు, నీ పతనము ఖాయము, ముమ్మాటికి ఖాయము. మహాదేవ శంభోశంకర. నారద ముందు వందనములు. మునీంద్ర, తమ ఆశీర్వాద ఫలమున నా తపస్సు సఫలీకృతమైనది. ఏమందువా?

మహర్షి, మీ ఆశీస్సుల వలన పరమేశ్వరుడు ఆ నారాయణుపై ప్రతీకారం నెరవేర్చుటకు తగిన వరములే ఒసగినాడు. అవునవును, అదిగో దేవేంద్ర, ఓరి దేవేంద్ర, నాచే నీ అమరావతిని నేలమట్టముగా వించదా.

ఆ ఊర్వశికి గర్భభంగం కావించదా? ఓ ఊర్వశి, అదే వచ్చుతున్నాను. ఊర్వశ, అలా చక్కగా ఉన్నావే ఊర్వశి. ఓహో, సౌందర్య రేఖ ఊర్వశియా? వెతకబోవు తీయా, కాలికి తగిలినట్టున్నదే. ఎందుల కా భయం.

తపో నింద చేసి నిత్యలగజేందుని మోదరస ప్రణా.

మీరింతవరకు నరకాసుర వధ రంగస్థల పద్య నాటకం నుండి నరకాసురుని పాత్రలో శ్రీ పెయ్యల చంద్రశేఖర్ పడిన రంగస్థల పద్యాలు విన్నారు.

ఈనాటి పల్లె ప్రాంతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు.

తీగజాతి కూరగాయల సాగు గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో సుమారు 11,956 హెక్టార్లలో 249,110 టన్నుల దిగుబడితో అన్ని రకాల పందిరి కూరగాయలను సాగు చేస్తున్నారు. వీటిలో ఆనప, గుమ్మడి, పొట్ల, కాకర, బీర, దోస అలాగే బూడిద గుమ్మడి ముఖ్యమైనవిగా చెప్పుకోవచ్చు. ఈ పంటలకు వేడి వాతావరణం చాలా అనుకూలమైనవి. నీటి నిలుపుకునే తేలికపాటి బంకమట్టి నేలలు, బరువైన ఎర్ర నేలలు కూడా అనుకూలమైన నేలలుగా చెప్పుకోవచ్చు. విత్తే సమయాన్ని మనం గమనించుకున్నట్లయితే ఆనప, దోస, కాకరలో ఖరీఫ్ సమయంలో జూన్ నుండి జులై చివరి వరకు విత్తుకోవచ్చు. రబీలో చూసుకున్నట్లయితే జనవరి 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే గుమ్మడి, పొట్ల కూరగాయల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై వరకు, రబీలో డిసెంబర్ నుండి జనవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. బీర, బూడిద గుమ్మడి ఈ పంటల్లో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి ఆగస్టు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు. రబీలో డిసెంబర్ 2వ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. అలాగే దొండలో చూసుకున్నట్లయితే ఖరీఫ్లో జూన్ నుండి జులై చివరి వరకు నాటుకోవచ్చు. చలి తక్కువగా ఉండే కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా నాటుకోవచ్చు. అలాగే విత్తే పద్దతి గురించి

మనం గమనించుకున్నట్లయితే భూమి మీద పాకించే పొదలకు వర్షాకాలంలో నీటి కాలువలకు తోడుగా మురుగునీరు పోవటానికి 2 మీటర్ల దూరంలో కాలువలు చేసుకోవాలి. వేసవిలో వేసే పొదలకు పొలం అంతటా నీటిపారుదల కోసం బోదలను చేసుకోవాలి. అన్ని రకాల పొదలకు 3 విత్తనాలను 1 నుండి 2 సెంటీమీటర్ల లోతుగా విత్తుకోవాలి. దొండకు చూపుడు వేలు లావుగల కొమ్మలు 4 కణుపులు గలవి 2 చొప్పున నాటుకోవాలి. అన్ని తీగజాతి కూరగాయలను వర్షాధార పంటకు 15 సెంటీమీటర్ల పొడవు 10 సెంటీమీటర్ల వెడల్పు కొలత గల పాలిథిన్ సంచుల్లో విత్తుకుని 15 నుండి 20 రోజులు పెరిగిన తర్వాత అదును చూసుకుని పొలంలో నాటుకోవాలి. అలాగే దీనిలో విత్తన శుద్ధిని మనం గమనించుకున్నట్లయితే కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరం, అలాగే 5 గ్రాముల చొప్పున ఇమిడాక్లోప్రిడ్ ఒకదాని తర్వాత మరొకటి కలిపి విత్తన శుద్ది చేసుకోవాలి. ఆ తర్వాత 100 గ్రాముల విత్తనానికి 2 గ్రాముల చొప్పున ట్రైకోడర్మా విరిడితో విత్తన శుద్ది చేసి విత్తుకోవాలి. దీనిలో ఎరువులు ఏ విధంగా వేసుకోవాలి అంటే విత్తే ముందు ఎకరాకు 8 నుండి 10 టన్నుల పశువుల ఎరువు, 32 నుండి 40 కిలోల భాస్వరం, 16 నుండి 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను గుంటల్లో వేసుకోవాలి. నత్రజని ఎరువును 32 నుండి 40 కిలోలు 2 సమపాళ్లుగా చేసి విత్తిన 25 నుండి 30 రోజులకు ఒకసారి, అలాగే పూతా పిందే దశలో మరొకసారి వేసుకోవాలి. మొక్కకు దగ్గరలో ఎరువులను వేసుకోకూడదు. ఎరువులను వేసిన వెంటనే మట్టిని కప్పి నీటిని పెట్టాలి. అలాగే ఈ తీగజాతి కూరగాయల్లో కలుపు నివారణ అంతర కృషి గురించి మనం చూసుకున్నట్లయితే కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి. 2 నుండి 3 తడుల తర్వాత మట్టిని గుల్ల చేసుకోవాలి. ఎకరాకు పెండిమిథాలిన్ 1.2 లీటర్లు 200 లీటర్ల నీటి కలిపి విత్తిన 24 నుండి 48 గంటల్లోపు తడి నేలపై పిచికారీ చేయాలి. మొక్కలు 2 నుండి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ కలిపి ఆకులపై పిచికారీ చేస్తే ఆడపూలు ఎక్కువగా పూసి పంట దిగుబడి బాగా ఉంటుంది. సిసిసి 250 మిల్లీగ్రాములు లేదా మాలిక్ హైడ్రోజైడ్ 50 మిల్లీగ్రాములు లీటర్ నీటికి కలిపి కూడా ఈ దశలో పిచికారీ చేసుకోవచ్చు. కాకర పొట్ల పంటలకు తప్పనిసరిగా పందిరివేసి తీగలు పాకించాలి. పొట్లలో 3 నుండి 4 రోజుల పిండెకు చివరన చిన్న రాయిని పురికొసతో కట్టాలి, లేకుంటే కాయలు మెలితిరిగిపోతూ ఉంటాయి. ఆనప, బీర, పొట్ల, కాకర పంటలను పందిళ్లపై పెంచితే నాణ్యత గల కాయలు ఏర్పడి మంచి మార్కెట్ రేటు లభిస్తుంది. అలాగే నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే గింజ విత్తే ముందు పొలంలో నీరు పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్రతి 3 నుండి 4 రోజులకొకసారి గింజ మొలకెత్తే వరకు నీరు పెట్టుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పాదు చుట్టూ 3 నుండి 5 సెంటీమీటర్ల మందం మట్టి ఎండినట్లుగా కనిపించినట్లయితే నీటిని ఇచ్చుకోవాలి. మామూలుగా వారానికొకసారి చొప్పున తడులివ్వాలి. నీరు ఎక్కువ కాలం పాదు చుట్టూ నిల్వ ఉండకూడదు. వేసవి పంటకు 4-5 రోజులకొకసారి నీరు ఇవ్వాలి. తీగజాతి కూరగాయల్లో సస్యరక్షణ గురించి మనం చూసుకున్నట్లయితే ముందుగా గుమ్మడి పెంకు పురుగులు, వీటి పిల్ల పురుగులు పెరుగుదల దశలో ఉన్న ఆకులను పూలను కొరికి తింటూ ఉంటాయి. ఇవి తీవ్ర దశగా ఉన్నప్పుడు ఆకులను పూలను పూర్తిగా తిని నష్టాన్ని కలుగుచేస్తాయి. దీని నివారణకు థయోడికార్బ్ 1 గ్రాము లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అట్లాగే పొట్ల ఆకు పురుగు గురించి మనం చూసినట్లయితే దీని గొంగళి పురుగులు పంట పెరుగుదల దశలో అలాగే పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి. దీని నివారణకు క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీలీటరు లేదా క్వినాల్సిఫాస్ 2 మిల్లీలీటరు లేదా థయోడికార్బ్ 1 గ్రాము లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా నవాల్యురాన్ 1 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి దీనిలో ఏదో ఒక మందును పూతకు ముందు దశలో చల్లుకోవాలి. తర్వాత పండుయగ గురించి మనం గమనించుకున్నట్లయితే పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూతా పిందెల్లోనికి చేరి కాయలను తిని పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు పూతా పిందె దశలో మలాథియాన్ 2 మిల్లీలీటర్ లీటర్ నీటి కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. 100 మిల్లీలీటరు మలాథియాన్ దాంతోపాటుగా 100 గ్రాముల చక్కెర లేదా బెల్లం పాకం లీటర్ నీటి కలిపి మట్టి ప్రమిదల్లో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది ఒక విషపు ఎరగా పనిచేస్తుంది. ఎకరాకు 2 పండుయగ లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకుని పురుగు ఉధృతిని తెలుసుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టాలి. తద్వారా ఈ పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. తర్వాత తెగుళ్ల విషయం మనం గమనించుకున్నట్లయితే ముందుగా బూజు తెగులు,
ఈ తెగులు ఒక మాదిరి వర్షంతో కూడుకున్న చల్లని వాతావరణంలో పంటను ఆశిస్తుంది. మొదట్లో ఆకులపై లేత ఆకుపచ్చ, ముదురాకుపచ్చ కలిపి మొజాయిక్ వలె కనిపిస్తుంది. తర్వాత ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగు భాగాన ఊదారంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి ఎండిపోతాయి. ఈ తెగులు నివారణకు మాంకోజిప్, దాంతోపాటు మెటాలాక్సిల్ కలిపి

0: ఆకుల కన్నా దాదాపు 20 రోజుల వయసున్న ఆకులపై ఈ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణకు 1 మిల్లీలీటరు ట్రైడ్మార్ఫ్ లేదా 1 మిల్లీలీటరు డైనోకాప్ మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తర్వాత ప్యూజేరియం వేరుకుళ్ళ తెగులు గురించి చూసుకున్నట్లయితే దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ తెగులు సోకిన తీగలు వడలిపోయి అకస్మాత్తుగా ఎండిపోతాయి, ఆకులు వాడిపోతాయి. ఈ శిలీంధ్రం భూమిలో ఉండి వ్యాపిస్తూ ఉంటుంది. దీని నివారణకు బోర్డో మిశ్రమము 1% లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ మందును లీటర్ నీటికి 3 గ్రాముల చొప్పున కలిపిన ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ నేల తడిసేలా 10 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పోయాలి. ఈ శిలీంధ్రం భూమిలో ఉంటుంది కనుక పంట మార్పిడిని ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఆఖరి దిక్కులో వేపపిండి 250 కిలోలు ఎకరాకు వేసుకుని కలియ దున్నినట్లయితే ఈ యొక్క కుళ్ళు పంటను ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. పంట వేసిన తర్వాత ట్రైకోడర్మా విరిడి కల్చర్ను పశువుల ఎరువులో అభివృద్ది చేసి భూమిలో పాదుల దగ్గర వేసుకోవాలి. తర్వాత వెర్రి తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే ఈ తెగులు ఆకుల ఇన్నుల మధ్య మందంగా చారలు ఏర్పడి పెలుసుగా మారి గిడసబారిపోయి పూతాపిందే ఆగిపోతుంది. దీని నివారణకు తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేసుకోవాలి. తెగులును వ్యాప్తి చేసే పేనుబంక పురుగులను లీటర్ నీటికి 2 మిల్లీలీటరు చొప్పున థైమిటోయేట్ లేదా మిథైల్ డెమటాన్ కలిపి పిచికారీ చేసి నివారించుకోవాలి. తర్వాత పక్షికన్ను తెగులు గురించి మనం చూసుకున్నట్లయితే ఈ తెగుల వల్ల పంట ఆకులపై కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. ఇవి పిండి దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు లేదా కార్బండిజం 1 గ్రాము లేదా కార్బండిజం దాంతోపాటుగా మాంకోజిబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని 10 రోజులకొకసారి చొప్పున 2 సార్లు పిచికారీ చేయాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటించినట్లయితే తీగజాతి కూరగాయలను తెగుళ్ల నుండి పురుగుల నుండి కాపాడుకుని మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వ్యక్తిత్వ వికాసం అంటే మన ఆలోచనలు, మాటతీరు, ప్రవర్తన, అలవాట్లు, నైపుణ్యాలు, అలాగే భావోద్వేగాలను క్రమంగా మెరుగుపరుచుకోవటం. నేటి యువత పర్సనాలిటీ డెవలప్మెంట్ని ఎలా అలవరుచుకోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం మంచి వ్యక్తిత్వం, మంచి జీవితం. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855-2244-197 లేదా 2441-19 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి మంచి వ్యక్తిత్వం, మంచి జీవితం.

ఈ ప్రసారంలో 7:15 పంటసీమల్లో బాతుల పెంపకంలో మెలకువలు ఈ అంశం గురించి ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శకుంతలాదేవి గారి ప్రసంగం అనంతరం రైతులకు సూచనలు వింటారు.

ఈ రాత్రి 8 గంటలకు దార్శనిక భారత్. ఇందులో భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో.

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో తప్పక వినండి భాగవత కథాసుధ.

కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15 శ్రీమతి శైలజాకుమారి గారి వ్యాఖ్యానంలో దార్శనిక భారత్ గురించిన కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం వినవచ్చు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎం భాష గారు

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతి నెల 1, 2, 3 శుక్రవారాల్లో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశం సంస్కరణ విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని, పరీక్షలు నిర్వహించే సంస్థలు కూడా దేశ అవసరాలకు తగినట్టుగా సంస్కరణలపై దృష్టి పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ఈరోజు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, పరీక్షను కేవలం ఒక ఈవెంట్గా చూడకూడదని, అది యువత భవితకు సంబంధించిన విషయమని అన్నారు. కొన్ని నెలల ఆలస్యం కూడా యువతకు ఇబ్బందులు కలిగిస్తుందని, అందుకే పరీక్షల నిర్వహణ వ్యవస్థ సమయపాలన సూత్రాన్ని పాటించాలని మోదీ సూచించారు.
1: హమే ఏసే యువకో పబ్లిక్ సర్వీస్ మే లానా హోగా జో పబ్లిక్ ఆఫీస్ సే నహీ పబ్లిక్ సర్వీస్ సే ఆకర్షిత హో. ఇస్లియే జరూరీ హై కి రిక్రూట్మెంట్ కి పరీక్ష సిర్ఫ్ యహ నా పర్ఖే కేండిడేట్ కితనా జాన్తా హై బల్కి వో యహ భీ దేఖే కి వహ యువా సివిల్ సర్వీసెస్ మే ఆనా క్యో చాహతా హై.
0: యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణంలో తరాలు, ప్రభుత్వాలు, సాంకేతికత, సిలబస్లు మారినప్పటికీ ఈ సంస్థపై ఉన్న నమ్మకం మాత్రం చెక్కు చెదరలేదు.

0: లేదని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. నేటి 21వ శతాబ్దపు భారతదేశం సరికొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని, దాని మూల సూత్రం ప్రో పీపుల్ ప్రోయాక్టివ్ గుడ్ గవర్నెన్స్ అని ఆయన అన్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈరోజు న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్స్లో స్వచ్ఛతాహీ సేవ ప్రచారంలో భాగంగా నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి దేశవ్యాప్తంగా ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారని తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆలయాలు, సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా వీలైన చోట ప్రతి ఒక్క భారతీయుడు స్వచ్ఛతా సేవ ద్వారా తోడ్పాటునందించాలని కోరారు. మన దేశాన్ని, సంస్థలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి సామూహిక బాధ్యత అని ఆయన అన్నారు. అలాగే ఐఐఎంసీ ప్రాంగణంలో మొక్కనాటి ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కేవలం మొక్కలు నాటడమే కాకుండా వాటిని నిరంతరం సంరక్షించాలని విద్యార్థులను కోరారు. త్రివిధ దళాల మధ్య ప్రస్తుతం ఏ రకంగానైతే సమన్వయం, సమైక్యతను పాటిస్తున్నారో అదే స్ఫూర్తిని రక్షణ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో కూడా అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన రక్షణ గణాంక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక వ్యవస్థలు కూడా అనుసంధానమైతే మొత్తం రక్షణ నిర్వహణ మరింత సమర్థవంతంగా మారుతుందని చెప్పారు. రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తాన్ని కలిపి ఉంచే అనుసంధానంగా ఈ విభాగం పనిచేస్తుందని, ఇది రక్షణ వ్యవస్థకు వెన్నెముక లాంటిదని అన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిటింగ్లో ఉత్తమ పద్ధతులను అవలంబించి వాటిని తమ విధుల్లో అంతర్భాగం చేసుకోవాలని, అలాగే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా మారుతున్న ప్రమాణాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని మంత్రి వారిని కోరారు.
1: డిఫెన్స్ సెక్టర్ మే బి హమ్ సెల్ఫ్ రిలయన్స్ పర్ విశేష్ బల్ దే రహే హమ్ చాతే కి హమారే డిఫెన్స్ ఎక్విప్మెంట్ హమారే వెపన్స్ యే సబ్ దేశ్ మే హి ఔర్ దేశ్ కే లోగో కే హాథో సే హి బనే ఔర్ ఇస్ ప్రాసెస్ మే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కి భూమికా మే మాన్తా హూ కి బహుత్ హి మహత్వపూర్ణ హై. జబ్ హమ్ డొమెస్టిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ కో సపోర్ట్ కర్తే హై, జబ్ హమ్ మేక్ ఇన్ ఇండియా కో ప్రమోట్ కర్తే హై తో హమారే ఫైనాన్షియల్ సిస్టమ్స్ కో భి ఉసి తరఫ్ ఫ్లెక్సిబుల్ ఔర్ ఎఫిషియెంట్ హోనా చాహియే, యే తభీ సంభవ హై.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్త ఒకరోజు ఒక గంట ఒకచోట కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన గార్గీ కళాశాలలో శ్రమదాన్ స్వచ్ఛత అభియాన్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, వ్యక్తిగత ప్రయత్నాలు సమిష్టి చర్యలకు స్ఫూర్తినిస్తాయని, స్వచ్ఛతను ప్రజల ఉద్యమంగా మారుస్తాయని, విద్యార్థులు కనీసం 30 నిమిషాలు పరిశుభ్రత కార్యక్రమాలకు కేటాయించాలని పిలుపునిచ్చారు. విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన రాజకీయాల కోసం అబద్దాలు, తప్పుడు సమాచారంపై ఆధారపడుతున్నారని బీజేపీ విమర్శించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు మీడియా సమావేశంలో కేరళ బీజేపీ రాష్ట అధ్యకులు రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కట్టుకథలు సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడాన్ని ఒక అలవాటుగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఈవీఎంలు హ్యాక్ అవుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారని, అయితే అది తప్పని, తర్వాత రుజువైందని మాజీ కేంద్ర మంత్రి పేర్కొన్నారు. క్రమబద్దమైన స్వచ్ఛంద రక్తదాన సంస్కృతిని మరింత బలపరిచే లక్ష్యంతో న్యూఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాలలో ఈరోజు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం 2026ను నిర్వహించారు. నీతి ఆయోగ్ ఆరోగ్య విభాగ సభ్యులు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, దేశంలో సేకరిస్తున్న రక్తంలో దాదాపు 75% స్వచ్ఛంద దానాల ద్వారానే లభిస్తోందన్నారు. దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన ప్రచారంలో భాగంగా ఈ జాతీయ దినోత్సవాన్ని నిర్వహించినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ స్వచ్ఛంద రక్తదానాన్ని ప్రోత్సహించడం, స్వచ్ఛంద దాతల సంఖ్యను పెంచడం, పౌరులు, సంస్థలు, కమ్యూనిటీల భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడం ఈ ప్రచార ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గాంధీ జయంతి సందర్భంగా

0: రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజలకు మెరుగైన సేవలందించడం, గ్రామీణ భారత్లో జీవన ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్న పరివర్తనాత్మక పాలనా సంస్కరణలు, కార్యక్రమాలపై ఈ సభల్లో చర్చిస్తారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు పీపుల్స్ ప్లాన్ క్యాంపెయినింగ్ 2026-27 సబ్కీ యోజన సబ్కా వికాస్ ప్రారంభానికి కూడా వేదికలవుతాయని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచారం ద్వారా గ్రామ పంచాయతీలు ప్రణాళికా విధానం ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికలు రూపొందిస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో ఎన్ఎస్ఆర్ఎస్ పోర్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఈ కార్యక్రమం ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులను శక్తివంతం చేస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ నిపుణులందరూ ఈ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని మంత్రి కోరారు. కేరళం మాహేల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో కేరళం, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలియజేసింది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్టలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పరిస్థితులు రాబోయే 48 గంటల్లో అనుకూలంగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశం సంస్కరణల విధానాలతో శరవేగంగా ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రక్షణ శాఖ గణాంక విభాగం ఆర్థిక వ్యవస్థలో సమైక్యతను అమలు చేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సూచించారు. వికసిత్ భారత్ కలను సాకారం చేయడంలోనూ, పరిశుభ్రమైన, హరిత, ఆరోగ్యకరమైన భారత్ను నిర్మించడంలోనూ విద్యార్థులే కీలక స్తంభాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్ మాడ్యూల్ దోహదపడుతుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: పంట సేవలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశంగా బాతుల పెంపకంలో మెలకువలు, ఈ అంశం గురించి ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శకుంతలదేవి గారి ప్రసంగం. ఆ తరువాత రెండవ అంశంగా రైతులకు సూచనలు వింటారు. ముందుగా వినండి.
1: రైతు సోదరులకు నమస్కారము. నా పేరు డాక్టర్ శకుంతలాదేవి. ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనము బాతుల పెంపకంలో మెలకువలు

తెలుసుకుందాము. పౌల్ట్రీ పరిశ్రమ అనగానే మనందరికీ ముఖ్యంగా స్ఫురించేది కోళ్ళు మాత్రమే, కానీ ఈ కోళ్ల జాతికి చెందినవే ఈ బాతులు కూడాను. అన్నీ కూడా ఏవియన్ స్పీసీస్కి చెందినవే. ఇవన్నీ కూడా కోడి మాంసం లభ్యం కాని ప్రాంతాల్లో లేదా కోడి మాంసానికి అంతగా గిరాకీ లేని ప్రాంతాల్లో అత్యంత ముఖ్యమైనది ఈ బాతుల పెంపకం. ఈ మొత్తం కోళ్ల ఉత్పత్తిలో మనం చూసినట్లయితే 10% వరకు కూడా ఈ బాతుల పెంపకం ద్వారా వస్తూ ఉంది. అదే మొత్తం గుడ్ల ఉత్పత్తి తీసుకున్నట్లయితే 7% గుడ్లు బాతుల ద్వారా వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బాతుల పెంపకం అన్నది అనుబంధ వృత్తిగా పెంచేవాళ్ళు చాలామందే ఉన్నారని చెప్పుకోవచ్చు. చాలా కాలం కింద బాతుల పరిశ్రమలో చైనా అగ్రగామిగా ఉంది. ఇక మన దేశానికి వస్తే కేరళ, కలకత్తా, తమిళనాడు, అస్సాం, తర్వాత ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాల్లో ఈ బాతుల పెంపకం అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది. వీటి మీద ఆధారపడి రైతు సోదరులు చాలామంది జీవనం సాగిస్తున్నారు. వీరిలో 100% మంది దేశీ బాతుల్నే పెంచుతున్నారన్నమాట. ఈ బాతులను మనము వరిచేలల్లో వదిలిపెట్టడం ద్వారా, అవి పొలంలో పురుగులను చేపల చెరువులో వదలడం ద్వారా, అక్కడ ఉన్న నాచు మొక్కలను చేపలు విసర్జించిన వాటిని తిని ఆహారంగా తీసుకుని కూడా ఈ బాతులు ఒక విధంగా పంటలను రక్షిస్తాయి పొలంలో వదలడం వల్ల. తర్వాత చేపలు వదిలిన విసర్జకాలను తిని కూడా ఇవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి. ఇక ముఖ్యమైన జాతులు తీసుకుంటే ఈ బాతులకు సంబంధించి 2 రకాలని చెప్పుకోవచ్చు మనము. 1 గుడ్లు పెట్టే రకాలు, 2 మాంసం రకాలు. ఈ గుడ్లు పెట్టే బాతులను చూసుకుంటే కొన్ని జాతులు కాకి క్యాంబెల్ అని, ఇండియన్ రన్నర్ అని, నాగేశ్వరి అని, ఇవన్నీ కూడాను గుడ్లకు అనువైన జాతులు. ఇక మాంసం రకము బాతులు చూసుకుంటే వైట్ పెకిన్, మస్కావి, రౌవెన్, ఐలోస్బరి ఇలాంటివన్నీ కూడా ఏ జాతి తీసుకున్నా కూడా మాంసం కోసం పెంచుకోవచ్చు. ఈ అదే కాకి క్యాంబెల్ అని ఇందాక చెప్పాను కదా, ఈ గుడ్లు పెట్టే రకము అని చెప్పి, ఇది కనుక మనము పెంచాలి అనుకుంటే సంవత్సరానికి దాదాపు ఈ కాకి క్యాంబెల్ బాతు 300 వరకు కూడా గుడ్లు పెడుతుంది. ఒక్కొక్క గుడ్డు బరువు 65 గ్రాములు వరకు ఉంటుంది. ఇక శరీర బరువు వస్తే మగబాతులైతే 2.5 కేజీల వరకు, ఆడబాతులైతే 2 నుంచి 2.2 కేజీల బరువు వరకు కూడాను ఉంటాయన్నమాట. ఇంకా ఇది ఎలా ఉంటుంది, ఈ కాకి క్యాంబెల్ అన్నది తీసుకుంటే దీని వెనుక భాగము, ఛాతీ, తల, మెడ అంతా కూడాను గోధుమ రంగు ఛాయలో ఉండి మిగిలిన భాగం అంతా కాకి రంగులో ఉంటుంది. అందుకే దీన్ని కాకి క్యాంబెల్ అంటారు. తర్వాత ఇది ఏ వయసులో గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది అంటే, ఇది 20 వారాల వయసు గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. మాంసం రకం అయితే ఇక వైట్ పెక్కిన్ అనేది చాలా అనువైన జాతి అని మనం చెప్పుకోవచ్చు. ఇది మాంసానికి బాగా ప్రసిద్ధి చెందిన బాతు జాతి. వాణిజ్యపరంగా కూడా చాలా ప్రసిద్ధి చెందిన జాతి. ఇది దానా వినియోగం, బరువు పెరుగుదల, జన్యుపరమైన శక్తి ఇలా మొదలైన అంశాల్లో ఈ జాతికి అన్నీ కూడా అనుకూలమైన లక్షణాలు ఉన్నాయి. ఇది తొందరగా కూడా మార్కెట్ బరువును పొందుతూ ఉంటుంది మిగతా రకాల కంటే. ఇక దానా వినియోగ సామర్థ్యం తీసుకుంటే మనకు 1:2.3 అని మనం చెప్పుకోవచ్చు. ఇక మగవి ఆడబాతుల కంటే కూడాను ఎక్కువ బరువు తూగుతాయి. ఇంకా బాతు మాంసం తీసుకుంటే ఇది కొద్దిగా పసుపు రంగులో ఉండడం మనము గమనించవచ్చు. ఇకపోతే వీటిని ఎలా పొదిగించుకోవాలి, గుడ్లని ఎంత వ్యవధి పడుతుంది అనేది చూస్తే, బాతు గుడ్లను పొదిగే వ్యవధి 28 రోజులు. మనందరికీ తెలుసు కోడిగుడ్డ అయితే 21 రోజులు, అదే బాతుగుడ్డ అయితే ఇక్కడ 28 రోజుల్లో పొదుగుతుంది. ఈ గుడ్లను మనం ఇంక్యుబేటర్లో ఉంచి కూడా పొదిగించుకోవచ్చు. హ్యాచరీలో 1 రోజులు సెటల్లో ఉంచాలి. దానికి 99.8 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూసుకోవాలి. చివరి 3 రోజులైతే హ్యాచర్లో పెట్టాలి. హ్యాచర్లో 98.5 డిగ్రీల ఫారెన్హీట్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఇక పెంచే పద్ధతులు, ఈ బాతుల్ని ఏ పద్ధతిలో పెంచుకోవాలి అంటే, బాతుల పెంపకానికి ప్రత్యేకంగా షెడ్ నిర్మించాల్సిన అవసరం లేదనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది సెమీ ఇంటెన్సివ్ బాతుల పెంపకానికి అనేది చాలా అనువుగా ఉంటుంది. అంటే పాక్షిక సాంద్ర పద్ధతి, మధ్యాహ్నం సమయంలో బయట తిరిగి రాత్రి సమయంలో షెడ్లో రక్షణ కోసం వస్తాయన్నమాట. ఈ బాతుల పెంపకాన్ని 3 దశల్లాగా మనము చేపట్టుకోవచ్చు. మన కోళ్లలాగే
చిక్కు స్టేజ్.

అంటే కోడి పిల్లల స్టేజ్, పెరిగే వయస్సు గ్రోయర్స్ అంటాము, గ్రోయర్ స్టేజ్, లేయర్ స్టేజ్, మూడు రకాలు అన్నమాట. చిక్ స్టేజ్, గ్రోయర్ స్టేజ్, లేయర్ స్టేజ్. ఈ చిక్ స్టేజ్ అన్నప్పుడు అన్న బ్రూడింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చూస్తే, మనము ఈ బ్రూడింగ్ వ్యవధి అన్నది 3 నుంచి 4 వారాల సమయం వరకు బ్రూడింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మాంసం కోసం పెంచే వైట్ పెకిన్ బాతుల్లో అయితే 2 నుంచి 3 వారాలు బ్రూడింగ్ వ్యవధి సరిపోతుంది. ఈ సమయంలో రైతు సోదరులు ఏం చేయాలి? బాతు పిల్లలకు సరిపోయే వెచ్చదనం, మంచినీరు, పరిశుభ్రమైన దాన ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బ్రూడింగ్ అరేంజ్ చేసుకున్న రూమ్లో 90 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతను కల్పించాల్సి ఉంటుంది. అలా ప్రతి వారం కూడా 5 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రతను తగ్గిస్తూ రావాలి. 4వ వారం వచ్చేసరికి 75 డిగ్రీల ఫారెన్ హీట్ ఉష్ణోగ్రత మాత్రమే ఉండేటట్లు చూసుకోవాలి. ఇక ఈ బాతు పిల్లల్ని మనము కేజెస్లైనా పెంచవచ్చు, వైర్ ఫ్లోర్ అన్నమాట, లేదా డీప్ లిటర్ సిస్టంలో, లేదా బ్యాటరీ బ్రూడర్స్లో కూడా పెంచుకోవచ్చు, నేల మీద కూడా పెంచవచ్చు. సో ఈ వైర్ ఫ్లోర్ మీ దగ్గర పెంచినట్లయితే ఇది 0.5 అడుగులు, డీప్ లిటర్ల పద్ధతిలో పెంచినట్లయితే 1 చదరపు అడుగు, తిరిగేదానికి ప్రతి బాతు పిల్లకి స్థలం ఇవ్వాల్సి ఉంటుంది. డీప్ లిటర్ సిస్టంలో అంటే కింద నేల మీద షెడ్లో పెంచినట్లయితే 1 చదరపు అడుగు స్థలము కల్పించాల్సి ఉంటుంది. ఇదంతా కూడాను చిక్ స్టేజ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక పెరిగే బాతుల పెంపకాన్ని విషయానికి వస్తే, గ్రోయర్స్ అంటాము, 5 నుంచి 16 వారాల వయస్సు వరకు కూడా, 5 వారాల వయసు నుండి వీటిని మనము వీలును బట్టి సాంద్ర పద్ధతిలో పెంచుకోవచ్చు, లేదా పాక్షిక సాంద్ర పద్ధతిలో కూడా పెంచుకోవచ్చు. సాంద్ర పద్ధతిలో అయితే 3 చదరపు అడుగులు, పాక్షిక సాంద్ర పద్ధతిలో అయితే 2.5 నుంచి 3 చదరపు అడుగుల స్థలాన్ని వీటికి కల్పించాల్సి ఉంటుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో 10 నుంచి 15 చదరపు అడుగులు తిరుగాడే స్థలం కల్పించాలి. సరిపోయినన్ని నీటి తొట్టులు కల్పించాలి. మన దేశంలో చాలామంది రైతులు బాతులను రేంజ్ పద్ధతిలోనే పెంచుతూ ఉంటారు, ఇది మనం గమనించవచ్చు. ఎందుకంటే ఇవి పగటి సమయంలో చెరువులలో పొలాల్లో తిరగటం వలన అక్కడున్న చెదపురుగులను, నాచు మొక్కలను, వీటన్నిటినీ తినేసి రాత్రి సమయంలో ఏదో ఒక చోట కంచె వేసి రక్షణ కల్పించడం, అక్కడికి ఇవన్నీ కూడా చేరుకుంటాయన్నమాట. సో రేంజ్ పద్ధతిలో 1 ఎకరా స్థలం గనుక ఉన్నట్లయితే 1000 బాతుల వరకు కూడాను ఈ రైతు సోదరుడు పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇదంతా కూడా పెరిగే బాతుల పెంపకం గురించి. ఇక పోతే గుడ్లు పెట్టే బాతుల పెంపకం తీసుకుంటే, ఇందాకే మనం చెప్పుకున్నాము గుడ్లు పెట్టేది 17 వారాల వయసు తర్వాత మొదలవుతుందని. వీటిని సాంద్ర పద్ధతిలో పెంచాలి అనుకుంటే ఈ గుడ్లు పెట్టే బాతులకు 4 నుంచి 5 చదరపు అడుగుల స్థలము, పాక్షిక సాంద్ర పద్ధతిలో 3 చదరపు అడుగుల స్థలము, మరియు తిరుగాడే స్థలము కొంతవరకు కల్పించాల్సి ఉంటుంది, 10 నుంచి 15 చదరపు అడుగులు. కాబట్టి ఈ గుడ్లు పెట్టే బాతుల పెంపకాన్ని మనము ఏ పద్ధతిలోనైనా పెంచవచ్చు. ఇవి 16 నుంచి 18 వారాల వయసులో గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి కోళ్ళలాగే. గుడ్లు పెట్టేలా ప్రేరేపించడానికి మనం ఏం చేయాలి? సరైన వెలుతురుని వీటికి ఇవ్వాల్సి ఉంటుంది. మన కోళ్ళకు కూడా ఇస్తాం కదా లైటింగ్, 16 గంటలు లైటింగ్ ఉండేటట్లుగా రోజుకు బాతులకు కూడాను 14 నుంచి 16 గంటల వరకు వెలుతురు ఉండేలా మనం చూసుకోవాలి. వీటి కోసం మనము 60 వాట్ల బల్బు షెడ్లో వాడితే సరిపోతుంది. గుడ్లు పెట్టే సమయంలో అయితే దానాలో ముఖ్యంగా అధిక కాల్షియము, ఫాస్ఫరస్, 3.5% కాల్షియము, 1.25% ఫాస్ఫరస్ ఉండేటట్లు చూసుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుంది, బాతులు 98% వరకు కూడా బాతులన్నీ కూడా పొద్దున్నే గుడ్లు పెట్టే అలవాటు ఉంటుంది వీటికి. 9 గంటల లోపల అన్ని గుడ్లు పెట్టేస్తాయి. కాబట్టి ఆ తరువాత ఇవి బయట తిరిగినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. నెస్ట్ బాక్స్లో ఒకవేళ పెంచాలి మేము అనుకున్న రైతు సోదరుడికైతే నెస్ట్ బాక్స్ సైజు 30x30x35 సెంటీమీటర్ల సైజులో 3 బాతులను ఒక్కొక్క నెస్ట్ బాక్స్లో ఉంచవచ్చు. ఈ ముఖ్యంగా దీని లాభం ఏంటంటే నెస్ట్ బాక్స్లో పెంచడం వలన మంచి గుడ్లు మనకు రావడానికి వీలు ఉంటుంది. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం ఇది మంచిదన్నమాట. తర్వాత మగ ఆడ బాతులను తీసుకుంటే వీటి నిష్పత్తి ఎలా వదలాలి అంటే, ఒక్క మగబాతుకి దగ్గర 6 ఆడబాతులు ఉండేలా మనము చూసుకోవచ్చు. ఇకపోతే దానా విషయానికి వస్తే, ఇవి ఎక్కువగా తడి ఉన్న, వెట్ మ్యాష్ అంటామన్నమాట, తడి ఉన్న దానాను తినడానికి ఇవి అనుకూలంగా ఉంటుంది వీటికి. ఇవి పొడి దానాను మింగడంలో కొద్దిగా ఇబ్బంది పడతాయి. మొదటి 8 వారాల వరకైతే రోజుకు 2 సార్లు దానా వేస్తే వీటికి సరిపోతుంది. అలా కాకుండా సహజంగా రేంజ్ పద్ధతిలో ఇందాక చెప్పుకున్నట్లుగా బయట తిరిగే బాతులకైతే బయట దొరికే గింజలు, పురుగులు, నత్తలు, చేపలు ఇవన్నీ కూడా తిని

బతుకుతూ ఉంటాయి. కానీ మొదటి 3 వారాల వరకు సాంద్ర పద్ధతిలో పెంచితే లాభదాయకమని మనము చెప్పుకోవచ్చు. కాకి క్యాంబెల్ బాతులు అయితే 20 వారాలకు మొత్తం కలిపి 12.5 కిలోల దానా తింటాయి. గుడ్ల కోసం పెంచే కాకి క్యాంబెల్ బాతులు అయితే 20 వారాల వయసు వచ్చేసరికి 12.5 కిలోల దానా తింటాయి. ఇకపోతే టీకాల విషయానికి వస్తే ఎక్కువ వరి కావాల్సిన అవసరం లేదు. 1-2 టీకాలు మాత్రమే వీటికి ముఖ్యంగా ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా బాతు కలరా అంటారు. ఈ వీటి కోసము 3-4 వారాల వయసులో ఒకసారి, 18 వారాల వయసులో బూస్టర్ డోసు, మళ్ళీ ఇంకొకసారి చర్మం కింద 1 మిల్లీలీటర్ టీకా మందును ఇవ్వటం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన వ్యాధి ఏంటంటే డక్ ప్లేగ్ అంటామన్నమాట. సో దీనికోసము 8-12 వారాల వయసులో 1 మిల్లీలీటరు చర్మం కింద ఇస్తే సరిపోతుంది. ఇక సాధారణంగా వచ్చే వ్యాధులు చాలా తక్కువని మనం దీనికి చెప్పుకోవాలి. ఇకపోతే ఒక్కొక్కసారి మనకు బాతు ప్లేగ్ అనేది వస్తుంది. అంటే ఏంటంటే దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది వైరస్కు చెందిన వ్యాధి. ఈ శరీరంలో చిన్న చిన్న రక్తనాళాలన్నీ పగిలిపోయి శరీర కుహరాల్లో రక్తం చేరిపోతుంది అన్నమాట. పేగుల్లో కూడా రక్తం చేరుతుంది. ఈ వ్యాధి వస్తే ఇంకా చికిత్స అనేది చాలా తక్కువ. ఇది వైరల్ కాబట్టి 8-12 వారాల వయసులో ఎక్కువగా బాతులకు ఈ ప్లేగు టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి రాకుండా మనము జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఇది వచ్చింది అంటే సడన్గా పెద్ద సంఖ్యలో మరణాలు ఉంటాయి. మస్కావి అనే బాతు జాతి ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మస్కావి జాతికి ఈ ప్లేగు వ్యాధి అనేది కొద్దిగా ఎక్కువ సోకుతూ ఉంటుంది. ఇందులో ఉన్న లింఫాయిడ్ కణజాలాన్నంతా డిస్ట్రాయ్ చేయటం వలన, నాశనం చేయటం వలన ఇందులో ద్వితీయ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చేరి మరణాల సంఖ్య అన్నది ఎక్కువ జరుగుతుంది ఈ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు. ఇంకొకటి చూస్తే మనం డక్ వైరల్ హెపటైటిస్ అనేది కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇందులో ఏమవుతుంది, కాలేయము పెద్దదిగా అవుతుంది. కానీ వీటికి కూడా కావాలంటే మనం టీకాలు వేసుకుని రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఇకపోతే డక్ కలరా, ఇది ప్యాస్యూరెల్లా మల్టోసిడా వలన వస్తుంది. 4 వారాల పిల్లలకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ కలరా సోకినప్పుడు ఆకలి మందగించడము, శరీర ఉష్ణోగ్రత పెరిగిపోవటము, విరోచనాలు, అకస్మాత్తుగా ఈ బాతులు ఎలాంటి లక్షణాలు లేకుండా చనిపోతూ ఉంటాయి. కాలేయం పెద్దదిగా అవుతుంది. దీని కూడా ఈ డక్ కలరాన్ని కూడా మనం టీకాల ద్వారా నిర్మూలించవచ్చు. ఒకవేళ వ్యాధి వస్తే సల్ఫామిథజోన్ లేదా ఎరిథ్రోమైసిన్ వంటి మందులు వాడడం వల్ల కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఇక ఇది కాకుండా ఆఫ్లాటాక్సికోసిస్ అని కూడా ఒకటి, అంటే దానాలో కానీ అలా ఫంగస్ చేరడం వల్ల ఇది రావటానికి వీలుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ముఖ్యంగా మొక్కజొన్న, పల్లీలు, గింజలన్నింటినీ కూడా మనము నిల్వ ఉంచకుండా జాగ్రత్తగా టాక్సిన్ రాకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసిన దానాన్ని ఇవ్వటం వల్ల మనం ఈ ఆఫ్లాటాక్సికోసిస్ నుంచి తప్పించుకోవడానికి వీలవుతుంది. ఇకపోతే మనము ముఖ్యంగా ప్రయోజనాలు, లాభదాయకాలు కోళ్లతో పోలిస్తే బాతుల పెంపకంలో ఎందుకు అన్నది మనం చూస్తే, కోళ్లతో పోలిస్తే బాతులు అన్నవి ఎక్కువ గుడ్లు పెట్టడాన్ని మనం గమనించవచ్చు. ఇందాక చెప్పుకున్నాము 300 గుడ్ల వరకు వస్తాయని. కోడిగుడ్డు కంటే బాతుగుడ్డు 20 గ్రాముల వరకు కూడా బరువు ఎక్కువగా ఉంటుంది. తర్వాత దీనికంటూ సపరేట్గా దానా ఇవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత పోతే ఇవి కోళ్లలాగా షెడ్డు కూడా అవసరం లేదు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది బాతులకి, వ్యాధులు కూడా తక్కువగా వస్తాయి. దీన్ని మనము చేపల చెరువులో చేపల ఇంటిగ్రేషన్ పద్ధతిలో పెంచవచ్చు, లేదా వరి ఇంటిగ్రేషన్ పద్ధతిలో కూడా పెంచడం వల్ల ఇది లాభదాయకము. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఉదయం వేళలోనే గుడ్లు పెడతాయి కాబట్టి అవి రోజంతా బయట తిరిగినా కూడా మనకు ఎటువంటి నష్టం లేదు. ఇకపోతే బాతు మాంసానికి వస్తే ఇందులో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన కండరాలు, చర్మము మరియు రక్తాన్ని ఇవన్నీ మరమ్మత్తు చేయటానికి ఈ ప్రోటీన్లు అనేవి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. బాతు మాంసంలో ఐరన్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బాతు మాంసం తినడం శ్రేయస్కరమే అని మనం చెప్పుకోవచ్చు. ఇక రుచి విషయానికి వస్తే కొద్దిగా తేలికపాటి రుచిని మాత్రమే కలిగి ఉంటుంది. ఇది బాతు మాంసం అనేది కూడా భారతీయ వంటకాల్లో ఒక ముఖ భాగం అయిపోయింది అన్నమాట. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో అస్సామీ వంటకాల్లో కూడా ఈ బాతు మాంసం అనేది ముఖ్యమైంది. బాతుగుడ్లు కోడిగుడ్ల వలె రుచిగా ఉంటాయి కాబట్టి వీటిని కూడాను వంటకాల్లో ఎక్కువగా స్పెషల్ డిష్లాగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవి నీటి పక్షులు కాబట్టి ఇవి నీటిలో ఈదగలవు, కొద్దిగా ఎత్తు వరకు కూడా ఎగరగలవు కూడా. ముఖ్యంగా దేశీయ బాతులు కోళ్ల కంటే చాలా ఆరోగ్యకరమైనవి, వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే కోళ్లు దృఢంగా ఉండవని కాదు, బాతులు కఠినంగా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రైతు సోదరులు, బాతుల పెంపకము అనేక విధాలుగా లాభం అని గమనించి ఇటీవల లాభదాయకమైన వ్యాపారంగా ఈ బాతుల పెంపకాన్ని చేపడుతున్నారు. బాతులను కేవలం మాంసం

0: కోసమే కాకుండా గుడ్ల కోసము, ఈకల కోసం కూడా. ఈకలను కూడా సేకరించి వీటన్నిటిని ప్రధాన ఉత్పత్తులే కాకుండా ఉప ఉత్పత్తులను కూడా అమ్ముకోవడం వలన మార్కెట్లో డిమాండ్ అనేది అధికంగా ఉంటుంది. అతి తక్కువ స్థలంలో ప్రత్యేక షెడ్ అవసరం లేకుండా కూడా ఈ బాతుల పెంపకాన్ని చేపట్టి లాభాలు పొందటానికి ఆస్కారం ఉంటుంది.
1: మీరింతవరకు బాతుల పెంపకంలో మెలకువలు ఈ అంశం గురించి ప్రొద్దుటూరు పశువైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ శకుంతలాదేవి గారి ప్రసంగం విన్నారు. పంట సీమలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఇప్పుడు విందాం రైతులకు సూచనలు.
2: ఈరోజు కార్యక్రమంలో మనం మిద్దె తోటల పెంపకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. మనం తినే ఆహారంపైనే మన శారీరక మానసిక ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మనకు తెలియకుండానే గత కొంతకాలం నుంచి చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విషపూరిత రసాయనాలు వాడి పంటలు పండించటం, అవి ఎక్కువ కాలం పాడవకుండా ఉండటానికి మరిన్ని రసాయనాలు వాడటం ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇవి ఆహారంతో పాటు మన శరీరంలోకి చేరి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పట్టణాల్లో ప్లాస్టిక్ సంచుల వినియోగం, ఘన వ్యర్థాలు, గ్రీన్ హౌస్ వాయువులు, పరిశ్రమల నుంచి వెలువడే పదార్థాల వల్ల వాతావరణం కలుషితమవుతోంది. దీనికి పరిష్కారంగా పట్టణవాసులు తమకు అందుబాటులో ఉండే స్థలంలో డాబాలపైన, కుండీల్లో, సంచుల్లో, గ్రీన్ హౌజుల్లో కూరగాయలు, పండ్ల మొక్కలు, ల్యాండ్లు, పూల మొక్కలు, ఔషధ మొక్కలను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. ఈ మొక్కలు ఇంటి లోపల వెలుపల పచ్చదనాన్ని పెంచి వాతావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి. రసాయన పురుగుమందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పురుగుమందుల అవశేషాలు లేని తాజా పంటలు పండించుకోవచ్చు. నిరుద్యోగ యువతకు, మహిళలకు పట్టణ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యులుగా అవకాశం కల్పిస్తుంది. తక్కువ ఖర్చుతో ఆహార భద్రతను కలిగిస్తుంది. ఆహారంపై ఖర్చు తగ్గించి తాజా ఆహార సరఫరా పెంచుతుంది. పట్టణవాసులు కేవలం వినియోగదారులుగా మాత్రమే మిగిలిపోకుండా ఉత్పత్తిదారులుగా మారితే మెరుగైన ఆరోగ్యంతో పాటు కొంత ఆదాయాన్ని కూడా పొందవచ్చు. పట్టణ వ్యవసాయ పద్ధతుల్లో కిచెన్ గార్డెన్, రూఫ్ గార్డెన్, కమ్యూనిటీ పార్కింగ్ లేదా గార్డెనింగ్, విండో ఫార్మింగ్, ఆక్వాఫోనిక్స్, వర్టికల్ గార్డెనింగ్ వంటివి ప్రధానమైనవి. ఇక ప్రదేశాన్ని ఎలా ఎంపిక చేయాలంటే పట్టణ వ్యవసాయానికి టెర్రస్లు, బాల్కనీలు, స్టెయిర్ కేసులు, పారాపెట్స్, పాటియోలు మొదలైన ప్రదేశాలు అనుకూలంగా ఉంటాయి. అన్ని రకాల మొక్కలను పెంచటానికి సూర్యరశ్మి, మురుగునీటి పారుదల సౌకర్యం గల నేల, మంచి వెలుతురు ఉంటే తెగుళ్లు తక్కువగా ఆశిస్తాయి. ఎంచుకున్న ప్రదేశం మొక్కల పెంపకానికి అనువుగా ఉండాలి. కంటైనర్ల ఎంపిక ఎలా చేయాలంటే బాగా ఎదిగిన మొక్కలను, వేరు వ్యవస్థను, మట్టి బరువును తట్టుకునే పెద్ద కంటైనర్లను ఎంపిక చేసుకోవాలి. పక్కన రంధ్రాలున్న చిన్న ప్లాస్టిక్ కంటైనర్లు, సంచులు, రెండు వైపులా తెరుచుకొని ఉన్న పాలిథిన్ సంచులు, రెండు వైపులా తెరుచుకొని రంధ్రాలున్న 200 లీటర్ల పెద్ద లోహపు లేదా ప్లాస్టిక్ డ్రమ్ములను కూడా మనం ఎంచుకోవచ్చు. ఇక దీనిలో వేసే మట్టి ఎలా ఉండాలంటే మొదటిసారి కంటైనర్లను నింపేందుకు నర్సరీ మట్టిని ఉపయోగించాలి. సంచి కింది సగభాగాన్ని కూరగాయల వ్యర్థాలు, చెరకు పిప్పితో గట్టిగా నొక్కి నింపాలి. ఆ తర్వాత 25% సంచి భాగాన్ని కుళ్ళిన కాంపోస్టుతో నింపాలి. ఆవు పేడ, ఆకులు, ఇతర సేంద్రియ పదార్థాలను ప్లాస్టిక్ సంచిలో వేసి నీరు చల్లి సంచిని మూసేయాలి. 2-3 వారాల్లో కుళ్ళిన సేంద్రియ పదార్థం దీని ద్వారా లభిస్తుంది. మిగతా 25% సంచి భాగాన్ని నర్సరీ మట్టితో నింపాలి. నర్సరీ మట్టి ఒకవేళ దొరక్కపోతే తోట మట్టికి మార్కెట్లో లభించే 50% సేంద్రియ పదార్థాన్ని కలిపి నింపాలి. ఒక చదరపు అడుగు స్థలానికి 2 నుండి 4 కిలోల మట్టి సరిపోతుంది. ఇంట్లోని సేంద్రియ పదార్థాలను, తోట వ్యర్థాలను వాడి మట్టిలో సారాన్ని మనం పెంచవచ్చు. ఇక మొక్కల ఎంపిక ఎలా ఉండాలంటే, మార్కెట్లో దొరకని కుటుంబ సభ్యులకు ఇష్టమైన కూరగాయలు, పండ్ల మొక్కలను మనం పెంచుకోవాలి. వివిధ రకాలైన కూరగాయలను కలిపి పెంచటం వల్ల

కొన్ని పురుగులను కూడా నివారించవచ్చు. ఉదాహరణకు, చిక్కుడు జాతి కూరగాయలను, బంగాళదుంపలను కలిపి పెంచితే అనేక రకాల బీటిల్స్ పురుగులను నివారించవచ్చు. తక్కువ ఖర్చుతో పెరిగే మంచి మార్కెట్ ఉన్న పంటలను మనం ఎంచుకోవాలి. అవి తక్కువ సమయంలో ఉత్పత్తినిచ్చేలా చూడాలి. ప్రాంతీయ వాతావరణ పరిస్థితుల్లో పెరిగే మొక్కలను మాత్రమే మనం ఎంచుకుంటే ఫలితం బాగుంటుంది. పట్టణ ప్రజల్లో పోషక లోపాలను సరిదిద్దగల గాలి, అధిక దిగుబడిని ఇచ్చే మొక్కలను పెంచాలి. సులువుగా వండుకోగలిగి రుచిగా ఉండే కూరగాయలను పెంచుకోవాలి. పంట కాలం సులువుగా పెరగటం, విత్తనాలు పెరిగే మాధ్యమాలను సరిదిద్దగలగాలి. దీనిని ఉత్పత్తి అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి. ఇక విత్తడం విషయానికి వస్తే, టమాటా మొక్కలను జూన్ నుండి మార్చి వరకు నాటాలి. పొట్లకాయ, కాకరకాయ, బీరకాయలను జూన్ నుండి జనవరి వరకు పాదుకు 3-4 విత్తనాలను 100x75 సెంటీమీటర్లు లేదా 100x100 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. బెండకాయలు, ఆకుకూరల్ని ఏడాది పొడవునా నాటుకోవచ్చు. దోసకాయలు, మటిక్కాయలు, క్యారెట్లను జూన్ నుండి ఫిబ్రవరి వరకు నాటవచ్చు. క్యాబేజీ, క్యాలీఫ్లవర్లను జూలై నుండి నవంబర్ మాసాల మధ్య విత్తుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, టొమాటో, వంకాయ నిర్దేశించిన సీజన్లలో నాటుకుంటే అద్భుతమైన కూరగాయల్ని మనం పొందవచ్చు. కుటుంబ సభ్యులందరినీ తోట పనిలో నిమగ్నం చేయాలి. ప్రతి సభ్యుడు నిర్ణీత సమయాన్ని వెచ్చించేలా చూడాలి. చదరపు మీటర్ విస్తీర్ణంలో అధిక దిగుబడులను సాధించటానికి సాంద్ర ఉత్పత్తి పద్ధతులను ఆచరించాలి. దగ్గర దగ్గరగా నాటాలి. విత్తనాలను, నారు మొక్కలను అధిక సాంద్రతతో నాటితే మొక్కలు గుబురుగా పెరిగి నీరు ఆవిరి కాకుండా చేసి అధిక దిగుబడులను ఇస్తాయి. ఒకే మడిలో ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ పంటలను పెంచితే మొక్కలు మొత్తం భూమిని ఆక్రమించుకుని భూమిలో తేమను సంరక్షిస్తాయి. పంట కోయగానే చిన్న నారు మొక్కలను వెంటనే తిరిగి నాటుకోవాలి. త్వరగా పెరిగే పంటలను, మెల్లగా పెరిగే పంటలను కలిపి నాటాలి. దుంప పంటలను పొదలా పెరిగే మొక్కలతో లేదా ఆకుకూరలతో కలిపి నాటితే తక్కువ స్థలంలో ఎక్కువ దిగుబడులు వస్తాయి. మొక్కలను కర్రలు, ట్రెల్లీలు ఊతంగా ఏర్పాటు చేసి పైకి పాకేలా ఏర్పాటు చేయాలి. నాటే స్థలానికి 7-8 అడుగుల ఎత్తులో వైర్ నెట్లను ఏర్పాటు చేసి పైకి పాకే దోసజాతి కూరగాయలను 2 అంతస్తులో సాగు చేయవచ్చు. పంటల సాగులో సూర్యరశ్మి ముఖ్య వనరు. పంటలకు సూర్యరశ్మి అవసరాలను బట్టి, జన్యు లక్షణాలను బట్టి మారుతూ ఉంటాయి. ఇక నీరు పోషకాల విషయానికి వస్తే, భాస్వరం ముఖ్య పోషకం. ఇది మొక్కల వేర్లను బలపరుస్తుంది. అరటి తొక్కలను వేసి భాస్వరాన్ని అందించవచ్చు. నీరు పోషకాలను కలిపి ఇవ్వాలి. కొమ్మల కత్తిరింపు, ఊతమివ్వటం, మొక్కల సంరక్షణ పద్ధతులు పాటించాలి. పట్టణ వ్యవసాయంలో నీటి అవసరాలు మధ్యస్థంగా ఉంటాయి. రెండు వైపులా తెరిచి ఉన్న పాలిథిన్ సంచులను ఉపయోగిస్తాం. కాబట్టి ఒకవేళ ఎక్కువ నీరు వచ్చినా అది బయటకు పోతుంది. తొలి దశలో అతి తక్కువ నీరివ్వాలి. చిన్న మొక్కలను పసిపిల్లల్లా పెంచాలి. నీటిని నెమ్మదిగా పోయాలి. 2వ దశలో రోజూ నీరివ్వాలి. 3వ దశలో రోజుకు 2 సార్లు నీళ్ళివ్వాలి. తర్వాత వారానికోసారి నీళ్ళివ్వాలి. చల్లగా ఉండే సమయంలో నీరివ్వాలి. మధ్యాహ్నం వేళ ఎటువంటి పరిస్థితులలో కూడా మొక్కలకు నీరు పోయరాదు. ఇక ఈ మొక్కలను ఎలా సంరక్షించాలో తెలుసుకుందాం. మొక్కలకు సరిపడేలా పోషకాలు, సూర్యరశ్మి, నీటిని అందిస్తే తెగుళ్ల సమస్య తక్కువగా ఉంటుంది. మొక్కలకు బయట నుంచి పురుగులు, బ్యాక్టీరియా కూడా ఆశించవచ్చు లేదా పోషక లోపాలు కూడా ఏర్పడవచ్చు. పురుగులు, తెగుళ్ల నివారణకు రసాయన, పురుగు, తెగుళ్ల మందులను వాడకూడదు. లీటర్ నీటికి కప్పులో 1/4 వంతు సబ్బు పొడి, చెంచాలో 1/4 వంతు కిరోసిన్ కలిపి పిచికారీ చేయాలి. మెంతి, పొగాకు ఆకులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటో ఆకులను కలిపి నూరి పిండిన రసాన్ని నీటితో 1:1 నిష్పత్తిలో కలిపి ఇంటిలో చిన్న స్ప్రేయర్తో పిచికారీ చేయాలి. రసం పీల్చే పురుగుల నివారణకు వాడే ద్రావణం, దీని తయారీకి 1 ప్యాకెట్ సిగరెట్లు, 2 గుడ్లు, 8 చెంచాల నూనె, 2 కప్పుల నీరు, 3 గాజు

0: జాడీలు, సర్ఫ్ పొడి, 2 ఖాళీ డబ్బాలు కావాలి. ఇక దీన్ని ఎలా తయారు చేస్తారంటే, సిగరెట్లపై కాగితాన్ని తీసేసి పొగాకును ఖాళీ డబ్బాలో వేయాలి. 2 కప్పుల నీరు కలిపి 15 నిమిషాలు వేడి చేయాలి. ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసి గాజు జాడీలోకి పోయాలి. 8 చెంచాల నూనె, 2 చెంచాల వెనిగర్ను 2 డబ్బాలు వేసి 2 గుడ్లను పగలగొట్టి వేయాలి. దీన్ని నికోటిన్ ద్రావణంలో కలపాలి. చివరిగా చిటికెడు సబ్బుపొడిని కలిపి పిచికారీ చేయాలి. ఇక పురుగుల నివారణ విషయానికి వస్తే, వేప నూనె, పసుపు పొడి, మిరప పొడి, ఇంగువ పొడి, వెల్లుల్లి పొడి వంటిని వాడవచ్చు. 1 పాత్రలో నీరు తీసుకుని దీనికి చిటికెడు సబ్బు పొడిని, వేప నూనె, పసుపు పొడి, మిరప పొడి, ఇంగువ పొడి, వెల్లుల్లి పొడి కలిపి బ్రష్తో మొక్కల మీద పూయాలి. మొక్కలను ప్రతిరోజు గమనిస్తూ మొక్కలు ఒరిగితే కర్రతో ఊతమివ్వాలి. మొక్కల్లో పెరుగుదల అధికంగా ఉంటే కత్తిరింపులు చేయాలి. దీనివల్ల కొమ్మలు పలచబడి అధిక దిగుబడులు వస్తాయి.
1: రైతులకు సూచనలు విన్నారు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది.

0: మీరింతవరకు కిసాన్వాణి ప్రత్యక్ష ప్రాయోజిత ఫోనిన్ కార్యక్రమంలో కుసుమ పంట సాగు యాజమాన్యం గురించి తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శ్రీమతి సి మాణిక్య మిన్ని గారు రైతులు అడిగిన ప్రశ్నలకు సందేహాలకు ఫోన్ ద్వారా నేరుగా సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అనుసంధానకర్తగా శ్రీమతి తూమాటి అనురాధ గారు వ్యవహరించారు. ఈనాటి కార్యక్రమం
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి టీసీఆర్ అండ్ టీఐ హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి శ్రోతలకి నమస్కారం. మన రాష్ట్రంలో ట్రైబల్ డెవలప్మెంట్ కోసం ఒక సంస్థను స్థాపించి మరి మారుమూల ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ట్రైబల్ కల్చర్ ని అలాగే వారి యొక్క జీవన విధానాన్ని పొందుపరుస్తూ ముందు తరాలకు అందించే దిశగా పనిస్తూ ఉంది ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీని ద్వారా మరి మారుమూల ప్రజలకి కల్చరల్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ రోజు మన రాష్ట్రంలో ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ప్రజలకు ఏ విధంగా సహకారం అందిస్తుంది, ట్రైబల్ యొక్క కల్చర్ ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుంది ఇత్యాది విషయాలు చర్చించేందుకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారిని ఆకాశవాణి కలవడం జరిగింది. నమస్కారం అండి సముజ్వల గారు.
3: నమస్కారం అండి.
2: ముఖ్యంగా ఈ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క మౌలిక అంశం ఏంటండి, దీన్ని ఏ విధంగా ప్రజలకు తీసుకెళ్తున్నారు?
3: గిరిజన సంస్కృతి అనే దాన్ని మనము ప్రజలకు తెలియజేయాలి, అట్లానే ఏమేమి గిరిజన తెగలు ఉన్నాయి, ఆ గిరిజన తెగలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దాన్ని డాక్యుమెంటేషన్ చేయడము తద్వారా సమాజానికి తెలియడమే కాకుండా ఆయా గిరిజన తెగలకు కూడా వాళ్ళ పూర్వీకులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా వారికి వాళ్ళకి తెలియజేయడం కూడా మా గిరిజన సాంస్కృతిక శిక్షణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. మన రాష్ట్రంలో చూసుకుంటే ప్రధానంగా 32 గిరిజన తెగలు నోటిఫై చేయబడిందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా. 32 తెగలలో కూడా మన తెలంగాణ రీజియన్ గా చూసుకుంటే మనకి 10 తెగలు ప్రాముఖ్యమైనవి. అందులో మనకి కోయ, గోండ్, లంబాడి, కోలామి, తోటి, పర్ధాన్ ఈ విధంగా కొన్ని తెగలు ఉన్నాయి. అందులో కూడా మనకి 4 ఆదిమ జాతి తెగలు, అంటే అందరూ వింటూనే ఉంటారు, టీవీటీజీ కమ్యూనిటీస్ అంటాము, వీరు అతి వెనుకబడిన తెగల వాళ్ళు. 4 తెగలు ఉన్నారు, వారు కూడా కొలాము, చెంచు, ఇంకా పోటీ కమ్యూనిటీ, కొండారెడ్డి కమ్యూనిటీ, ఇవి 4 కూడా పీవీటీజీలుగా గుర్తింపబడ్డాయి. గిరిజన తెగలని చూస్తే ప్రతి ఒక్క గిరిజన తెగకి కూడా వారి యొక్క సంస్కృతి వైవిధ్యమైనది. ఏ తెగకి ఆ తెగకి వాళ్ళ సంప్రదాయాలు కానివ్వండి, సంస్కృతి కానివ్వండి, వాళ్ళ జీవన స్థితిగతులు అన్ని కూడా వైవిధ్యమైనవి. ప్రత్యేక భాష కూడా వారికి ఉంటుంది. అట్లానే మనకి గోండ్ కమ్యూనిటీ చూసుకుంటే గనక గోండి షెడ్యూల్ తెగ చూస్తే వాళ్ళకి గోండి లాంగ్వేజ్ సెపరేట్ గా ఉంటుంది. కోయ తెగ వారికి కూడా వాళ్ళ కోయతూరు లాంగ్వేజ్ ఉంటుంది. కొలామి తెగ వారికి కొలామి లాంగ్వేజ్ ఉంటుంది. అట్లాగే బంజారా అండ్ ఎరుకల ఈ 5 తెగలు కూడా వారికి సొంత భాష ఉంటుంది. మిగిలిన తెగల వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడతారు. దాంట్లో కొలాం కానివ్వండి, ఇంకా తోటి కమ్యూనిటీ ఉంటారు, వీళ్ళు మరాఠీ అండ్ గోండ్ మిక్స్డ్ భాష మాట్లాడుతుంటారు, కొంతమంది తెలుగులో కూడా మాట్లాడుతూ ఉంటారు.
2: మేడం, ఇప్పుడు ఈ కల్చరల్ రీసెర్చ్ అనేది సాగుతూ ఉంది కదా, ట్రైబల్ కల్చర్ అనేది, ఈ సంస్కృతిని మనం రీసెర్చ్ చేయాలి అని అంటే దీనికి మూలాలు ఎక్కడి నుంచి మీరు తీసుకోగలుగుతారు?
3: ప్రతి ఒక్క తెగకు కూడా అండి ఒక ట్రెడిషనల్ హ్యాబిటేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోండ్ కమ్యూనిటీ ఉందండి, గోండ్ సంప్రదాయ స్థలము ఎక్కడ అనంటే మనకి ఆదిలాబాద్ అని చెప్పుకుంటాము. అలానే కోయిన వారు ఎక్కడ ఉంటారు అనంటే భద్రాద్రి, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలో ఉన్నారని తెలుస్తుంది మనకి. సో గోండ్ తెగ వారు ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు, ఎస్ట్రైల్ పాత ఆదిలాబాద్ లో ఉన్నప్పుడు ఆదిలాబాద్ కు వెళ్తే మనకి గోల్డ్ మూలాలని ఈజీగా గుర్తించగలుగుతాము. వాళ్ళ భాష పరంగా కానివ్వండి, వాళ్ళ వేషధారణను బట్టి కానివ్వండి, వారి ఆచార వ్యవహారాలను బట్టి కానివ్వండి. మీరు వినే ఉంటారు గుస్సాడి డాన్స్ అనే మాట. గుస్సాడి డాన్స్ అనేది గోండ్ కమ్యూనిటీ వాళ్ళు చేస్తారండి. సో ఈ గుస్సాడి అనేది వాళ్ళ సాంప్రదాయక నృత్యము. ఈ నృత్యాన్ని వాళ్ళు ప్రతి ఒక్క పండగల కానివ్వండి ఏమున్నా కూడా అటువంటి సందర్భాల్లో వీళ్ళు ఈ నృత్యాన్ని వేస్తూ వాళ్ళ యొక్క సంస్కృతిని చూపుతూ ఉంటారు. అట్లనే కోయతెగ వాళ్ళు ఉన్నారు. కోయ వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో ఉన్నారు. వాళ్ళు కోయ భాష మాట్లాడతారు. అలానే వరంగల్ జిల్లా వైపు కూడా కోయ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు తెలుగులో మాట్లాడతారు. ఎక్కువ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి కొంచెం కనుమరుగైపోయింది. సో వాళ్ళకు కూడా డోలి అని కానివ్వండి, కొమ్ము కొయ్య అనేది, ఇటువంటివి సాంప్రదాయ నృత్యాలు. అట్లానే డోలి అనేది వాళ్ళ సాంప్రదాయక కథలు పాడుకునే పాట అనమాట, మ్యూజిక్ అంటాము. ఈ విధంగా వాళ్ళకి ఉండే ఇంటి పేర్లు కానివ్వండి, వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు చేసుకునే పండుగలు, ఇటువంటివన్నిటిని కూడా మనము స్టడీ చేసి ఆ మూలాలను బట్టి మనము వాళ్ళని ఎథ్నోగ్రఫీ స్టడీస్ అనేసి చేస్తాం మనము. ఆ ఎథ్నోగ్రఫీ ఈ మూలాలన్నీ కూడా మనము వాళ్ళ వేషధారణ కానివ్వండి, ఇప్పటి వరకు నేను ఏమైతే క్యారెక్టరిస్టిక్స్ చెప్పానో అవన్నిటిని బట్టి మనము వాళ్ళ మూలాలను కనుగొగలుగుతాము. అట్లాగే వాళ్ళు ఆయా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు అనేది తెలుసుకోగలుగుతాము.
2: మారుతున్న జీవన విధానం, ఆధునిక ప్రపంచంలోకి వాళ్ళు అడుగు పెట్టారు. చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, మరి ఉన్నతంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రభుత్వం కూడా సహకారం అందిస్తూ ఉంది. ట్రైబల్ కమ్యూనిటీస్ కూడా వాళ్ళని బాగా డెవలప్ చేస్తూ ఉన్నాయి. ఈ భాగంలో పడి వాళ్ళ యొక్క ఉనికిని, అస్తిత్వాన్ని కొంతమంది మర్చిపోతూ ఉన్నారు. అది ముందు తరాలకు చేరే విధంగా ఈ ట్రైబల్ కల్చర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయం కాపాడేందుకు?
3: ప్రప్రథమంగా చూసుకుంటే అండి, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం అనేసి ముఖ్యంగా వాళ్ళ భాషని మనము ప్రిజర్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం.

0: కేంద్ర రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ద్వారా మదర్ టంగ్ లాంగ్వేజ్ అనే దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేశామండి. ఇందాక నేను చెప్పినట్లుగా గోండ్, కోయా, కొలామి, బంజారా, ఎరుకలు ఈ ఐదు తెగల వారికి భాష ఉంది. సో ఈ ఐదు తెగల వాళ్ళు కూడా వాళ్ళ భాష మరుగున పడిపోకుండా, కొంతమంది మీరు అన్నట్టుగా ఆశ్రమ స్కూళ్ళల్లో వస్తారు, వాళ్ళు హాస్టల్లలో జాయిన్ అవుతారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో వెళ్తారు, వాళ్ళు ఊరి బయటకు వచ్చేస్తారు. ఆ విధంగా తోటి వాళ్ళు కూడా తెలుగు మాట్లాడడం, ఇంగ్లీష్ మాట్లాడడం, దీని ద్వారా వాళ్ళ గోండ్ భాష అనేది మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం చేసాము అంటే, మనము ప్రతి ఒక్క ఆశ్రమ స్కూళ్ళల్లో కూడా ఆయా ఏరియాలలో, ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది అంటే అక్కడ గోండ్ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోండ్ లాంగ్వేజెస్ లో మనం ప్రైమర్స్ తయారు చేశామండి, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ కి. దాంట్లో ప్రతిది కూడా మనము తెలుగు ప్రైమర్స్ ఎట్లా ఉంటాయి, ఆల్ఫాబెటిక్ చార్ట్స్, ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ ఇట్లా పెడతాము. ఆ విధంగా మనం ఆల్ఫాబెటిక్ చార్ట్స్ అనేది వాళ్ళ భాషలో నిత్యము వాళ్ళు వాళ్ళ పరిసరాలలో చూసే వస్తువులను బేస్ చేసుకుని, ఏ అంటే ఆ అంటే ఆమ, ఆయా ఇట్లా వాళ్ళ అమ్మని పిలవడం కానివ్వండి, వాళ్ళ వస్తువులు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇంటి పరిసరాల్లో కనపడే వాటిని గుర్తించుతూ ఆ భాషలో మనము ప్రైమర్స్ తయారు చేశామండి. ఇవి ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్, సెకండ్ క్లాసులలో, థర్డ్ క్లాసులలో మొదటి మూడు నెలలు అంటే మిగతా సబ్జెక్ట్స్ తో పాటు ఈ సబ్జెక్టులు కూడా గోండి ఏరియాలలో గోండి టీచర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ భాష తెలుసు కాబట్టి ఆ టీచర్ల ద్వారా ఈ గోండ్ లాంగ్వేజ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అట్లానే ఇది భాషని ప్రిజర్వ్ చేస్తున్నాము. ప్రతి దానికి కూడా మన పండగలు ఉంటాయి. కోయా వాళ్ళు చూస్తే మనకి మేడారం జాతర జరుగుతుంది, అందరికి కూడా సమ్మక్క సారలమ్మలు చాలా ఫెమిలియర్, ఇది కోయా పండుగ. వీటిని మనము డాక్యుమెంట్ చేయడము, అట్లానే మనకి బోరాపూర్ జాతర జరుగుతుంది, చెంచు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, అటువంటి వాటిని డాక్యుమెంట్ చేయడము, ఆ పండుగలు సెలబ్రేట్ చేసుకోవడానికి కూడా గవర్నమెంట్ తరఫున ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కలెక్టర్ల ద్వారా ఇవ్వడము ఇవన్నీ కూడా జరుగుతుందండి. తద్వారా వాళ్ళ పండుగలని మనము ఫర్దర్ గా చేసుకోవడానికి సహకారం ఇస్తూ వాటిని డాక్యుమెంట్ చేయడము, ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళకి కూడా ఈ విధంగా మీ కల్చర్ ఉంటుంది అని చూపే విధంగా డాక్యుమెంట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ కన్సర్వ్ చేస్తున్నామండి. ఈ విధంగా మనము సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సహకారాలతోటి మన టీసీఆర్ఎన్టీఐ ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళము ఈ కార్యక్రమాలని చేపడుతున్నాము.
1: దీనికి గాను మన ఉభయ రాష్ట్రాల్లో మరి ట్రైబల్ మ్యూజియంస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దీంట్లో ఎలాంటి ఆర్కైవల్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉందంటారు?
0: ఇందులో భాగంగానే మన కల్చర్, ట్రైబల్ కల్చర్ ఏదైతే ఉందో దానిని మనం ఇప్పటివరకు చెప్తున్నట్టు ప్రిజర్వ్ చేయడము, కన్సర్వ్ చేయడము కాకుండా ప్రమోట్ కూడా చేస్తున్నాము మ్యూజియంస్ ద్వారా. మన రాష్ట్రంలో చూస్తే అండి, అన్ని రాష్ట్రాల్లో అంటే కూడా మన దగ్గర 6 గిరిజన మ్యూజియంస్ ఉన్నాయండి. 1993లో వచ్చిన నెహ్రూ సెంటనరీ ట్రైబల్ మ్యూజియం మనకి హైదరాబాద్ లో హెడ్ ఆఫీస్ ఆవరణలో ఉందండి. ఇది చాలా ఓల్డ్ మ్యూజియం. మన గిరిజన తెగలన్నిటినీ కూడా ఈ మ్యూజియం లో మనము రిఫ్లెక్ట్ చేస్తాము. మ్యూజియంస్ ఎస్టాబ్లిష్ చేయడం ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా గిరిజన ఆవాసాలకు వెళ్ళడము, గిరిజన వాడలకు వెళ్ళడము, అక్కడికి వెళ్ళి చూడడం అనేది అందరికీ సాధ్యం కాదు. సో అటువంటి హ్యాబిటేషన్స్ ని, ఆవాసాలని మనము మ్యూజియంలలో చూపెట్టగలుగుతాము. మీరు ఎవరైనా చూడగలిగితే అండి, హైదరాబాద్ లో ఉంది మనకి మ్యూజియము, అట్లానే ఆదిలాబాద్ లో కుమరం భీమ్ గారి నేపథ్యంలో ఒక మ్యూజియం పెట్టాము జోడేఘాట్ లో, మేడారం మ్యూజియము మేడారం మండలం ములుగు జిల్లాలో పెట్టాము, కోయా మ్యూజియం ఇంకొకటి భద్రాచలంలో పెట్టాము, అట్లానే చెంచు మ్యూజియము మన్ననూరులో ఉందండి. ఇవన్నిటితో పాటు రీసెంట్ గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంస్ అనే దాని కింద కూడా మన రాష్ట్రాన్ని గుర్తించి మన రాష్ట్రానికి కూడా ఒక మ్యూజియం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే రామ్జీ గోండ్ అనే గోండ్ యోధుడిని దృష్టిలో పెట్టుకుని మనము రామ్జీ గోండ్ మ్యూజియం ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాము. త్వరలో నవంబర్ 15 రోజున దాన్ని మనము హైదరాబాద్ లో ఇనాగరేట్ కూడా చేసుకుంటున్నాము. ఇవన్నీ మ్యూజియంస్ లో కూడా మన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణలో నోటిఫై అయిన ట్రైబల్స్ యొక్క వాళ్ళ స్థితిగతులను చూపెడుతూ, వాళ్ళ ఆవాసాలు ఎట్లా ఉంటాయి, వాళ్ళ గుడిసెలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఇండ్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఎకనామిక్ సపోర్ట్ కోసం ఏమేం పనులు చేస్తారు, చెంచులను చూసుకుంటే గనక వాళ్ళు హనీ గ్యాదరింగ్ తేనెని కలెక్ట్ చేయడం అనేది వాళ్ళకి ప్రైమరీ ఆక్యుపేషన్ అండి. సో వాళ్ళు ఎట్లా పడతారు, అందరితో పోలిస్తే చెట్టు తేనెని కాకుండా చెంచులు కొండ తేనెని కలెక్ట్ చేస్తారు. సో అది ఎట్లా కలెక్ట్ చేస్తారు అనే ప్రొసీజర్ ని కూడా మనము ఆయా మ్యూజియంలలో కల్చర్స్ ద్వారా, అట్లానే కొన్ని 3D ప్రెజెంటేషన్స్ ద్వారా కూడా మనం ప్రిజర్వ్ చేశాము. అట్లానే వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ని కూడా కియోస్క్ రూపంగా పెట్టాము. అట్లానే కొన్ని పండగలు ఉంటాయి, ఆ పండగల

ఆయా మహిళలు కానివ్వండి, అక్కడ ఉన్న ఊరి ప్రజలు, గిరిజనులు, వాళ్ళ వేషధారణ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఇంట్లో ఏమేం పనులు చేసుకుంటారు, ఇవన్నీ కూడా కల్చర్స్ రూపంగా మనము ఒక మనిషి అక్కడ ఉన్నట్లుగానే ప్రొజెక్ట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ ఒరిజినల్ ఫీలింగ్ అనేది చూపెట్టగలుగుతాము మ్యూజియంస్ లో.

0: ట్రైబల్ తెగలకి ముఖ్యంగా లిపిరహిత భాష అనేది ఉంది. వాళ్ళకి భాష అనేది వాక్కు వాళ్ళనే వాళ్ళకి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ నేర్చుకుంటున్నారు తప్ప దానికి ఒక ప్రత్యేకమైన లిపి అంటూ లేదు. ఇప్పుడున్న భాషల్లో, ఇప్పుడున్నటువంటి ఆ ట్రైబల్ తెగల్లో ఎన్ని జాతుల వారికి లిపి ఉందంటారు? మున్ముందు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఇప్పుడు మనకు ఉన్న 32 తెగలల్లో అండి ఓన్లీ 5 తెగలకి మాత్రమే భాష ఉంది. ఈ 5 తెగల వారికి కూడా లిపి లేదండి. తెలుగులో లేదు అంటే ఇంగ్లీష్ లో వాళ్ళ భాషని మనము రాస్తాము,
0: తర్జుమా చేస్తాము.
1: దాన్నే ఇంగ్లీష్ తెలుగు. ఇందాక నేను చెప్పినట్లుగా ప్రైమర్స్ తయారు చేసాము, దాంట్లో తెలుగు భాషలో మరియు ఇంగ్లీష్ భాషలో ఆ వర్డ్స్ ని ఏమని పలుకుతారు అనేది రాస్తాము. అర్థాలు కూడా తెలుగులో ఇంగ్లీష్ లో పొందుపరుస్తాము. అట్లానే మనకి వేరియస్ ఐఈసి మెటీరియల్స్, అవేర్నెస్ క్యాంపెయిన్స్, సికిల్ సెల్ అనీమియా కానివ్వండి, ఇప్పుడు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కానివ్వండి, పెసా యాక్ట్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇంకా ఏమున్నా కూడా ఇవన్నీ కూడా మనము ఆయా లాంగ్వేజెస్ లో తర్జుమా చేసి దాన్ని ఆ విలేజెస్ కి పంపించడం ద్వారా వాళ్ళకి ఈజీగా అవగాహన వస్తుంది. ఆ ఉద్దేశంతో కూడా మనం ట్రాన్స్లేషన్ వర్క్స్ చేపిస్తూ ఉంటాము.
0: మున్ముందు ఈ ట్రైబల్ కమ్యూనిటీ మీద ఉత్సాహవంతులైనటువంటి ఎవరైనా సరే రీసెర్చ్ స్కాలర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి ముందు?
1: గతంలో అయితే మేము ట్రైబల్ రీసెర్చ్ ఏరియాలో పిహెచ్డి కానివ్వండి, ఎంఫిల్ కానివ్వండి చేసే వాళ్ళకి మా దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఇస్తూ వాళ్ళకి ఇంకా గైడ్ చేసేవాళ్ళము. తయారు చేసి సబ్మిట్ చేసిన రిపోర్ట్ ని మేము పబ్లిష్ చేసేవాళ్ళము గవర్నమెంట్ తరఫున. దాని వలన ఆ ట్రైబల్ స్కాలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్యూచర్ లో క్రెడెన్షియల్స్ ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ ప్రింటింగ్ వల్ల పబ్లికేషన్ ద్వారా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాము. అట్లానే ఎవరైనా రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే తప్పకుండా వాళ్ళ రీసెర్చ్ ఏరియా ఏముంది, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఇంకా ఫీల్డ్ నాలెడ్జ్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేయడానికి ఎప్పటికీ కూడా రెడీగా ఉంటామండి. ఇప్పటి వరకు కూడా మనకి రీసెర్చ్ చేయడానికి చాలా మంది విద్యార్థులు పిహెచ్డి చేసే వాళ్ళు కానివ్వండి, పీజీలు చేసే వాళ్ళు కానివ్వండి, సోషల్ వర్క్ విద్యార్థులు, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఇటువంటి చాలా మంది స్టూడెంట్స్ వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన సమాచారం ఇస్తూ వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ కావాలి అంటే కూడా మా స్టూడెంట్స్ కూడా వస్తున్నారు. ఫీల్డ్ కూడా పంపించి వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా మేము ఫెసిలిటేట్ చేస్తున్నామండి పీఓల సహకారం తోటి.
0: బాగుందండి. హైదరాబాద్ లో నెలకొని ఉన్న ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా ట్రైబల్ కల్చర్ ని, అలాగే వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలని, అలాగే సామాజికంగా ఎలా నిలదొక్కుకోవాలి ఇత్యాది విషయాలన్నీ కూడాను వాళ్ళలో అవగాహన కల్పిస్తూ పూర్తి సమాచారం అందించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరు ఇంతవరకు ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు, మాతృభాషల పరిరక్షణ కార్యక్రమాల గురించి TCRNTI హైదరాబాద్ డైరెక్టర్ డాక్టర్ వి సముజ్వల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి దార్శనిక భారత్ భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి శ్రీ పసుపులేటి శంకర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
4: భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
5: భారతదేశంలో సనాతనంగా ఉన్నటువంటి ప్రాచీన విజ్ఞాన శాస్త్రాన్ని, అలాగే అనేక శాస్త్రాలని వెలుగులోకి తీసి సజీవంగా నేటి యువతరానికి అందజేయాలని చెప్పి భారత ప్రభుత్వం భారతీయ విజ్ఞాన వ్యవస్థ అనే ఒక వ్యవస్థని ఏర్పాటు చేసింది. మరి ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ యువతరానికి అందించిపోతున్నటువంటి అనేకమైన అంశాలని మనం ఈ రోజున డాక్టర్ పసుపులేటి శంకర్ గారి ద్వారా తెలుసుకుందాం. వీరు ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్ జిల్లా ధార్మిక సంస్థల పరిరక్షణ సమితి అధ్యక్షులు కూడా. నమస్కారం అండి.
6: నమస్కారం సార్.
5: శంకర్ గారు, మన భారతదేశం అంటేనే ఎంతో పురాతనమైనటువంటి ఆ వ్యవస్థ కలిగినటువంటి దేశం. గ్రీస్ దేశం ఎలాగైతే పాశ్చాత్య దేశాల్లో చాలా పురాతనమైనటువంటిదో, అలాగే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు, వ్యవస్థలు, విజ్ఞాన శాస్త్రం ఇవన్నీ కూడా చాలా చాలా పురాతనమైనటువంటివి, ప్రామాణికమైనటువంటివి. అయితే కాలచక్రంలో తర్వాత అనేక సంవత్సరాల విదేశీయుల పాలనలో కూడా మన తాలూకా ఈ విజ్ఞాన శాస్త్రం అంతా కూడా చాలా పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళిపోయి మరుగున పడిపోయి యువతరానికి తెలియకుండా ఈ రోజున ఐఐటీలు మిగతావి చదువుకుంటున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ అదే అసలైనటువంటి సైన్స్ అని యువతరం భావిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ

0: సంస్థని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమైన విషయం అండి. మరి దీని గురించి కూలంకషంగా మా శ్రోతలకు తెలియజేస్తారా?
1: మంచి విషయాన్ని గురించి పిలిపించినందుకు ఆకాశవాణి అందరికీ కూడా ధన్యవాదాలు. భారతీయ విజ్ఞాన వ్యవస్థ చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థగా శ్రీకారం చుట్టినందుకు నిజంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలి. వేగవంతమైన సాంకేతిక అభివృద్ధి, పర్యావరణ సంక్షోభం, సాంస్కృతిక ఏకీకరణ, మానసిక ఆరోగ్య సమస్యల సమతుల్యత కోసం ఏర్పాటు చేసిన దాంట్లో, తప్పించిన దాంట్లో, అన్వేషణలో ఉద్భవించినటువంటి వ్యవస్థే ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ. విద్యా వ్యవస్థను ఏకీకృతం కావాలనేటువంటి తపనతో నేటి విద్యార్థులకు మన భారతీయ సంస్కృతి, సంప్రదాయం, సనాతనం, పురాతన కాలం నుంచి, వేద కాలం నుంచి ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థను అందించాలనేటువంటి తపన నిజంగా చాలా గర్వకారణం. ఇది కేవలం ఇప్పుడున్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞానం అని మాత్రం కాదు, అఖండ భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, బర్మా, ఇప్పటి మన భారతదేశం, అఖండ భారతదేశంలో ఉన్నటువంటి విజ్ఞాన వ్యవస్థలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలనేటువంటి సంకల్పం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్నటువంటి విషయాలలో ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైనటువంటి మరియు విస్తృతమైనటువంటి మేధో సంపత్తి సంప్రదాయాలతో ఒకటి కలిగినటువంటిదే మన ఈ విజ్ఞాన వ్యవస్థ. ఇది కేవలం మన ధర్మమే, మన సంస్కృతి, మన భారతదేశం అనేదే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న ప్రాంతాలలో, మనది కేవలం ఒక ప్రాంతం కాదు, విజ్ఞాన వ్యవస్థ ఇది. ఇది భారత ప్రభుత్వం 2020 సంవత్సరం అక్టోబర్ 5వ తారీఖున వసంత గంజలో ఏర్పాటు చేయడం జరిగింది. విద్యా వ్యవస్థలో అది పాఠశాల స్థాయి కావచ్చు, కళాశాల స్థాయి కావచ్చు, విశ్వవిద్యాలయ స్థాయి కావచ్చు, పరిశోధన స్థాయిలో కూడా మన భారతదేశానికి సంబంధించినటువంటి విజ్ఞాన వ్యవస్థను వాళ్లకు అందచేయాలా, వాళ్ళందరూ పరిణతి చెందేలా, మన దేశంలో ఉన్నటువంటి ఈ నిగూఢమైనటువంటి ఉన్నటువంటి ఈ విజ్ఞాన వ్యవస్థను బయటికి తెలియచేసి మేధో సంపత్తి కలిగినటువంటి వాళ్ళగా తయారు చేయాలనేటువంటి సంకల్పంతో, విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తిని ఇటువైపు కూడా మళ్లించాలనేటువంటి సంకల్పంతో శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2023-24వ సంవత్సరంలో ఐఐటి రూర్కెలా మరియు భిలాయ్ ఆ రెండు విద్యా సంస్థలు కూడా ఒప్పంద పత్రం అవగాహన కుదుర్చుకున్నారు. ఈ ఒప్పంద కార్యక్రమంలో భాగంగా వాళ్ళు వాళ్ళ యొక్క కళాశాలలో ఎంఎస్ మరియు పిహెచ్డి కోర్సుల్లో కూడా సంగీతము, సాంకేతికత, ఆరోగ్యము, చికిత్స ఇలాంటి వాటి విషయాలపైన కూడా కోర్సులు పెట్టాలని నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 2024వ సంవత్సరంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వము శ్రీరామాయణము, శ్రీ మహాభారతము, అర్థశాస్త్రము వీటిపైన విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఈ స్థాయిలో కోర్సుల్లో కూడా ఈ పాఠ్యాంశాలు పెట్టడం జరిగింది. శ్రీరామాయణము, శ్రీ మహాభారతము పారాయణ గ్రంథాలుగా చూస్తే గనక మనం అలా చూసే ఇలా పొరపాటు జరిగింది. పాఠ్య గ్రంథాలుగా ఎప్పుడైతే మనం వాటిని గనక తీసుకురాగలుగుతామో మన వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పు వచ్చి విద్యార్థులలో నిద్రాణమైనటువంటి సృజనాత్మక శక్తి బయటికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఆణి ముత్యాలుగా ప్రభావితం చేయగలిగినటువంటి అంశాలు ఇందులో నిండి నిబిడీకృతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి మిలిటరీ వ్యవస్థ ఉంది. మన దేశంలో ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఒకటి, విదేశీ గూఢచారులు ఉన్నారు, మన దేశం యొక్క అంతర్గత వ్యవహారాలు బయటికి చేరవేస్తున్నారు, దేశ భద్రతకే సమస్య కలుగుతుంది అన్నటువంటి విషయాలు వచ్చినప్పుడు ఏం చేయాలా అని చర్చించుకుంటాం. రామాయణం చదివితే తెలుస్తుంది, మూల రామాయణంలో అందులో ఉన్నాయి. ఆ రోజు శ్రీరామచంద్రుడు పట్టాభిషిక్తుడు కావడానికి విద్యా వ్యవస్థ పూర్తి చేసుకుని వచ్చినప్పటికే దేశంలో ఆ వ్యవస్థ అలా ఉంది. ఎలా అధిగమించాలో, ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అసలు మిలిటరీ వ్యవస్థలో అసలు యుద్ధం తీరు ఎలా జరగాలనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతంగా అక్కడ పొందుపరిచి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమంతా కీర్తిస్తున్నా మనం గుర్తించడంలో కాసింత వెనుకబాటు పడుతున్నామేమో అనుకోవచ్చు. ఉదాహరణకు 1903వ సంవత్సరంలో రైట్ సోదరులు గారు విమానాన్ని ఎగరవేశారన్నటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా కీర్తించారు, గుర్తించారు, గౌరవించారు, అభినందిస్తున్నారు, సంతోషమే. మరి వాళ్ళకంటే 5 సంవత్సరాల ముందుగా 1898వ సంవత్సరంలోనే శివకర్ బాపూజీ తల్పడే గారు విమానం ఎగరవేశారన్నటువంటి విషయం తెలిసిందే, కానీ చరిత్రలో వాటికంటూ ప్రాధాన్యత లేదు, అది అందరికీ తెలిసిందే. అంతకంటే 5000 సంవత్సరాల వెనక్కి వెళితే భారద్వాజ మహర్షి యాంత్ర

0: విజ్ఞాన సర్వస్వం అనేటువంటి గ్రంథం ఈరోజు వైమానిక శాస్త్రాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు, అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అభినందిస్తున్నటువంటి గ్రంథం. అందులో విమానాలు ఎలా తయారు చేయాలా, విమానానికి వ్యవస్థకు అవసరమైనటువంటి అన్ని అంశాలను, అన్ని సమీకరణాలను నన్ను చక్కగా పొందుపరిచి ఉన్నారు భారద్వాజుడు అంటే గర్వపడాల్సినటువంటి విషయం. ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని గెలీలియో గెలీలియో గారిని అంటారు. ఎందుకంటే ఆయన 1564 పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏమంటారు, భౌతిక శాస్త్రంలోని గతి శాస్త్రం, దాంట్లో ఏమంటారు, ఒక వాహనం యొక్క వేగాన్ని, దాని స్పీడ్ను మనం క్యాలిక్యులేట్ చేయాలంటే దాని డిస్టెన్స్ బై టైం గనక డివైడ్ చేసేస్తే దాని స్పీడ్ వస్తుంది అన్నారు. అది ప్రపంచమంతా అంగీకరించి ఆయన ఫాదర్ ఆఫ్ కైనమాటిక్స్ అని డిక్లేర్ చేసినారు. గర్వపడదాం, గెలీలియో గారిని అభినందిస్తాం. మరి ఆయన కంటే 1500 ముందు ఆర్యభట్టీయం అనేటువంటి గ్రంథాన్ని రచించిన ఆర్యభట్ట గారు ఒక వాహనం యొక్క వేగాన్ని నిర్ధారించాలంటే అది ప్రయాణించిన దూరాన్ని సమయంతో గనక భాగిస్తే వచ్చినటువంటి భాగఫలమే వేగము అని నిర్ధారించారు. మరి ఆర్యభట్ట గారిని ఎవరు గుర్తిస్తున్నారు? పైథాగరస్ గారు చెప్తున్నారు. పైథాగరస్ గారు కంటే ముందు పేరు చెప్తున్నారు తప్ప, ముందే త్రికోణమూర్తి అందించినటువంటి దేశం నా భారతదేశం. అర్థ ఎంత అద్భుతమైనటువంటి గణిత శాస్త్రానికి ఆద్యులైనటువంటి వాళ్ళు. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో గణన యంత్రము కలన యంత్రం వాళ్ళకు ఉండేది కాదు, క్యాలిక్యులేషన్స్ లేదు. భాస్కరాచార్యులు వారు తన కుమార్తె లీలావతి పేరుతో లీలావతి గణితం అని రచించారు. దాన్ని ఆంగ్ల భాషలోకి కూడా తర్జుమా చేసుకున్నారు. ఈరోజు దాన్నే ప్రామాణికంగా అందరూ పాటిస్తున్నారు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యమే. మన వాళ్ళు ఎందుకంటే మన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని ఇవన్నీ విద్యార్థులకు తెలియచేయాల్సినటువంటి అవసరం కనుక ఎప్పుడైతే అందిస్తామో, వాళ్ళ నుంచి ఒక హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి లాంటి వాళ్ళు రావచ్చు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య అందచ్చు, లేకుంటే ఇంకా మహామహిమైనటువంటి అబ్దుల్ కలాం గారు కానీ, రామన్ గారు కానీ, జగదీష్ చంద్రబోస్ గారు ఎంతోమంది రావచ్చు. వైద్య రంగంలో మనం ఇచ్చినటువంటి మేధా సంపత్తి ఎవరూ లేరు. పాదరసాన్ని ముట్టుకుంటే చనిపోతామనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా వైద్య రంగంలో అందరూ చెప్తారు. అటువంటి పాదరసాన్ని వైద్యంలో మందుగా వాడినటువంటి దేశం నా భారతదేశం.
1: అలాగే శస్త్రచికిత్సలు,
0: శస్త్రచికిత్స సుశ్రుతులు చేసినటువంటిది ఆచార్య నాగార్జునుడు రసరత్నాకరం ఇంత చక్కగా తెలియజేస్తుంది. మనం వైద్య రంగంలోనే కాదు, ఆర్ట్, ఆర్కిటెక్చరు వీటిలోనే కాదు, వ్యవసాయ రంగంలో కూడా మనం అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలను ప్రదర్శించినటువంటి దేశము మన భారతదేశం. ఆ రోజుల్లోనే దిగుడు బావులు, మెట్ల బావులను నిర్మించినటువంటి దేశం నా భారతదేశం. చెరువులు నిర్మించినటువంటిది, అదేవిధంగా కాలువలు నిర్మించినటువంటిది. ఆ రోజుల్లోనే రాతి ద్వారా రాతి పైపుల నిర్మాణాన్ని ఈరోజు కళ్ళకు కనపడతాయి ఆ సాక్ష్యాలు. ఇంత మేధా సంపత్తి కలిగినటువంటిది అన్నిటినీ కూడా మన వాళ్ళ పరిపాలనలో కానీ మన యొక్క వ్యవస్థలో కానీ అద్భుతాలు. మీరన్నట్లు ఎందుకంటే మనం వాళ్ళకు అందించడంలో వైఫల్యం చెందడంతో పరదేశీ వ్యామోహంలో అక్కడ ఏదో అద్భుతాలు ఉన్నాయనేటువంటి భ్రమలో ఉన్నారు. కానీ ఒకప్పుడు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు మన భారతదేశంలో దాదాపు 800 పైబడి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ప్రపంచమంతా కూడా మంచి విద్యా వ్యవస్థ కోసంగా మన తక్షశిల విశ్వవిద్యాలయం,
1: తక్షశిల
0: విక్రమశిల, అసలు కంచి కథ కంచికి మనం ఇంటికని ఎందుకంటాం. ఏదైనా ఎవరైనా ఒక మంచి పుస్తకం రచించినా, ఒక మంచి గ్రంథం రచించినా, ఒక మంచి విషయాన్ని రచించినా అది ముందు కంచి విశ్వవిద్యాలయాన్ని పంపించేవాళ్ళు. అక్కడికి పోతే వాళ్ళు దాన్ని తర్కించి చర్చించి వాదించి ఆ ఇందులో సవరణలు ఏవైనా ఉంటే చెప్పి ఆమోదం పొందితే అప్పుడు దాన్ని బయటికి అని చెప్పేవాళ్ళు. అట్లంత శక్తివంతమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటి దేశం మన భారతదేశం. మీరన్నట్లు బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అప్పుడు ప్రతి అంశంలో కూడా వ్యాకరణం, పాణిని మహర్షి అందించినటువంటి వ్యాకరణం అద్భుతమైనటువంటిది, భరతమోహముని అందించినటువంటి నాట్యశాస్త్రం కానీ, అర్థశాస్త్రం కానీ, రాజనీతి శాస్త్రం కానీ, లోహశాస్త్రం కానీ, ఈ అంశంలో కాదు, ఈ అంశంలో కాదు, అన్నిట్లో కూడా మనము అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠబాలను ప్రదర్శించినటువంటిదే. ఏమాత్రము దాంట్లో రాజీ లేదు.
1: అయితే ఇక్కడ కొంతమంది అంటారేంటంటే, అంటే ఏదో మా తాతల నాడు నేతలు తాగారు, మా మూతమాసం చూడండి అని అలా కొంతమంది వెటకారంగా మాట్లాడతారు. కానీ అంటే నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు యువతకి ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో వాళ్ళు ఇవాళ చదవాలి, చదివినటువంటి మరుక్షణం, మరుసటి సంవత్సరం లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్ పేరిట వెంటనే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వాళ్ళు డబ్బు సంపాదించేటటువంటి యంత్రాలుగా మారిపోతున్నారన్నమాట. ఇందులో వాళ్ళకి నిజమైనటువంటి విజ్ఞానం రావటం లేదు. విద్య అనేటటువంటిది కేవలం
0: పరమావధికే తప్ప వేరే వైపుగా ఆలోచన చేయనటువంటి పరిస్థితి కల్పించేసేస్తున్నారు.
1: అయితే మన ప్రాంతంలో, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ప్రాచీన శిల్పకళా సంపద కానీ, ప్రాచీన స్థూపాలు కానీ, ప్రాచీన ఈ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి అవశేషాలు కానీ, ఆనవాళ్లు కానీ ఏమైనా ఉన్నాయా?
0: ఎందుకు లేవు సార్. సాహితీ సంస్కృతులకు గడప గడప, అందుకు ఈ పరిసర ప్రాంతాలు అందుకు ఎత్తువైనటువంటి బావుటాలు. ఇప్పుడు శిల్పశాస్త్రము గురించి చెప్పుకోవాలంటే పక్కనున్నటువంటి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఈ రోజుకి కూడా అద్భుత

0: మొత్తంగా శిల్పాలను, శిల్ప సంపదను ప్రాణం పోస్తున్నటువంటి వాళ్ళు శిల్పులు ఎంతోమందిని మనం చూడొచ్చు. ఆ సంపదను అలా చేసినటువంటి ఎంతో అమరశిల్పి జక్కన్ లాంటి వాళ్ళు బయటకు వస్తారు. అదేవిధంగా మన కడప జిల్లాలో మాధవరంలో చేనేత పరిశ్రమ, ఒకప్పుడు ఆంగ్లేయ రాణికి అగ్గిపెట్టెలో చీర నేసి పంపించినటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని శెట్టిగుంట దగ్గర కొయ్య బొమ్మలకు ప్రాణం పోసేటువంటి అద్భుతమైనటువంటి పరిశ్రమ అక్కడ ఉంది. అదేవిధంగా మైదుకూరు దగ్గర ఉన్నటువంటి వణిపెంట దగ్గర ఇత్తడితో అద్భుతమైనటువంటి లోహ పరిశ్రమ చాలా అద్భుతంగా విరాజిల్లినటువంటిది ఇప్పటికీ కనపడుతుంది. ప్రొద్దుటూరు జ్యువెలరీ ఆ పరిశ్రమలో కూడా సెకండ్ బాంబే అని చెప్తారు, అంత అద్భుతంగా అక్కడ కూడా ఎక్కువగా డెవలప్ అయ్యేటువంటిది ఉంది. ఇంకా బాగా మన కళ్ళకెదురుగా చూడాలి అంటే గనక పుష్పగిరిలో ఉన్నటువంటి శిల్ప సంపదను చూస్తే ఒళ్ళు గగురుపాటు కలుగుతుంది. ఒంటిమిట్ట రామాలయానికి ఎత్తినటువంటి ఆ శిల్పాలను, అంత పెద్ద పెద్ద గండశిలలు ఎక్కడి నుంచి తెప్పించారా, నందలూరు సౌమ్యనాథ స్వామి దేవస్థానం కానీ, హత్యరాలలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి ఆ పరశురామ దేవాలయం కానీ, ఇక భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి శివాలయం చిత్తూరులో తిరుపతి రేణిగుంట దగ్గర ఉన్నటువంటి గుడిమల్లం దేవాలయాన్ని కానీ మనం చూడవచ్చు. వాయులింగానికి ప్రతిరీకగా చెప్పుకున్నటువంటి కాళహస్తీశ్వర దేవాలయం ఉండనే ఉంది. జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి శ్రీశైల క్షేత్రం ఉన్నాయి. ఇలా చాలా పుంఖాను పుంఖాలుగా ఈ ప్రాంతంలో లేకపోలేదు అద్భుతమైనటువంటి వసతులు, వనరులు, సాక్ష్యాలు మన కళ్ళకెదురుగా కనపడుతూనే ఉన్నాయి.
1: చాలా ధన్యవాదాలు. మన వ్యవస్థలో మన ప్రాచీన భారతదేశం ఇంత గొప్పది అని చెప్పి మీ మాటల ద్వారా యువతరానికి, శ్రోతలకి అందించబడింది. అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకునే భారతదేశం ఈ భారతీయ విజ్ఞాన వ్యవస్థ, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇది మరింతగా మూడు పువ్వులు ఆరు కాయలై మరింతగా ముందరికి వెళ్లాలని చెప్పి ఆశిద్దాం. చాలా ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్తే.
2: మీరింతవరకు భారతీయ విజ్ఞాన వ్యవస్థ ఈ అంశం గురించి డాక్టర్ పసుపులేటి శంకరయ్య గారి పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్.
3: ఆకాశవాణి కడప కేంద్రం. కిలకిలమనే పక్షి నేర్పిన తీయని రాగం, సంగీత సాహిత్యాలతో కలగలసిన సుమధుర స్వరాలాపన, అప్పుడే వీచిన శృతిమెత్తని పిల్లతెమ్మెరల వేణులకు ఎంతో వినోదాన్ని పంచుతాయి.

కేవి మహదేవన్ స్వరాలు కూర్చగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందగానంలో సాగిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని విన్నారు. చిత్రం స్వాతి కిరణం.

విన్న పాట సరిగమల చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వేటూరి సాహిత్యం సంగీతం రవిశంకర్ శర్మ. వీచే చల్లని గాలి, ఆ గాలికి ఎగిసే పచ్చని పైరు, కురిసే వాన, మెరిసే మెరుపు, ఇలా ప్రతి ధ్వనిలోనూ సంగీతం ఉంది.

చిత్రసీమ విన్నారు. మరిన్ని చిత్రగీతాలను ఈ రాత్రి 9:30 వినవచ్చు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో ఈరోజు జరిగిన యూపీఎస్సీ శతవార్షిక వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యూపీఎస్సీ వందేళ్ల ప్రయాణం సంస్థపై ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. 21వ శతాబ్దపు భారతదేశం ఒక కొత్త పని సంస్కృతితో ముందుకు సాగుతోందని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చేయడమే అత్యంత ముఖ్యమన్నారు. ప్రజాసేవ పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రభుత్వ సేవల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నరేంద్ర మోదీ పేర్కొంటూ
1: आज नागरिक किसी सर्विस के लिए हफ्तों या महीनों का इंतजार नहीं करना चाहता. जब एआई हजारों डॉक्यूमेंट्स को कुछ ही क्षणों में प्रोसेस कर सकता है तो नागरिक तेजी से समाधान चाहता है. यही बदलती हुई सोच हमारी सिविल सर्विसेज से भी नए बदलाव की मांग करती है. इसलिए हमें अपने सिलेक्शन पैरामीटर्स और रिक्रूटमेंट प्रोसेस को भी భవిష్య కి జరూరతోకే అనురూప్ బనానా హోగా.
0: పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఏక్ దిన్ ఏక్ ఘంట ఏక్ సాత్ లో భాగంగా ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని గార్గీ కళాశాలలో నిర్వహించిన శ్రమదానం పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత కార్యక్రమాలకు కనీసం 30 నిమిషాలు కేటాయించాలని కోరారు. స్వచ్ఛతా ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. కేవలం విద్యా సంస్థల్లోనే కాకుండా తమ ఇళ్లలోనూ బహిరంగ ప్రదేశాల్లో కూడా పరిశుభ్రతను పాటించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యోగేష్ సింగ్ కూడా పాల్గొన్నారు.

దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. న్యూఢిల్లీలో టెక్స్టైల్ కాంక్లేవ్ 2026ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడం, దేశ వస్త్ర ఎగుమతులను పెంచడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. కొత్త ఎగుమతిదారులకు అవగాహన కల్పించి ప్రోత్సహించేందుకు వివిధ దేశాల్లో ఎగుమతి సౌకర్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వస్త్ర వ్యాపారాలు ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన ఇబ్బందులను కూడా ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. టెక్స్టైల్స్ రంగానికి మరింత రుణ లభ్యతను సులభతరం చేసేందుకు జౌళి మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం బ్యాంకర్లతో చర్చలు జరిపినట్లు ఆయన తెలిపారు. దేశంలో ప్రధాన ఉపాధి కల్పన రంగాలలో వస్త్ర పరిశ్రమ ఒకటిగా నిలుస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఈ రంగం కింద దాదాపు 5 కోట్ల మందికి ఉపాధి లభించిందని గిరిరాజ్ సింగ్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో క్రీడా ప్రతిభను పెంపొందించేందుకు నేషనల్ స్పోర్ట్స్ రిపోజిటరీ సిస్టమ్ పోర్టల్లో శారీరక విద్యా నిపుణుల మాడ్యూల్ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఈ పోర్టల్ శారీరక విద్యా ఉపాధ్యాయులకు సాధికారత కల్పిస్తుందని, కొత్త ఛాంపియన్లను తీర్చిదిద్దడంలో సహాయపడుతుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా శారీరక విద్యా ఉపాధ్యాయుల సమగ్ర దేశవ్యాప్త రిపాజిటరీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. స్థూల వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు సెప్టెంబర్ నెలలో 2 లక్షల కోట్ల రూపాయలు దాటింది. అలాగే 14.7% పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు అధికమయ్యాయి. 2025 సెప్టెంబర్లో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం 177,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర జీఎస్టీ వసూళ్లు 37,772 కోట్ల రూపాయలుగాను, రాష్ట జీఎస్టీ వసూళ్లు 45,363 కోట్ల రూపాయలుగాను నమోదయ్యాయి. అలాగే సమీకృత జీఎస్టీ వసూళ్లు 120,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. ఈ నెలలో దేశీయ కార్యకలాపాల ద్వారా వచ్చిన స్థూల జీఎస్టీ ఆదాయం 10% పైగా పెరిగి సుమారు 138,000 కోట్ల రూపాయలకు చేరగా, దిగుమతులపై వసూళ్లు సుమారు 20% పెరిగి 65,525 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న స్వచ్ఛతా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటున్నారు. న్యూఢిల్లీలోని కాళింది కుంజ్ఘాట్ వద్ద ఈరోజు జరిగిన శ్రమదాన్ కార్యక్రమంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ విలేకరులతో మాట్లాడుతూ పరిశుభ్రత, నీటి సంరక్షణ విడదీయలేనివన్నారు. నదులను శుభ్రంగా ఉంచుకోవడం అత్యవసరమని చెప్పారు. నదులను చెత్త కుంటీలుగా భావించి వాటిలో వ్యర్థాలను పారవేయడం వల్ల నీరు కలుషితమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని సఫ్దర్జంగ్ సమాధి వద్ద జరిగిన ప్రచార కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ పరిశుభ్రత అనేది నిరంతర కార్యక్రమమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఢిల్లీలోని పేష్వా రోడ్ నేవీయుగ పాఠశాలలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఐఐఎంసీలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజలు ఈ ఉద్యమంలో భాగమయ్యారని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, దేవాలయాలు, విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలతో సహా సాధ్యమైన ప్రతి చోట స్వచ్ఛతా హీ సేవ ద్వారా తమ వంతు కృషి చేయాలని ప్రజలకైనా పిలుపునిచ్చారు. గాంధీ జయంతి సందర్భంగా రేపు దేశవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలను నిర్వహించనున్నారు. పంచాయతీలను బలోపేతం చేయడం, ప్రజాసేవలను మెరుగుపరచడం, గ్రామీణ భారతదేశంలో జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ఈ సభలను జరుపుతున్నారు. ఈ ప్రత్యేక గ్రామ సభలు ప్రజల ప్రణాళిక ప్రచారం 2026-27 సబ్కీ యోజన, సబ్కా వికాస్ కార్యక్రమానికి కూడా నాంది పలుకుతాయని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రచార కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలు భాగస్వామ్య సాక్ష్యాధారిత ప్రణాళికల ద్వారా 2027-28 ఆర్థిక సంవత్సరానికి తమ గ్రామ పంచాయతీ అభివృద్ది ప్రణాళికను సిద్దం చేసుకుంటాయని పేర్కొంది. పూర్వ రాష్టపతి రామ్నాథ్ కోవింద్ పుట్టినరోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశాభివృద్ది, రాజ్యాంగ విలువలు, ప్రజా సంక్షేమం పట్ల మాజీ రాష్టపతికున్న అచంచలమైన నిబద్దత ఆయన సుదీర్ఘ ప్రజా జీవితంలో స్పష్టంగా కనిపిస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి ప్రదర్శించినందుకు కెప్టెన్ స్మిత్ మాచర్ను పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రశంసించారు. విమానంలో ఉన్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడటంలో కాక్పిట్లో కెప్టెన్ స్మిత్ మాచర్ చూపిన అసాధారణ ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి గర్వకారణమన్నారు. భారతీయ పైలట్లు తమ నైపుణ్యం, క్రమశిక్షణ, భద్రత

0: పట్ల రాజీ పడని నిబద్దతతో గౌరవం సంపాదించుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. శ్రీలంకతో ఈరోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ 124 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్మెన్ విఫలమవడంతో 45 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో శనివారం భారత్ పాకిస్తాన్ తో గోల్డ్ మెడల్ కోసం పోటీ పడనుంది. జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో పురుషుల స్కిఫ్ ఈవెంట్ లో భారత్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల స్కిఫ్ ఈవెంట్ లో చైనా తర్వాతి స్థానంలో నిలిచిన మను ఫ్రాన్సిస్ ప్రిన్స్ కుర్సికిల్ నోబుల్ రజత పతకాన్ని సాధించడంతో 2026 ఆసియా క్రీడల్లో భారత్ తన తొలి సెయిలింగ్ పతకాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల పురుషుల హాకీ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ పై 4-3 తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉండగా మహిళల హాకీ జట్టు కూడా రేపు జరగబోయే ఫైనల్లో చైనాతో తలపడనుంది. 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు దాకా భారత్ మొత్తం 66 పతకాలను సాధించింది. ఇందులో 10 స్వర్ణ పతకాలు, 23 రజత పతకాలు, 33 కాంస్య పతకాలున్నాయి. జేఎంసీ బాలయోగ జయంతి సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు ఆయనకు నివాళి అర్పించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉన్న బాలయోగ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. లోక్సభ స్పీకర్గా బాలయోగి పార్లమెంటరీ సంప్రదాయాలను బలోపేతం చేయడంతో పాటు సభా గౌరవాన్ని నిలబెట్టడంలో నిబద్దతతో వ్యవహరించారని గుర్తు చేశారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అవసరమైన పాలనా వ్యవస్థను రూపొందించడంలో యూపీఎస్సీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మించడంలోనూ విద్యార్థులే ముఖ్య పాత్ర పోషిస్తారని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. దేశీయ వస్త్ర ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు ఫైనల్స్ కు చేరుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం 10:20 ప్రాంతీయ లలిత మరియు జానపద సంగీత జాతీయ కార్యక్రమంలో భాగంగా ఆకాశవాణి కోల్కతా నుండి శ్రీ తులిలేఖ దత్తగారిచే లైట్ నాజినర్ గీతి, అలాగే ఆకాశవాణి పాట్నా నుండి శ్రీ వందనాకుమారి గారిచే భోజ్పురి జానపద సంగీతం వింటారు. ఈ రాత్రి 10:00 మరియు 10:20

0: గతకాలము మేలు వచ్చుకాలము కంటెన్ అంటారు ఆదికవి నన్నయ్య. మనం నిలబడిన ఈరోజు రేపటికి గతమవుతుంది. అది చరిత్రగా మారి భావితరాలకు మార్గనిర్దేశం చేస్తుంది. చరిత్రలో నిలిచిపోయిన ఎందరో మహనీయుల త్యాగాలను, మరపురాని ఘట్టాలను, విప్లవాత్మక మార్పులను, సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల అరుదైన సమాచారాన్ని సంక్షిప్తంగా చరిత్రలో ఈరోజు శీర్షికన ప్రతిరోజు మీకందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. తప్పక వినండి చరిత్రలో ఈరోజు. ప్రతిరోజు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
1: వ్యక్తిత్వ వికాసం అంటే మన ఆలోచనలు, మాటతీరు, ప్రవర్తన, అలవాట్లు, నైపుణ్యాలు, అలాగే భావోద్వేగాలను క్రమంగా మెరుగుపరుచుకోవటం. నేటి యువత పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఎలా అలవరుచుకోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం మంచి వ్యక్తిత్వం, మంచి జీవితం. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3-4 గంటల మధ్య 0856224444

9419417 లేదా 2444119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి, మంచి వ్యక్తిత్వం మంచి జీవితం.

రేపు ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖల్లో శ్రీమతి జి శైలజాకుమారి గారి వ్యాఖ్యానంలో దార్శనిక భారత్ గురించిన కొన్ని వివరాలు, ఆ తర్వాత గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎం భాషా గారు. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు.

రేపు ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రేపు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్పై అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిత్రాలలో దాదాపుగా ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మించిన చిత్రాలు ఎక్కువగా తారసపడతాయి. అలాగే కొత్త నటీనటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆదుర్తి గారికి దక్కుతుంది. నేడు వారి వర్ధంతి సందర్భంగా ఆదుర్తి సుబ్బారావు గారు నిర్మించిన కొన్ని చిత్రాలలోని పాటలు అలనాటి సినీ గీతాలుగా ఈనాటి చిత్రసీమల మీకోసం

ముందుగా మీరు విన్న ఆ పాట మాస్టర్ వేణు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన శ్రీశ్రీ సాహిత్యం చిత్రం మాంగళ్య బలం. తరువాత వినండి ఎస్ రాజేశ్వరరావు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని విందాం చిత్రం చదువుకున్న అమ్మాయిలు.

సినీ దర్శకుడు ఆదిత్య సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా వారు నిర్మించిన చిత్రాల్లోని పాటలు వింటున్నారు. తరువాత కెవి మహదేవన్ స్వరాలు కూర్చగా ఘంటసాల పేసుసుల పడిన ఆత్రేయ సాహిత్యాన్ని ప్రివిందం. చిత్రం దాగుడు మూతలు

రేపు ఉదయం 7:15 కాంతిరేఖలు. గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం వింటారు. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎం భాషగారు.

విన్న పాట కేవీ మహదేవన్ స్వరాలు కూర్చగా ఘంటసాల పేసుచల పడిన ఆత్రేయ సాహిత్యం. చిత్రం సుమంగళి. సినీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు.

వర్ధంతి సందర్భంగా వారు నిర్మించిన చిత్రాలలోని పాటలు వింటున్నారు. తరువాత పూలరంగడి చిత్రం నుండి ఘంటసాల పీసుచిల పడిన సి నారాయణ రెడ్డి సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఈ ప్రసారంలో 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అలనాటి గీతాలు వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. చివరిగా వినండి, కేవీ మహదేవన్ స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన ఆత్రేయ సాహిత్యం చిత్రం తేనె మనసులో

తెలుగు సినీ దర్శకులు ఆదృత సుబ్బారావు గారు వర్ధంతి సందర్భంగా వారు నిర్మించిన కొన్ని చిత్రాల్లోని పాటలు ఇంతవరకు విన్నారు. రేపు ఉదయం కాంతిరేఖల్లో శ్రీమతి జి శైలజకుమారి గారి వ్యాఖ్యానంలో దార్శనిక భారత్ గురించిన కొన్ని వివరాలు వింటారు. అలాగే గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎం భాష గారు.

0: నేర్చుకోవటం. నేటి యువత పర్సనాలిటీ డెవలప్మెంట్ ని ఎలా అలవరుచుకోవాలి? ఈ బుధవారం అభిప్రాయ వేదిక కార్యక్రమంలో యువ శ్రోతలకిస్తున్న అంశం మంచి వ్యక్తిత్వం మంచి జీవితం. ఈ అంశంపై యువ శ్రోతలు బుధవారం మధ్యాహ్నం 3 నుండి 4 గంటల మధ్య 0855224419 లేదా 2441119 నంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకోగలరు. అంశం మరోసారి మంచి వ్యక్తిత్వం మంచి జీవితం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ఇప్పుడు వింటారు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం.

0: रग्बी सेवन में मलेशिया के विरुद्ध मैच होगा। सिपक टॉकरा में महिला क्वाड्रेंट के मुकाबले होंगे। ताइक्वांडो में कशिश मलिक उतरेंगी। और अब समय आ पहुंचा है विदा लेने का। एक बार फिर आपको याद दिला दूं, कल सुबह 9:30 बजे से FM रेनबो पर नियमित अपडेट्स सुनना मत भूलिएगा, और रात 10 बजे हमारा ये हाइलाइट्स कार्यक्रम। तो फिलहाल मुझे अनुपम पाठक को दीजिए आज्ञा, एडिटर विशाल कुमार और इस कार्यक्रम के प्रोड्यूसर शाहनवाज खान।
1: एशियन गेम्स 2026 आईची नगोया।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: ఆప్సీ బాత్చీత్ ఔర్ మాన్ మనౌవల్ కీ బాత్ కర్తా హై. ఇస్ గీత్ కే మాధ్యమ్ సే కవి కహతే హై కి రిష్తో కో సంవార్నే కే లియే అభిమాన్ ఛోడ్ ఆప్సీ సమజ్బూజ్ ఔర్ వార్తాలాప్ కీ రాహ అప్నానీ చాహియే.
4: కంటిన్యూయింగ్ విత్ హర్ లవ్లీ రెండిషన్ ఆఫ్ నోజూల్ గీతి, శ్రీమతి తూలి రేఖా దత్తా నౌ ప్రెజెంట్స్ Bou Kotha Kau Obhimanini, a song that depicts the power of love, communication and reconciliation. It emphasizes that relationships flourish when pride gives way to understanding and heartfelt conversation.

0: Nitesh missed out on a historic gold but secured India's first silver medal in Greco-Roman wrestling at the Asian Games since 1962. Indian pair of Manu Francis and Prince Kurisinkal Noble bagged the silver medal in the men's skiff opening race 9 of the Asian Games sailing competition. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కడప కేంద్రం రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15 శ్రీమతి జి శైలజాకుమార్ గారి వ్యాఖ్యానంలో దార్శనిక భారత్ గురించిన కొన్ని వివరాలు. తర్వాత గాంధీ జయంతి సందర్భంగా బాపు ఒక కాంతిరేఖ ప్రత్యేక కార్యక్రమం వింటారు వ్యాఖ్యాత శ్రీ ఎస్ఎం భాషా గారు. ఆ తర్వాత భాగవత కథాసుధ 10వ స్కందం ఉత్తరాధ్యాయం 4వ భాగం వింటారు వ్యాఖ్యాత ఆచార్య హేమలత గారు. రేపు ఉదయం 10 గంటలకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వోకల్ ఫర్ లోకల్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. రేపు 12:05 మరియు 2:30 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఎంపీఎన్ సేతురామన్ మరియు శ్రీ ఎంపీఎన్ పొన్నుస్వామి గారులచే నాదస్వర ద్వయం ప్రసారమవుతుంది. మహిళా భారతిలో రేపు 12:30 శ్రీమతి బి సృజనకుమార్ గారి వ్యాఖ్యానంలో బట్టి విక్రమార్క బేతాల కథల ధారావాహిక వింటారు. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:30 శ్రీ ఈ నబీ సాహెబ్ గారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. రేపు రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026 రోజువారి ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్య వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 11:11 దాటి 42 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్జ్ మీడియం వేవ్ 103.6 మెగాహెర్జ్ ఎఫ్ఎంపై ఉదయం ప్రసారం 5:53 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.